శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెచ్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 2వ తేదీ శనివారం, నిలయంలో సమయం 5 గంటల దాటి 58:40 కావస్తుంది. శుభోదయం.

హెడ్లైన్స్తో కేసుమా. శ్రామికుల కష్టంతోనే సమాజం అభివృద్దిలో ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం అమరావతి, అచ్యుతాపురం, కర్నూలు, శ్రీ సిటీల్లో కొత్తగా ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల్లో ప్రజావేదికలో భాగంగా ఏర్పాటు చేసిన పేదల సేవలో మేడే కార్యక్రమాల సభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కాం మత్స్యకార గ్రామంలో నిన్న రాత్రి ఆయన పర్యటించారు. మత్స్యసాగరమాల పేరుతో కోలిండియా సంస్థ సమకూర్చిన సుమారు 5 కోట్ల రూపాయలు సీఎస్ఆర్ ఫండ్స్తో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను నిన్న ఆయన ప్రారంభించారు. తిరుమలలో నిన్న రాత్రి పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడినిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు గరుడ వాహన సేవను తిలకించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఐకేర్ సెంటర్లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యాధునిక వసతులతో వీటి ఏర్పాటుతో గ్రామీణులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయని తెలిపారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను నిన్న ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే జల్జీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. మరింత లోతైన ఖచ్చితమైన సమాచారం నిమిత్తం ఏయూ కేంద్రంగా తీరప్రాంత వాతావరణ పరిశోధన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన శాఖ కార్యదర్శి రవిచంద్రన్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓపెన్ ఫీల్డ్ అబ్జర్వేటరీ ఆఫ్ కోస్టల్ అట్మాస్పియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ను నిన్న ఆయన ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలధార జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. నిన్న సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రాథమిక స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పలు అంశాలపై ఇరిగేషన్ డ్వామా అధికారులకు, మండల ప్రత్యేకాధికారులకు, ఎంపీడీఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో దీర్ఘకాలిక సగటు కంటే ఎక్కువగా 110% వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ నిన్న అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య, మధ్య భారతంలో కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. వింటారు.

ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ.

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజాం.

రాజతమో మిగిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే వినా

శనగవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్.

తేజ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీతర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రలాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

సుజిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోజ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిగతౌ

శిశోరమృతాయమానం ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపువారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

వాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా కృష్ణాజిల్లా వీరంకి లాకు గ్రామంలో భవన

0: నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో వంటి అనేక పథకాలు వారికి అందిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో కార్మికులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. శ్రామికుల ఆరోగ్యంపై శ్రద్ద పెడుతూ రాష్ట్రంలోని 6 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతీ నెలా పేదల సేవలో కార్యక్రమంలో లబ్దిదారులకు పింఛన్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద ఖాళీ స్థలాలు ఉంటే పైలట్ ప్రాజెక్టు కింద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 2 చొప్పున 18 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను వెంటనే నియమించాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరాకు అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు తీసుకొచ్చిన 100 రోజుల ప్రణాళిక వంటివి అద్భుత ఫలితాలకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 72.8% ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది అది 78.39% పెరిగిందన్నారు. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాం గ్రామంలో కోలిండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సుమారు 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన నిన్న ప్రారంభించారు. జిల్లాలోని 100 మత్స్యకార గ్రామాల్లో తొలివిడతగా 1,400 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు, 2వ విడతలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకార గ్రామాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తూ పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని శ్రీరామలింగేశ్వరస్వామి గుడికొండ చుట్టూ 1,85,00,000 రూపాయలతో నిర్మించనున్న గిరిప్రదక్షిణ రోడ్డును, 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. అదేవిధంగా లబ్దిదారుల ఇళ్లలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యగర్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: సూర్యగర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. కార్యక్రమం ఫస్ట్ విడతగా మన కాన్స్టిట్యూన్సీలో గానీ మన జిల్లాలో గానీ 26,000 కనెక్షన్స్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం ధ్యేయం. అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేపించి విద్యుత్తును తయారు చేసే అవకాశం భారతదేశంలో ఎక్కువ ఉంది. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 1 కోటి కనెక్షన్స్ సబ్సిడీతో ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. వాటిని మనం తొందరగా ఉపయోగించుకుంటే గనక మనకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు మనం చేస్తున్నాము 100% ఫ్రీగా 2 కిలోవాట్లు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నిన్న సందర్శించారు. పమిడిముక్కలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగించుకుని మరో కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కనిపించడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారులు పాడిన పద్యాలను విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యం.

0: మని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ కిషోర్ సోన్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోనూ జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి వ్యక్తికి రోజుకు సుమారు 55 లీటర్ల నీరు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఈరోజు పరీక్షించనున్నారు. ఈ ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ సందేశాలు పంపించబడతాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందేశాలు శబ్దం, వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తాయని తెలిపింది. ఇది కేవలం పరీక్ష చేసేందుకు మాత్రమేనని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సమాచారం చేరవేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొంది. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: సమయం 7:05 కావస్తుంది. మరకాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంటర్నెట్ సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణల అంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు భారతీయ పౌరులకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. చమురు ఖనిజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఎల్పిజి అక్రమ నిల్వలు నల్లబజార్ విక్రయాలు అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నాయని ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2,300 కంటే ఎక్కువ దాడులు నిర్వహించామని తెలియజేసింది.

0: పరిశ్రమ ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 98% పెరిగాయని, సుమారు 41,60,000 బుకింగ్ల కను దాదాపు 49,80,000 గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ చేశారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను మళ్లించకుండా చూసేందుకు డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ ఆధారిత పంపిణీ 93% పెరిగింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 21,70,005 కిలోల సిలిండర్లు విక్రయించారని, 79,000కు పైగా 5 కిలో సిలిండర్లు పంపిణీ చేశారని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కమర్షియల్ ఎల్పిజి కేటాయింపులను సంక్షోభానికి ముందున్న స్థాయిలో 70% ఇప్పుడు పెంచారు. మార్చి నుంచి సుమారు 5,88,000 పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైందని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోపక్క పశ్చిమాసియా ప్రాంతంలో భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత నౌకలకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు నమోదు కాలేదని ప్రభుత్వం తెలియజేసింది. షిప్పింగ్ కంట్రోల్ రూమ్ను డీజీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,200 కంటే ఎక్కువ ఫోన్ కాల్స్, 17,000 కంటే ఎక్కువ ఈమెయిల్స్ను పరిష్కరించినట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 113 కాల్స్, 295 ఈమెయిల్స్ అందాయి. భారత పౌరులు వారి కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యల పరిష్కారానికి, సందేహాలకు సమాధానమిచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తోంది. ఆ ప్రాంతం నుంచి మన దేశంలో వివిధ ప్రాంతాలకు అదనపు విమానాలు నడుస్తున్నాయని, విమాన ప్రయాణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,490 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణను అంతం చేసేందుకు ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. చర్చల ద్వారా పరిష్కారం లభించే అవకాశాల గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఉద్రిక్తతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని కూడా అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తన సవరించిన ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా పంపగా ఆ దేశ ప్రభుత్వ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. చర్చల్లో ఇరాన్ పురోగతి సాధించిందని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం ప్రతిపాదనలో పేర్కొన్న షరతుల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానని, తాను అంగీకరించలేని విధంగా ఇరాన్ రాయితీలు కోరుతోందని డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వ ధోరణి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, ఇరుపక్షాల మధ్య అపనమ్మకం కొనసాగుతోందని కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అంతర్గతంగా తమ దేశంలో ఎటువంటి అస్థిరత లేదని, చర్చల విషయంలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా అంటోంది. మరోపక్క లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకే రోజు 2 పిల్లలతో సహా 30 మందికి పైగా మరణించినట్లు వార్తలిందాయి. గత నెలలో అమెరికా మధ్యవర్తి ఒక్కంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం తన ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్యను గతంలో 27 దేశాల నుంచి 41 దేశాలకు పెంచిందని కేంద్ర పెట్రోలియం ఖనిజ వాయుశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దక్షిణ గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దీర్ఘకాలికంగా తాము ప్రణాళికలు రూపొందించడం వల్ల ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం గురించి మాట్లాడుతూ, రిఫైనరీలో ఎల్పీజీ దిగుబడిని గరిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశామని, మన దేశీయ ఉత్పత్తిని కూడా 60% మేరకు పెంచామని హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల స్వయం గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఈ ప్రక్రియ మొదలైంది. 2026 మే 30వ తేదీ వరకు ఈ వివరాల సేకరణ కొనసాగుతుందని, ఈ కాలంలో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా సేకరణ కోసం ఇంటింటికి తిరుగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్లో జనాభా గణన కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ప్రారంభమైంది. మే 15 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 16 నుంచి జూన్ 14 వరకు ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితాను నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాష్ట్రంలోని మగ్రాహత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవేళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు హైదరాబాద్లో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై ఒక వర్క్షాప్ నిర్వహిస్తోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం లక్ష్యాలు ఈ వర్క్షాప్ ద్వారా పాల్గొనే వారికి పరిచయం చేస్తారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ దీని గురించి మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం దార్శనికత గురించి వివరిస్తారు. ఆ తర్వాత జాతీయ విధాన లక్ష్యాలు, సాంకేతిక రోడ్ మ్యాప్ మొదలైన వాటి గురించి కూడా వర్క్షాప్ లో చర్చిస్తారు. 2,000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించిన దాదాపు 3 తర్వాత చలమణిలో ఉన్న నోట్లలో 98.47% తమకు తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. తన కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19 2,000 రూపాయల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం శ్రోతలకు తెలుసు. ఆ సమయంలో చలమణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 356,000 కోట్ల రూపాయలుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 30 నాటికి ఈ విలువ భారీగా తగ్గి 5,451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస ఓం పర్వత యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మంది పైగా భక్తులతో కూడిన మొదటి బృందం దార్చులా నుండి ఈ పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశీష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 తేడాతో విజయం సాధించింది. ఈరోజు చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణలంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ నిన్న ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ని 7 తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సమయం 7:15 కావస్తుంది. ఇప్పుడు భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 26వ శ్లోకం. సద్భావే సాధుభావే చ

సచ్ఛబ్దః పార్థ యుజ్యతే సద్భావే సాధుభావే చ.

సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. పార్థ, ఓ అర్జున, సద్భావే ఉండుట అనే అర్థంలోనూ, చ మరియు సాధుభావే మంచిది అనే అర్థంలోనూ, సత్ ఇతి ఏతత్, సత్ అనే శబ్దం ప్రయుజ్యతే ప్రయోగింపబడుతోంది. తథా అలాగే ప్రశస్తే శుభప్రదమైన అంటే శ్రేష్టమైన, కర్మణి కర్మయందు, సత్ శబ్ద సత్ అనే పదము యుజ్యతే ప్రయోగింపబడుతోంది. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. అర్జున, సత్కర్మల ప్రారంభంలో సత్ అనే బ్రహ్మవాచక శబ్దాన్ని అనుసంధానం చేసే సంప్రదాయం ఉంది. సత్ అనే శబ్దంలో చాలా విశేషాలున్నాయి. పూర్వం లేనిది కొత్తగా పుడితే దాన్ని సత్ అంటారు. దోషం లేకుండా యోగ్యంగా ఉంటే దాన్ని కూడా సత్ అంటారు. ఏదైనా ఒక కర్మ శుభప్రదంగా శ్రేష్టంగా ఉంటే దాన్ని కూడా సత్ అంటారు. మంచి భావం ఉండడాన్నే సద్భావం. సాధుభావే సత్పురుషుడుగా అవడానికి ఏ లక్షణాలైతే ఉంటాయో అదే సాధుభావం. ప్రశస్తే కర్మణి, శుభకర్మలు శ్రేష్టకర్మలు. ఇంట్లో వివాహాది శుభకర్మలు జరుగుతూ ఉంటే ప్రజలు వాటిని సత్కర్మలనే అంటారు. అలాగే ఆధ్యాత్మిక చర్చలు వంటి శ్రేష్టకర్మలు జరుగుతున్నా కూడా ప్రజలు వాటిని సత్కర్మలు లేక సత్సంగాలు అంటారు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధుభావే చ

0: సచ్ఛబ్దః పార్థ యుజ్యతే.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

21:22 కావస్తుంది. సో మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైమ్ లోకి, అండ్ మీ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీకెండ్ అనమాట. సో ఈ రోజు అయితే బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో అలాగే డే స్పెషల్స్తో నేనైతే రెడీగా ఉన్నాను అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కాఫీ టైమ్ని. సో ఇవాల్టి కాఫీ టైంలో ఒక స్పెషల్ డే ఉందన్నమాట. సో ఏంటి అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే కనుక ఈ రోజుని వరల్డ్ ట్యూనా డేగా జరుపుకుంటున్నాం అనమాట. అసలు ఈ ట్యూనా అంటే ఏంటి అని డౌట్ వచ్చింది కదా మీకు. అసలు ఈ ట్యూనా అంటే ఏంటి, ఈ వరల్డ్ ట్యూనా డేని ఎలా జరుపుకుంటాం, ఎందుకు జరుపుకుంటాం? సో ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వింటూ ఉన్న వివిధ భారతి 101.3 FM ట్యూర్ ఆర్జీ దీపు. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకా బోల్డ్ అయిన విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM ట్యూర్ ఆర్జీ దీపు.

మీరుంటున్నారు ఇది భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. చాంపియన్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా. అండ్ ఈ రోజు కాఫీ టైంలో మనం ఒక డే స్పెషల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము కదా, అదే వరల్డ్ ట్యూనా డే అనమాట. అసలు ఈ ట్యూనా అంటే ఏంటి అంటే ఇది ఒక చేప అనమాట. అంటే లైక్ బాంగుడే, బుదాయ్, సిల్వర్ ఫిష్, ఏంజల్ ఫిష్ లాంటి ఇది కూడా ఒక రకమైనటువంటి చేప అనమాట. అయితే ఈ చేపకి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అధిక డిమాండ్ ఉందన్నమాట. ఇతర చేపలతో పోలిస్తే ట్యూనా చేపలో ఒమేగా 3, విటమిన్ B12, ప్రోటీన్, విటమిన్ డి చాలా పుష్కలంగా ఉంటాయంట. అండ్ దీనివల్లే ఈ చేపకు చాలా అంటే చాలా విపరీతమైన డిమాండ్ ఉందన్నమాట. అందువల్ల చాలా మంది కూడా ఈ చేపలు అనేటివి ఎక్కువ పడుతూ ఉంటారు కదా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ట్యూనా చేపల సంఖ్య అనేటువంటిది నిరంతరం కూడా తగ్గుతూ వస్తుందన్నమాట. అండ్ అలాగే సముద్ర పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ట్యూనా జాతి అంతరించిపోయే దిశగా పయనించడం నిజంగా విచారకరమని చెప్పుకోవచ్చు. సో అందువల్ల ట్యూనా చేపల జనాభాను రక్షించడానికి అండ్ దీని గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం కూడా May 2 ప్రపంచ ట్యూనా దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. అండ్ దీని గురించి ఇంకా బోల్డ్ అని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరంటున్నారు వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. హే సినామిక మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ట్యూనా డే గురించి కదనం. సో ట్యూనా చేప నిజంగా చాలా చాలా స్పెషల్ అనే చెప్పవచ్చు. అండ్ చాలా మందికి కూడా చేపలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. బట్ ఇష్టం ఒకటే ఉంటే సరిపోదు కదా, ఇష్టంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అనమాట. అండ్ ఈరోజు మనం ట్యూనా చేపల గురించి అండ్ అలాగే వాటి ప్రాముఖ్యత గురించి అండ్ అలాగే మనం సముద్రాలని ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ట్యూనా చేప విషయానికి వస్తే దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అది ఏంటి అంటే ఇది చాలా వేగంగా ఈదే చేపల్లో ఒకటి. అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలా డిమాండ్ కూడా ఉందన్నమాట. సో అయితే ప్రపంచంలో లెక్కలేనని చేపలు ఉన్నాయి అని ఒక అధ్యయనం ప్రకారం అంటే సుమారు 30,000 కంటే ఎక్కువ జాతిలో చేపలు ఉన్నాయి అని. కానీ వాటిలో ట్యూనా ఉనికి మాత్రం ప్రమాదంలో ఉంది అని చెప్పేసి ఆ సర్వేలో చెప్పారనమాట. సో ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం ట్యూనా డే గురించి. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం కాఫీ టైంలో. సో ఈరోజు ట్యూనా చేపల గురించి అయితే చాలా విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదా. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ ట్యూనా చేపల ఉనికి తగ్గిపోతుంది కాబట్టి 2016 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. 2017లో మొదటిసారిగా ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని జరుపుకున్నారు. తగ్గుతున్న ట్యూనా చేపల గురించి అవగాహన పెంచడానికి అలాగే ట్యూనా చేపల సంరక్షణ నిర్వహణను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ ప్రత్యేక దినోత్సవ వేడుకను ప్రారంభించిందన్నమాట. సో ఇంకా ఇలాంటి బోల్డ్ అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుంటూ ఉందాం. అండ్ అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: हमेशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం కాఫీ టైంలో. సో ఈ రోజు డే స్పెషల్లో ప్రపంచ ట్యూనా దినోత్సవం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇందాక నేను చెప్పినట్లు 2017 నుంచి మనమైతే గనక ఈ ట్యూనా డేనైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది ఎందుకు చేసుకుంటున్నాము అంటే కనుక, సో ఇందాక నేను చెప్పినట్టు, సో ఇప్పటి కాలంలో చేపల సంఖ్య అనేటువంటిది చాలా గణనీయంగా తగ్గుతుంది.

వస్తుందన్నమాట. అండ్ వాటి నివాసం నష్టం ఉంటుంది, అలాగే అతిగా చేపలు పట్టడం వల్ల, అండ్ అలాగే వినియోగదారుల ప్రాధాన్యతలు వంటి అనేక కారణాల వల్ల సో వీటి మనుగడ అయితే చాలా తగ్గుతూ ఉందన్నమాట. అండ్ ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఆందోళన కలిగించే విషయం అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్యూనా చేపలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ముప్పుల గురించి అవగాహన పెంచడానికి, అలాగే ట్యూనా చేపల పరిరక్షణను ప్రోత్సహించడానికి ఈ ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం అన్నమాట. అండ్ అలాగే మనం సముద్రాన్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి అన్నమాట. ఎందుకంటే సముద్రం వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే సముద్రం మనకి ఎన్నో ఇస్తుంది, ఆహారం, ఉపాధి, అందమైన ప్రకృతి, సో ఇలా ఎన్నో ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మన బాధ్యత ఏమిటి అంటే మనం దాన్ని కాపాడుకోవడం అనమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితం. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఇదండి ఈరోజు డే స్పెషల్. బోల్డెన్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదా, ట్యూనా చేపల గురించి ఇంకా బోల్డెన్ విషయాలు అయితే మాట్లాడుకుంటూ ఉందాము. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా వీరంకి లాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. న్యాయ సాధన ప్రక్రియలకు సాంకేతికతను జోడించడం వల్ల భౌగోళిక దురాభారాలు, న్యాయం కోసం అధికంగా డబ్బు వెచ్చించాల్సిన అగత్యం తొలగిపోతాయని, సత్వరం న్యాయం సిద్ధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిన్న తెలిపారు. సాంకేతికత, న్యాయ విద్యపై 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో సీజేఐ నిన్న ప్రసంగించారు. 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో నూతనంగా నిర్మించిన పలు రహదారులను మంత్రి ఎస్ సవిత నిన్న ప్రారంభించారు. రాచూరు, జక్కల చెరువు, బుజ్జెడ్ల, నారా నాగేపల్లి, బుగుడూరు గ్రామాలను అనుసంధానిస్తూ సుమారు 4 కోట్ల రూపాయలతో ఈ రోడ్లను అభివృద్ది చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఈ రోజు పరీక్షించనున్నారు. ఈ ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మొబైల్ ఫోన్

లకు ఈ టెస్టు సందేశాలు పంపించబడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజా సమస్యలపై వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానేపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ఆయన నిన్న స్వీకరించారు. రాష్టంలోని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపును ప్రభుత్వం వేగవంతం చేసిందని ట్రస్ట్ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి చక్రధర బాబు తెలిపారు. ఇప్పటివరకు 501 కోట్ల రూపాయలను 278 ఆసుపత్రులకు చెల్లించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. స్టూడియోలో టైం చూస్తే 8 గంటల దాటి 3:36 కా వస్తుంది. సో మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లోకి. ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ముందుగా గోల్డ్ రేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే 24K గోల్డ్ గ్రామ్ వచ్చేసి 15,037 ఉంది. అండ్ అలాగే 22K గోల్డ్ వచ్చేసి 13,784 చూపిస్తుంది. అండ్ సిల్వర్ విషయానికి వస్తే కనుక సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి అంటే కనుక గ్రామ్ వచ్చేసి 264.90 రూపాయలు, అలాగే కేజీ సిల్వర్ 264,900 ఉందన్నమాట. సో ఇది సిటీని బట్టి కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అనేది అయితే ఈ రేట్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇది మరి గోల్డ్ అండ్ సిల్వర్ డేట్ అప్డేట్స్ అనమాట. సో ఇంకా బోల్డ్ విషయాలు అండ్ బోల్డ్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్న వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం CG నివాస్ IAS వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ AP ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

మీరు వచ్చినారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విట్యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ ఈరోజు పెట్రోల్ ధరలు చూసినట్లయితే గనక లీటర్ పెట్రోల్ వచ్చేసి 109.67 రూపాయలుగా చూపిస్తుంది. అండ్ అలాగే డీజిల్ ప్రైస్ వచ్చేసి 97.51 రూపాయలు చూపిస్తుంది అనమాట. అండ్ ఇది కూడా సో మీ సిటీస్ని బట్టి స్లైట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట రేట్స్లో. ఇదే ఫిక్స్డ్ రేట్స్గా అయితే ఉండదు అనమాట.

ఎనివే, మరి ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుంటూ ఉందాము. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. మన స్టూడియోలో టైం చూస్తే 8 గంటలు దాటి 16:47 కావస్తుంది అనమాట. అండ్ రాజారాణి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను అనమాట. సో ఇది చాలా అవసరం అందరికీ కూడా. సో అన్నిటికంటే కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అది మన హెల్త్ అనమాట. సో మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నిటికంటే కూడా. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. సో ఈరోజు మన ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ఒకసారి ఆలోచించండి, మన ఆరోగ్యం బాగోలేకపోతే అసలు మనం ఏ పని చేయలేం కదా. అండ్ మన కుటుంబం, మన ఆనందం ఏది కూడా సరిగా ఉండదు. అందుకే ఈరోజు ఒక చిన్న నిర్ణయం అయితే తీసుకుందాం మనందరం కూడా. అదే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, దాన్ని మనమే కాపాడుకోవాలి అనమాట. సో చాలా మంది కూడా హెల్దీ ఫుడ్స్ తింటే చాలా బాగుంటారు, హెల్దీగా ఉంటారు అంటూ ఉంటారు. బట్ ఆ హెల్దీ ఫుడ్ తినాలి అనుకుంటే ఏమనుకుంటారంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. హెల్దీ ఫుడ్ అనగానే అవి చాలా కాస్ట్లీ ఏమో, వాటికి బొళ్ళని డబ్బులు ఖర్చు అవుతాయేమో, చాలా ఖరీదైనవేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. అసలు ఇంతకీ నిజం ఏంటి అంటే మన ఇంట్లో ఉండే ఆహారమే చాలా బెస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది అనమాట. ఇంతకీ అవి ఏంటి, వాటి గురించి బోల్డ్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: యెస్, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా?
1: ఆఫ్ కోర్స్.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. 180 మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ ఈ ప్రోగ్రాంలో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అనే విషయం ఏదైతే మాట్లాడుకున్నాం కదా. సాధారణంగా మన తెలుగు ఇళ్లలో, అలాగే ఎవరి ఇళ్లలో అయినా కూడా చేసేటువంటి సాధారణ భోజనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అన్నం, పప్పు, కూర, పెరుగు, సో ఇలాగే ఉంటుంది కదా మ్యాక్సిమం. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో పప్పులో ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఆకుకూరల్లో విటమిన్స్ ఉంటాయి, అలాగే పండ్లల్లో ఫైబర్ ఉంటుంది. సో ఇప్పుడేమో మనం చాలామంది కూడా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటాం కదా, లైక్ పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్. సో ఇలాంటి ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ కూడా ఎక్కువ టేస్ట్ బాగుంటాయి కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదనమాట. సో అందుకనే హెల్దీ ఫుడ్ అనగానే చాలా ఖర్చుతో కూడినటువంటి ఫుడ్ మనం కొనుక్కొని తినాలేమో అనే భ్రమ నుంచి బయటకు వచ్చేసి చక్కగా మన ఇంట్లోనే దొరికేటువంటి ఈ పప్పు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, సో ఇలాంటివి తింటూ ఉంటే కనుక మన హెల్త్ అనేటువంటిది చాలా బాగుంటుందన్నమాట. సో ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో మన అమ్మ చేసే ఇంటి భోజనం అది ఎంత హెల్దీగా ఉంటుందో. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు, అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. అండ్ మీరైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లవ్ ఫెయిల్యూర్ మూవీ నుంచి. అండ్ మనం మాట్లాడుకున్నాం కదా, సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని చెప్పి. సో అండ్ హెల్దీగా ఉండాలి అంటే ఫుడ్తో పాటు మనకి ఉండేటువంటి ఈ డైలీ హ్యాబిట్స్ అంటే రోజువారీ అలవాట్లు అండ్ మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన ఆరోగ్యం కేవలం ఆహారం మీద మాత్రమే కాదు మన అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఉదయం కొన్ని కొన్ని మార్పులు చేస్తే చాలా పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయన్నమాట. సో ఇలాంటి మార్పులు అంటే కనుక ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం, అలాగే రోజుకి కనీసం 30 నిమిషాలైనా కానీ నడవడం, అలాగే టైం టు టైం తినడం అలవాటు చేసుకోవాలి, అండ్ రాత్రిపూట సరైన నిద్ర అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చాలామంది కూడా లేట్గా నిద్రపోతూ ఉంటారు, మొబైల్ చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గనక నిద్ర అనేటువంటిది సరిపోకపోతే శరీరం అలసిపోతుందన్నమాట, అండ్ అలాగే మెదడు కూడా ఫోకస్ కోల్పోతుందన్నమాట. అందుకే ఈ రోజు నుంచి కూడా నిద్రకు 30 నిమిషాల ముందు నుంచే మొబైల్ అయితే చక్కగా పక్కన పెట్టేసేయండి. సో ఇలా చిన్న చిన్న సింపుల్ మీరు మార్పులు కనుక మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటే కనుక అవి చాలా పవర్ఫుల్గా మీకు యూస్ అవుతాయి అన్నమాట. సో ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం మన ఆరోగ్యం గురించి. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్యూ రాజే. రేపు మన స్టూడియోలో టైం చూస్తే 8:32 కా వస్తుంది. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో ఆది పురుష్ నుంచి అలాగే ఎంది వసంతాల మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేసాం కదా. అండ్ కమింగ్ బ్యాక్ టు మన హెల్త్ గురించి మాట్లాడుకుంటే గనక, సో మనకి హెల్దీగా ఉండాలి మనం అంటే గనక ఇమ్యూనిటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆ ఇమ్యూనిటీ కోసం మన ఇంట్లోనే చక్కగా మంచి హోమ్ రెమెడీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో రోగ నిరోధక శక్తి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఇంట్లో ఉండే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మరసం. సో నిమ్మరసం తీసుకోవడం వల్ల మనకి విటమిన్ సి అనేటువంటిది పుష్కలంగా దొరుకుతుంది. అలాగే మనకి ఎప్పుడైనా జలుబు దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం అల్లం కనుక యూజ్ చేసినట్లయితే కనుక వాటర్లో, సో ఇలా అల్లం తీసుకోవడం వల్ల జలుబు కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు పసుపు. సో పసుపు చాలా మంది ఇళ్లలో కూడా వంటల్లో కూడా మనం వాడుతూ ఉంటాం, ఎందుకంటే పసుపు యాంటీబయోటిక్లా పనిచేస్తుంది కాబట్టి. అండ్ అలాగే తేనె కూడా అనమాట, తేనె కూడా చాలా మంచిది మన హెల్త్కి అండ్ మన గొంతుకి కూడా చాలా మంచిది. అందుకే చాలా మంది కూడా పొద్దున్నే చక్కగా ఈ నిమ్మరసం కానివ్వండి తేనె కానివ్వండి చక్కగా మంచిగా గోరువెచ్చని నీళ్ళలో మార్నింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. సో మన పెద్దలందరూ చెప్పినవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అనమాట. సో ఇంకా ఇలాంటి బోల్డన్ విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా. ఎనివే మరి మన ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మహిళలు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నమాట. ఎందుకు అంటే కనుక చాలా మంది ఇళ్లలో కూడా మహిళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలన్నమాట. ముందుగా కుటుంబం, తర్వాత వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. నిజానికి అది చాలా తప్పు అనమాట. సో ఎందుకంటే కనుక మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సో మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఏం చేయాలి అంటే ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలన్నమాట. సో లైక్ ఆకుకూరలు లాంటివి, అండ్ అలాగే కాల్షియం కూడా మహిళలకి చాలా అవసరం. అంటే అది పాలు అలాగే పెరుగు ద్వారా మనకి అందుతుందన్నమాట. అలాగే మహిళలు చాలామంది కూడా స్ట్రెస్ తగ్గించుకోవాలన్నమాట. సో ప్రతి మహిళకు కూడా నేను చెప్పేది ఏంటి అంటే మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి. మీరు బలంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుందన్నమాట. సో ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం హెల్త్ రిలేటెడ్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విద్యుత్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో హెల్త్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో అయితే యూత్ అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు, అలాగే మొబైల్ చూస్తూ లేట్ నైట్స్ పడుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది అనమాట. సో మీకు మీ ఫోకస్ అనేది పెరగాలి అంటే, ఫోకస్ అనేది బాగుండాలి అంటే కనుక ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటేనే మీ ఫోకస్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. అందుకే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. సో రోజు కూడా చక్కగా స్పోర్ట్స్ ఆడండి, అలాగే జంక్ ఫుడ్స్ అవి మానేసి మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకోండి, అలాగే మొబైల్ టైంని అయితే స్క్రీన్ టైంని బాగా తగ్గించేసేయండి. ఎందుకు అంటే కనుక మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది, అండ్ అలాగే మీ ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉందన్నమాట. సో ఫైనల్గా అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. సో ఇదండి ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మన ఆరోగ్యం మన చేతుల్లోనే బోల్డన్ విషయాలు అయితే తెలుసుకుందాం కదా. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. శ్రామికుల ఆరోగ్యంపై శ్రద్ద పెడుతూ రాష్ట్రంలోని 6 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా కృష్ణాజిల్లా వీరంకిలాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నిన్న వెల్లడించారు. మత్స్య సాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎర్రాముక్క గ్రామంలో కోల్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సుమారు 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి గుడికొండ చుట్టూ 1.85 కోట్ల రూపాయలతో నిర్మించనున్న గిరిప్రదక్షిణ రోడ్డును 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. పల్లెలను శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన స్వచ్ఛరథాల్లో ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 18.66 లక్షల కిలోల ఘన వ్యర్థాలు సేకరించామని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కృష్ణతేజ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఇళ్ల నుంచి సేకరించిన పాడైన ప్లాస్టిక్, గాజు, ఇనుము, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పాత దుస్తులు, పుస్తకాలకు బదులుగా 3.31 కోట్ల రూపాయల విలువైన నిత్యావసరాలు ప్రజలకు అందించామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే జల్జీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. పౌరసత్వ నిబంధనలు 2009కి పలు మార్పులను జోడిస్తూ పౌరసత్వ సవరణ నిబంధనలు 2026ను కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది.

పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 7A కింద ఓసీఐ కార్డు నమోదు, ఓసీఐ హోదాను వదులుకోవడానికి సంబంధించిన అన్ని దరఖాస్తులను ఇక నుంచి ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక పోర్టల్ ద్వారానే దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో శుక్రవారం 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 20 జిల్లాల్లోని 252 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. స్టూడియోలో టైం చూస్తే 9 గంటల దాటి 3:58 కావస్తుంది. సో మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. సో ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యకరమైన నిజాల గురించి అయితే తెలుసుకుందాం. అంటే ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు మనకి తెలియకుండా ఉంటాయన్నమాట. సో చాలా విషయాలు విన్నప్పుడు అవునా నిజమా అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. సో వాటిలో కొన్ని మీకు షాక్ ఇస్తాయి, కొన్ని నవ్విస్తాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. సో అలాంటి విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేస్తానన్నమాట. అందుకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు, అండ్ మనమున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఆశ్చర్యకరమైన నిజాల గురించి అయితే చెప్తాను అని చెప్పాను కదా. సో ముందుగా మన భారతదేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇన్ జనరల్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటూ ఉంటాయి, బట్ అన్ని మనం చెప్పుకోలేము కాబట్టి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తానమాట. సో ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం ఏది అంటే అది మన దేశం అనమాట. సో మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనమాట. అండ్ అలాగే యోగా ఏదైతే ఉందో ఆ యోగా కూడా మన భారతదేశం నుండే ప్రపంచానికి పరిచయం అయిందని చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే సున్నా కాన్సెప్ట్ అనమాట. సో ఈ సున్నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా ప్రపంచానికి భారతదేశం నుంచే వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి కదా విన్నప్పుడు. అండ్ అలాగే ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి, అంటే జంతువుల గురించి, ప్రకృతి గురించి. సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు, అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో వాటిలో భాగంగా సో ప్రకృతిలో కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దాగున్నాయండి. అవి ఏంటి అంటే గనక చెట్లు గురించి చూసుకున్నట్లేదు గనక, చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి అని అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి కానీ రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తాయంట. అండ్ అలాగే తేనె ఎప్పటికీ కూడా పాడవదనమాట. సో మనకి చాలా ఫుడ్ అనేటువంటివి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదా, బట్ తేనె అనేది ఎప్పటికీ పాడవదు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఆ తేనె ఒరిజినల్ అయ్యి ఉండాలన్నమాట. సో మార్కెట్లో చాలా మంది కూడా కల్తీ తేనెలు అమ్ముతూ ఉంటారు, బట్ వాటికి డెఫినెట్గా ఎక్స్పైరీ ఉంటుంది, పాడైపోతాయి అనమాట. బట్ నిజంగా ఏదైతే ఒరిజినల్ తేనె ఏదైతే ఉంటుందో అది అసలు పాడవదు అనమాట. సో ఇంకా ఇలాంటి బోల్డ్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ Deepu.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా. ప్రోగ్రామ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో అలాగే మన శరీరం గురించి, అలా మన మెదడుకు సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి అంటే గనక, మన గుండె రోజుకి సుమారు 100,000 సార్లు కొట్టుకుంటుందన్నమాట. సో అలాగే మనం రోజుకి సుమారు 20,000 సార్లు ఊపిరి పీలుస్తూ ఉంటామంట. అండ్ అలాగే మెదడు విషయానికి వస్తే కనుక, మన మెదడులో 75% నీటితో ఉంటుందన్నమాట. అండ్ అలాగే మన శరీరంలో ఉన్న ఎముకలు చిన్నప్పుడేమో ఎక్కువగా ఉంటాయి, పెద్ద అయ్యేసరికి తగ్గుతూ ఉంటాయంట. అండ్ అలాగే మన కళ్ళు 10 మిలియన్ రంగులను గుర్తించగలవంట. మనం నవ్వితే కూడా కేలరీలు బర్న్ అవుతాయి. అండ్ నిద్రలో మనం కళలు చూస్తున్నప్పుడు కూడా మన మెదడు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఇలాంటి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

కొన్ని అయితే గనక 100 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా జీవిస్తాయంట ఈ తాబేళ్లు. అండ్ అలాగే చీమలు, చీమలు చాలా సన్నగా చూడ్డానికి చిన్నగా ఉంటాయి కదా, బట్ చీమలు తమ బరువు కంటే చాలా రెట్లు ఎక్కువ బరువుని మోస్తాయంట. అండ్ అలాగే ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయంట. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి కదా జంతువుల గురించి కూడా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. సాంగ్ తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని కూడా మీతో షేర్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు, అండ్ మనమున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. సో నిజంగా

టెక్నాలజీ కానివ్వండి, మన డైలీ లైఫ్లో కానివ్వండి, కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఇంటర్నెట్ లేకపోతే కనుక మనమైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా. ఒకసారి ఆలోచించండి, నిజంగా టెక్నాలజీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతున్నాయి అండ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయి కూడా. అయితే ఇదే టెక్నాలజీ, ఇవే మొబైల్స్ కూడా నష్టం వస్తుందన్నమాట వీటిని వాడడం వల్ల కూడా. సో మనకి అవసరం వరకు మాత్రమే వీటిని వాడుకోవాలి. అవసరానికి మించి ఎక్కువగా వాడుకుంటే దానివల్ల మనకి నష్టమైతే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ప్రతిరోజు కూడా కొత్తగా నేర్చుకోవడం వల్ల మన మెదడు యాక్టివ్గా ఉంటుందంట. మీరు ఏదైనా సరే కొత్త విషయాన్ని కానీ కొత్తగా కానీ ఏదైనా నేర్చుకున్నట్లయితే కనుక మీ మెదడు యాక్టివ్గా ఉంటూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయంట. సో నాలెడ్జ్ పెరిగితే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. సో ఇవండి ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట జోరుగా హుషారుగాలో. సో ఇంకా బోల్డన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం. అండ్ హార్విల్లు ప్రోగ్రామ్లో క్వశ్చన్స్తో కూడా నేను రెడీగా ఉన్నానమాట. అందుకంటే ముందు మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పదవ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోనూ జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. రాష్టంలోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. మత్స్యకార గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు మెరుగుపరుస్తూ పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాం గ్రామంలో కోల్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సుమారు 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన నిన్న ప్రారంభించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఈరోజు పరీక్షించనున్నారు. ఈ సందేశాలు శబ్దం వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తాయని తెలిపింది. ఇది కేవలం పరీక్ష చేసేందుకు మాత్రమేనని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సమాచారం చేరవేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొంది. ప్రజా సమస్యలపై వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ఆయన నిన్న స్వీకరించారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలధార జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ నిర్దేశించారు. నిన్న సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రాథమిక స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి హెచ్చరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి 3:49 కావస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. సో ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ లో నేనైతే బోల్డ్ అని క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నానమాట. సో ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ తెలియకపోతే హరివిల్లు ప్రోగ్రామ్ లో కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అడుగుతాను, దానికి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866 24 888 14 అనమాట. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫోన్ నెంబర్ 0866 24 888 14 అనమాట. సో చక్కగా మీరు నాకు ఆన్సర్ని మెసేజ్ చేసేయచ్చు. సో ఇవాల్టి హరివిల్లు ప్రోగ్రాంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓజీఏఐ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866 24 888 14. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విజయరాజే దీపు అండ్ మనం అన్నాం హార్వీల్లో ప్రోగ్రామ్ లో. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరు పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు, బట్ సగం రైట్ పంపించారు, సగం రాంగ్ పంపించారు అనమాట. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక అశ్విని వైష్ణవ్ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ వినయ్ కూడా కడప నుండి. అలాగే నెక్స్ట్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి గారు పంపించేస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే రాజేష్ హిందూపూర్ సత్సాయి డిస్టిక్ నుంచి, దీపు గారు ఉదయం నుంచి చాలా మంచి పాటలు వేశారు అంటూ పంపించారు అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అనంతపురం నుంచి అనురాధ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ అమలాపురం నుంచి దొరబాబు, కింగ్ జాన్, ఉషాశ్రీ, కింగ్ విక్టర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం దీపు మేడం బాగున్నారా అంటూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ హానీ. అండ్ నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక శ్రావ్యశ్రీ, పండు, అరుణ, సాహితి, జ్యోత్స్న, మున్నీస, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అనమాట. సో భారతదేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026లో ఇండియన్ ఆర్మీ మొదటి మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సైజ్ పేరు ఏమిటి? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026లో ఇండియన్ ఆర్మీ మొదటి మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సైజ్ పేరు ఏమిటి? సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్న మరవిల్లు ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో ఇండియన్ ఆర్మీ మొదటి మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సైజ్ పేరు ఏంటి అని చెప్పేసి. సో ఆన్సర్లు అయితే వచ్చినాయి. ఎవరు పంపించారు అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ దీపు మేడం గారు, వివిధ భారతి ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగున్నాయి అంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి అప్పాపురం గ్రామం నుండి బట్ట సూర్యరావు, మహాలక్ష్మి, హారిక పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. సో నెక్స్ట్ టైం నుంచి చక్కగా ఆన్సర్ పంపించడానికి కూడా ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే శేఖర్ ఎమ్మిగానూర్ కర్నూలు నుంచి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిలి గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు. సో మీరు కూడా ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించలేదు అనమాట. సో ట్రై టు సెండ్ ఆన్సర్స్ అనమాట, కొంచెం నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్స్ పంపించడానికి ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026లో ఇండియన్ ఆర్మీ మొదటి మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సైజ్ పేరు ఏంటి అంటే ప్రగతి అనమాట. సో ఎక్సర్సైజ్ ప్రగతి అనమాట. సో ఎనీవే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక, సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ అడుగుతున్నాను ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో ఏ జంతువు నీటిలో మరియు నేలపై ఉంటుంది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ జంతువు నీటిలో మరియు నేలపై ఉంటుంది. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866-24-888-14. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ నండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ట్యూర్ ఆర్జే దీపు అండ్ మనమున్న మారివిల్లు ప్రోగ్రామ్ లో. సో నేను క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఏ జంతువు నీటిలో మరియు నేలపై ఉంటుంది అని చెప్పి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. ఎవరు పంపించారు అంటే భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జయంతి ఆల్వాల్ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటూ అఖిల్ నెల్లూరు నుంచి పంపిస్తున్నాడు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు అఖిల్. నెక్స్ట్ ఎవరు అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే రేడియో మిత్రులకి శుభదినం అంటూ పంపిస్తున్నారు, కోట శ్రీరామనారాయణ మూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి పంపిస్తున్నారు. బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎందుకంటే తర్వాత చెప్తాను ఎందుకు రాంగ్ ఆన్సర్ పంపించారు అని చెప్పేసి. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే కనుక జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అప్పాపురం గ్రామం బట్ట సూర్యరావుపేట మహాలక్ష్మి హారిక గారు పంపిస్తున్నారు. బట్ మేబీ ఇది కూడా రైట్ ఆన్సర్ అయి ఉండొచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. బట్ యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న ఆన్సర్ అయితే ఇది కాదు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే మధుసూదన్ రెడ్డి గారు పంపిస్తున్నారు, మీ పేరు కూడా అర్థం కావట్లేదు, పప్పిన పాల్యం అంటూ. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా క్లియర్గా పంపించండి. అండ్ ఆన్సర్ కూడా అసలు అర్థం కాకుండా పంపించారనమాట. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శేఖర్ గారు ఎమ్మిగనూరు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు అంటూ పంపిస్తున్నారు, లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ మీ పేరు అయితే ఏం పంపించలేదు అండ్ ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే శ్రావ్యశ్రీ వడ్డి అరుణ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. సో ఇంటికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ జంతువు నీటిలో మరియు నేలపై ఉంటుంది అని అడిగాను కదా, రైట్ ఆన్సర్ ఈస్ కప్ప అనమాట, ఫ్రాగ్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ కొంతమంది తాబేలు కూడా పంపించారు, ఎస్ మోస్ట్లీ తాబేలు ఆల్సో వన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే

0: సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2026లో భారత్ ఏ దేశాలతో డిప్లొమాటిక్ డ్రైవ్ ప్లాన్ చేసింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో భారత్ ఏ దేశాలతో డిప్లొమాటిక్ డ్రైవ్ ప్లాన్ చేసింది? సో దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక, జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస్.

0: మన జనగణన మన బాధ్యత.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
2: Yes, నాకు చాలా ఇష్టం.
1: నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా?
2: Of course.
1: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం మొన్న మార్వెల్లు ప్రోగ్రామ్ లో సో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారత్ ఏ దేశాలతో డిప్లొమాటిక్ డ్రైవ్ ప్లాన్ చేసింది అని. సో మెసేజ్లు అయితే పంపించారు చాలా మంది, ఎవరు పంపించారో చూద్దాం. భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ దీపు గారు అంటూ మురళీ గారు పంపిస్తున్నారు. బట్ మురళీ గారు, మీరైతే నా క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక రాజేష్ గారు, హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్, చాలా ఉపయోగకరమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈరోజు సూపర్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హరి కార్తికేయ సూళ్ళూరుపేట నుంచి పంపిస్తున్నారు, బట్ ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనమాట, ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి దాంట్లో. అండ్ అలాగే నెక్స్ట్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ దీపు గారు ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు, శ్రావ్యశ్రీ తుసి అరుణ రాజలక్ష్మి జ్యోత్స్న కావ్య మునీస కార్తిక్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు. సో మీరు పంపించిన ఆన్సర్లో ఒక రెండే మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట, మిగిలినన్ని రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. సో అంటే నాకేమర్థమైందంటే చాలామందికి కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదేమో అనిపించింది, ఎందుకంటే కొంతమంది మాత్రమే పంపించారు, అది కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు అనమాట. ఎనివే ప్రాబ్లం లేదు, మీకు తెలియకపోతే ఏంటి, నాకు తెలుసు కదా, మీ అందరికీ కూడా నేను చెప్తాను. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026లో భారత్ ఏ దేశాలతో డిప్లొమాటిక్ డ్రైవ్ ప్లాన్ చేసింది అంటే కనుక యూరప్, ఆఫ్రికా, బ్రిక్స్ అండ్ క్వాడ్ దేశాలు అనమాట. సో యూరప్, ఆఫ్రికా, బ్రిక్స్ అండ్

వాడేశాలి అనమాట. ఎనీవే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఈజీగా అడుగుతాను ఎందుకంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ టఫ్గా అడిగానేమో అనిపించింది. ఎనివే మరి మనకి జంతువులన్నీ తెలిసే ఉంటాయి కదా. సో బేసిక్గా జంతువులు సింగిల్ సింగిల్గానే వెళ్తూ ఉంటాయి, బట్ ఒక జంతువు మాత్రం గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని జంతువులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంతకీ ఆ జంతువు ఏది? సో కొన్ని జంతువులు అంటే ఇక్కడ ఈ జంతువు పేరు ఒకటే, ఆ జంతువుకి సంబంధించినటువంటి వర్గం ఏదైతే ఉందో అవన్నీ కూడా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆ జంతువు పేరు ఏంటి? సో దానికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ దీపు.

మేము వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం అన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. సో హరివిల్లు ప్రోగ్రామ్ లో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఏ జంతువులు గుంపులు గుంపులుగా తిరుగుతాయి అని చెప్పి అడిగాను కదా. సో దానికి చాలా మంది కూడా ఆన్సర్లు పంపించారు. సో ఎవరు పంపించారు అంటే అగ్నవల్కన్ వెంకటగిరి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రేడియో మిత్రులకి శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. అలాగే నెక్స్ట్ శుభోదయం జయంతి అల్వాల్ అంటూ పంపించేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి మానసాగర్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు, దిస్ ఈజ్ లక్ష్మీ ఫ్రమ్ గొల్లపూడి అంటూ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్స్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీకాకుళం జిల్లా అప్పాపురం గ్రామం బట్ట నుంచి సూర్యరావు మహాలక్ష్మి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపిస్తున్నారు అనమాట, బట్ అందులో ఒకటి రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మల్లికార్జున్ గారు పంపిస్తున్నారు విజయవాడ నుంచి, రెండు ఆప్షన్లు ఇస్తున్నారు అనమాట నాకు చాలామంది కూడా. సో ఒక ఆన్సర్ పంపించిన వాళ్ళు మాత్రమే రైట్ అని చదువుతాను, ఇలా రెండు మూడు ఆన్సర్లు పంపిస్తే రాంగ్ ఆన్సర్ అని చదువుతాను. ఏదో ఒకటే పంపించండి. అలాగే నెక్స్ట్ బొడ్డు తులసిదాస్ నవ్విపేట నిజామాబాద్ జిల్లా నుండి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతమహాలక్ష్మి అమలాపురం నుంచి పంపిస్తుంది అన్నమాట. అసలు ఎన్ని పంపించారంటే ఒక 4-5

పంపిస్తారనమాట, అందరూ మీరు సెలెక్ట్ చేసేసుకోండి అని చెప్పి. సో రాంగ్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే మంగళగిరి నుంచి నవీన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అని. అలాగే నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ జాగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి, రాంగ్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే పండు, అరుణ, శ్రావ్యశ్రీ, నరేష్, శ్రీనివాస్, జ్యోత్స్న, మున్నీస, కావ్య, కార్తిక, అయ్యప్పనగర్, విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే యజ్ఞవల్కన్ వెంకటగిరి నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైల్ రమేష్ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి మానస గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే జింక అనమాట. సో జింకలు ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో చాలా మంది 4-5 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి రాంగ్ ఆన్సర్ అని చెప్పాల్సి వచ్చింది. ఎనివే మరి ఇదండి ఈరోజు ప్రోగ్రామ్ అని హరివిల్లు టైం కూడా అయిపో వచ్చేసింది. అండ్ నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకున్నాం, బోల్డ్ అని విషయాలు అయితే తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. నేనైతే మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చేసేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. శ్రామికుల కష్టంతోనే సమాజం అభివృద్దిలో ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం అమరావతి, అచ్యుతాపురం, కర్నూలు, శ్రీ సిటీల్లో కొత్తగా ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల్లో ప్రజావేదికలో భాగంగా ఏర్పాటు చేసిన పేదల సేవలో మేడే కార్యక్రమాల సభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. తిరుమలలో నిన్న రాత్రి పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషిత్తుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడినిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు గరుడ వాహన సేవను తిలకించారు. పల్లెలను శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన స్వచ్ఛ రథాల్లో ఏప్రిల్ నెల రికార్డు స్థాయిలో 18.66 లక్షల కిలోల ఘన వ్యర్థాలు సేకరించామని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కృష్ణతేజ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఇళ్ల నుంచి సేకరించిన పాడైన ప్లాస్టిక్, గాజు, ఇనుము, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పాత దుస్తులు, పుస్తకాలకు బదులుగా 3.31 కోట్ల రూపాయల విలువైన నిత్యావసరాలు ప్రజలకు అందించామని పేర్కొన్నారు. రాష్టంలోని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపును ప్రభుత్వం వేగవంతం చేసిందని ట్రస్ట్ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి చక్రధర్రావు తెలిపారు. ఇప్పటి వరకు 501 కోట్ల రూపాయలను 278 ఆసుపత్రులకు చెల్లించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. న్యాయ సాధన ప్రక్రియలకు సాంకేతికతను జోడించడం వల్ల భౌగోళిక దూరభారాలు, న్యాయం కోసం అధికంగా డబ్బు వెచ్చించాల్సిన అగత్యం తొలగిపోతాయని, సత్వరం న్యాయం సిద్ధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిన్న తెలిపారు. సాంకేతికత, న్యాయ విద్యపై 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో సీజేఐ నిన్న ప్రసంగించారు. పౌరసత్వ నిబంధనలు 2009కి మార్పులను జోడిస్తూ పౌరసత్వ సవరణ నిబంధనలు 2026ను కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 7A కింద ఓసీఐ కార్డు నమోదు, ఓసీఐ హోదాను వదులుకోవడానికి సంబంధించిన అన్ని దరఖాస్తులను ఇక నుంచి ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక పోర్టల్ ద్వారానే దాఖలు చేయాలని స్పష్టం చేసింది. వేసవికాలంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు తిరుపతి జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక అధికారి రమణయ్య. తిరుపతి కలెక్టరేట్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కొంతమంది యువకులు ఆకతాయిలుగా పొగత్రాగి నిప్పు రవ్వలను విదల్చడం వల్ల అటవీ సంపద పూర్తిగా కాలిపోయి జంతువులు చనిపోతున్నాయన్నారు. అలాగే ఇళ్లలో ఏసీలను ఎక్కువగా వాడటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుత్తు సరఫరా చేసే ఎంసీబీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. రాష్టంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 20 జిల్లాల్లోని 252 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని చెప్పింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:58:58. నేను మీ క్రిష్ అండ్ ఈ రోజు ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని ఈవినింగ్ 5 o'clock వరకు. అండ్ ఈ టైంలో స్పెషల్ గా సినిమా కబుర్లలో చాలా సినీ విశేషాలు మాట్లాడుకుందాం విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:16:28 మనము నా సినిమా కబుర్లలో. గాయపడ్డ సింహం, ఎస్, నిన్న రిలీజ్ అయిన తరుణ్ భాస్కర్ మూవీ ఇది. యాక్చువల్గా తరుణ్ భాస్కర్ అనగానే డైరెక్టర్ అనుకుంటారు, ఐ మీన్ డైరెక్టరే, బట్ రీసెంట్ మూవీస్లో మాత్రం ఆయన యాక్టర్గానే ఎక్కువ పాపులర్ అవుతున్నారన్నమాట. సో ఈ మూవీలో జేడీ చక్రవర్తి గారు ఒక కీ రోల్ కూడా ప్లే చేశారు. అంతేకాదు, అంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారు కూడా ఈ మూవీలో ఒక క్యామియో కూడా చేశారు. బట్ ట్విస్ట్ ఏంటంటే, క్లైమాక్స్లో ఒక లీడ్ కూడా ఉందంట. ఏంటంటే సీక్వెల్ కూడా ఉంది ఈ మూవీకి అని చెప్పి, దాని టైటిల్ కూడా వినిపిస్తుంది అన్నమాట ఫిల్మ్ సర్కిల్లో, ఏంటంటే పోరాట సింహం అంట. మరి చూద్దాం. ఎనివే, కాశ్యప్ శ్రీనివాస్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు, తరుణ్ భాస్కర్ కాదు ఈ మూవీకి డైరెక్టర్. ఈ గాయపడ్డ సింహానికి సీక్వెల్ పోరాట సింహం, అది సంగతి. అండ్ 11:17:17 స్టూడియోలో టైం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం సినిమా కబుర్లలో విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:27:15. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, సుకుమార్ శిష్యుడిగా ఉప్పెనతో ఒక ఉప్పెనలా వచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. అండ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే ఆ మూవీ. మళ్ళీ ఆ మూవీ తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అయినా ఏ మూవీ చేయలేదన్నమాట. అండ్ ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు పెద్ద మూవీని. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అండ్ 1 స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుంది విత్ శృతి హాసన్ అంట. మరి అది ఎంతవరకు నిజమో వెయిట్ చేయాలి మనం. మొత్తానికి ఫైనల్ గా ఒక సూపర్ అప్డేట్ ఏంటంటే, జూన్ 4 ఈ మూవీ అనేది రిలీజ్ అవ్వబోతోంది. తెలుసు కదా, 1 మార్చ్ లో రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ అని చెప్పి ఒక డేట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఫైనల్ గా ఇప్పుడు జూన్ 4 కి పోస్ట్పోన్ అయింది. అండ్ అదే ఫైనల్ డేట్ అన్నమాట. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే, పెద్ది తర్వాత బుచ్చిబాబు గారు నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరు అనంటే సూపర్ స్టార్ మహేష్ అంట. మరి అది ఎంతవరకు నిజమో అది కూడా మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అది సంగతి ఇప్పుడైతే ఉప్పెన మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: షాన్ సిద్ధార్థన్ సింహ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ చుక్కల్లో చంద్రుడు నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది చక్రి. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది సురేంద్ర కృష్ణ. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. నెక్స్ట్ నేచురల్ స్టార్ నాని అలాగే శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఆఫ్టర్ దసరా తర్వాత రాబోతున్న మూవీ ది ప్యారడైజ్ అనమాట. యాక్చువల్గా ఇదే మూవీ అంటే ఈ మూవీ కూడా మార్చ్ 26th రిలీజ్ అని చెప్పి ఫస్ట్ అయితే అనౌన్స్ చేశారు. బట్ మొత్తానికి ఈ మూవీ ఆగస్ట్ 21st పోస్ట్ పోన్ అయిందని చెప్పి వినిపిస్తుంది. అండ్ అది కూడా ఫైనల్ కాదు అని చెప్పి ఇంకొంతమంది చెప్తారు అనమాట. అంటే 2026 రిలీజ్ అవ్వదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ ఈ రూమర్స్ కి చెక్ చెప్తూ May 2nd లో ఒక అప్డేట్ అయితే రాబోతుంది ఈ మూవీకి సంబంధించి. అంటే ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ ఆయా షేర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. అండ్ దట్ టు ఎ లవ్ సాంగ్ అంట. సో చూద్దాం మరి అప్డేట్ ఏంటి అనేది May 2nd లో తెలుస్తుంది. అండ్ మోహన్ బాబు గారు కూడా ఈ మూవీలో ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఖైదు లోహర్ ఈ మూవీలో హీరోయిన్. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమాకి. స్టూడియోలో టైం 11:43:30.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:53 అండ్ మనమున్నాం సినిమా కబులలో. ఇంకొక సాంగ్ ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ దేవు నుండి, అండ్ ఎగ్జాక్ట్ గా 11:00 కి, సారీ 12:00 కి న్యూస్ తర్వాత కలుద్దాం. మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. వింటూ స్టేట్యూ.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఐకేర్ సెంటర్లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యాధునిక వసతులతో వీటి ఏర్పాటుతో గ్రామీణులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయని తెలిపారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను నిన్న ఆయన ప్రారంభించారు. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాం గ్రామంలో కోల్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సుమారు 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన ప్రారంభించారు. రాష్టంలోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని శ్రీరామలింగేశ్వర స్వామి గుడి కొండ చుట్టూ 1,85,00,000 రూపాయలతో నిర్మించనున్న గిరిప్రదక్షిణ రోడ్డును, 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలధార జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ నిర్దేశించారు. నిన్న సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రాథమిక స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి హెచ్చరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ జగన్మాత కనకదుర్గమ్మ అనుగ్రహం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తెల్లవారుజాము నుండే అన్ని దర్శన క్యూలైన్లు కిక్కిరిశాయి. దేవీ ఖడ్గమాలార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. రాష్టంలోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

విండో ఎంజాయ్ చేస్తున్నారు యువధారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:05:28. అండ్ ఈ టైం మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చెప్తాను. దేని గురించి? ప్రపంచంలో చూడచక్కని దీవులు చాలా చాలా ఉన్నాయి, బట్ అలాంటి వాటిల్లో ఒకటి పామీరా దీవు అనమాట. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ఐలాండ్ అనేది ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ ఐలాండ్ అంట. మరి ఎందుకు, ఏంటి, ఆ విశేషాలు మాట్లాడుకుందాం. ఈరోజు మీకు తెలుసాలో మీకు తెలియని చాలా విషయాలు దీనికి సంబంధించి చెప్తాను. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ లవ్ టుడే నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని పాడింది హరిహరన్ అండ్ పాటకు మ్యూజిక్ అందించింది విద్యాసాగర్ అండ్ మనమున్న మీకు తెలుసాలి. కాస్ట్లియస్ థైలాండ్ గురించి చెప్తానని చెప్పాను. అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవి గురించి న్యాయ పోరాటాలు కూడా జరిగాయన్నమాట. అండ్ ఈ దీవి చుట్టూ అందమైన పగడపు దెబ్బలు కూడా మనకి కనువిందు చేస్తాయి. అండ్ అంటే ఈ దీవి తీరం దాటి లోపలికి వెళ్తే కనుక పచ్చని చెట్లు, రకరకాల అరుదైన పక్షులు కూడా మనకి చాలానే కనిపిస్తాయి. అండ్ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ఎలాంటి కట్టడాలు కూడా కనిపించవంట. మొత్తానికి అమెరికన్ గవర్నమెంట్ 2000లో అంటే 2000 సంవత్సరంలో $27.26 మిలియన్ అంటే దాదాపు 228 కోట్లు ఇచ్చి మరీ ఈ దీవిని సొంతం చేసుకుందన్నమాట. సో ఈ దీవిలోకి ఎవరైనా అడుగు పెట్టాలి అంటే మొత్తానికి భయపడతారంట. ఎందుకు అనేది ఈ సాంగ్ తర్వాత చెప్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హరిచరణ్ బాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సమ్మోహనం నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది వివేక్ సాగర్. అండ్ మనం ఉన్నాం మీకు తెలుస్తాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చెప్తున్నాను. ఒక కాస్ట్లీస్ట్ ఐలాండ్ గురించి, ఇక్కడికి ఎవరు వెళ్లరని చెప్పాను. ఎస్, మనుషులు ఎవరు కూడా ఇక్కడ ఉండరు, ఎక్కడ కనిపించరు అనమాట. దానికి రీజన్ లేకపోలేదు. ఈ దీవి అందానికి చాలా మంది ముగ్ధులై, కొంతమంది అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు, వాళ్లలో కొంతమంది అంతు చిక్కని కారణాలతో చనిపోయేవాళ్ళని. అండ్ ఇంకొంతమంది అయితే ఎలాంటి ఆచూకీ ఆధారాలు లేకుండా గల్లంతైపోయారంట. సో ఈ దీవి ఎంత అందంగా ఉన్నా సరే, ఇక్కడ వాతావరణం అనేది ఎంత ఆహ్లాదభరితంగా ఉన్నా సరే, ఇక్కడ ఎవరూ కూడా రావడానికి ధైర్యం చేయలేరు. అయితే అప్పుడప్పుడు కొంతమంది సైంటిస్ట్స్ మాత్రం గ్రూప్స్గా వచ్చి ఇక్కడికి వచ్చి ఎక్స్పెరిమెంట్స్ అవి అలాంటివి చేస్తూ వెళ్తూ ఉంటారంట. వాళ్ళు కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నైట్ టైం అయితే స్టే చేయరండి. అది సంగతి. అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, ఇంకా చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. బట్ దానికన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీ లవర్స్ డే నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో

నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:29:50 మరికొద్ది సేపట్లో అంటే 12:30 కు తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో 2 శాసనసభ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఈవేళ రీపోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే పరిశీలకులుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్లో మొదటి 2 గంటల్లో 16% పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల అక్రమాలు జరిగినట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో మగ్రాహత్ పశ్చిమలోని 11 బూత్లు, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని, ఉదయం 9 గంటల సమయానికి 16.23% ఓటింగ్ నమోదైందని అధికారి ఒకరు తెలియజేశారు. ఇందులో మగ్రాహత్ పశ్చిమలో 16.68%, డైమండ్ హార్బర్లో 15.83% ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని, 2 నియోజకవర్గాల నుంచి ఎక్కడా హింస లేదా అశాంతికి సంబంధించిన నివేదికలు అందలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో 29 తేదీన రాష్ట్ర ఎన్నికల 2 దశలో ఓటింగ్ జరగనుండగా, ముందెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు నిర్వహిస్తున్నారు. 23, 29 తేదీల్లో 2 దశల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు 4 తేదీన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లుగా, ఇతర సిబ్బందిగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పు తృణమూల్ కాంగ్రెస్కు ఎదురు దెబ్బగా పరిగణిస్తున్నారు. విచారణ సందర్భంగా మాట్లాడుతూ జస్టిస్ జయమాల బాగ్చీ, అధికారుల ఎంపిక అనేది ఎన్నికల కమిషన్ ఇష్టమని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఏజెంట్లు, సూపర్వైజర్లు, అబ్జర్వర్లు ఉంటారని, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్లే ప్రత్యేకంగా ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, ఇతర అధికారులు నియమించే బాధ్యత వారిదేనని కమిషన్ తరఫు న్యాయవాది వివరించారు. పారదర్శకత కోసం సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బల్ కోరగా, ఆ ఫుటేజ్ని 45 రోజుల పాటు భద్రపరుస్తామని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలియజేసింది. ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సుప్రీంకోర్టు తన తుది ఉత్తర్వుల్లో పునరుద్ఘాటించింది. 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ శాసనసభకి జరిగిన ఎన్నికల్లో 4 తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను కౌంటింగ్ సూపర్వైజర్లుగా, అసిస్టెంట్లుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంలో ఎలాంటి చట్ట విరుద్ధత లేదని కలకత్తా హైకోర్టు అంతకుముందు తన తీర్పులో పేర్కొంది. 2026-27 సంవత్సరానికి గాను 4 పార్లమెంటరీ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. దిగువ సభకు చెందిన 30 మంది సభ్యులతో కూడిన అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ అధ్యక్షుడిగా లోక్సభ బీజేపీ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 సభ్యులతో కూడిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వం వహిస్తారు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా లోక్సభ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ను స్పీకర్ నియమించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి లోక్సభ బీజేపీ ఎంపీ ఫగన్ సింగ్ కులస్తే నేతృత్వం వహిస్తారు. అందులో లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులుంటారు. ఈ కమిటీల పదవీకాలం ఈ నెల 1 తేదీ నుంచి వచ్చే ఏడాది 30 తేదీ వరకు ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2027 జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో క్షేత్రస్థాయి ప్రక్రియ మొదలైంది. 2026 మే 31 వరకు ఇది కొనసాగుతుందని, ఈ సమయంలో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా సేకరణ కోసం ఇంటింటికి తిరుగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్లలో 2027 జనాభా గణన కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ప్రారంభమైంది. ఈ ఆన్లైన్ సదుపాయం మే 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 16 నుండి జూన్ 14 వరకు ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితాను నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 20 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం, ఖనిజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దక్షిణ గుజరాత్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
1: We diversified our sources. Crude sourcing has now expanded from 27 countries to 41. We started procuring LPG, that is cylinder gas, from US and Norway, Algeria, apart from the Middle East. India has moved with great speed. Orders were issued to maximize LPG yield at refineries, and we increased our domestic production by 60%. We are incentivizing the movement to natural gas. Operation Urja Suraksha was a coordinated response across companies, ministries, state governments and international suppliers. Maximum vessels of India carrying LPG came out of the Hormuz.
0: 2000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించిన దాదాపు 3 ఏళ్ల తర్వాత చలామణిలో ఉన్నటువంటి నోట్లలో 98.47% తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19 2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ సమయంలో చలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్లుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం 2026 ఏప్రిల్ 30 నాటికి ఈ విలువ భారీగా తగ్గి 5451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పితోడాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస్ ఓం పర్వత్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మందికి పైగా భక్తులతో కూడిన మొదటి బృందం ధార్చులా నుండి ఈ ఎత్తైన పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశిష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:46:55. ఈ టైం మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చెప్తున్నాను. మీకు తెలుసా, ఒక ఔన్స్ అంటే దాదాపు 30 ml రోజ్ సెంట్ తయారు చేయడానికి దాదాపు 115 kilos ఆఫ్ రోజెస్ యూజ్ చేస్తారంట. అంటే 115 kilo రోజెస్ అనేవి యూజ్ చేస్తారంట 30 ml రోజ్ సెంట్ తయారు చేయడానికి. అందుకేనేమో దాని కాస్ట్ అనేది కళ్ళు చెదిరే స్థాయిలో ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా చెప్తాను. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:51:35. సాంప్రదాయబద్ధం.

ప్రధానంగా పెద్ద పెద్ద హోటల్స్లో చెఫ్స్ పెట్టుకునే క్యాప్స్ ఉండే కదా ఆ టోపీలు, వాటికి 100 రేకులు ఉంటాయంట. అంటే ఎగ్తో తయారు చేసే 100 రకాల వంటకాలకు ప్రతీకగా ఫ్రాన్స్లోని చెఫ్స్ అందరూ కూడా ఈ రకం క్యాప్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అలా అలా అదే ఆనవాయితీగా వచ్చేసింది అన్నమాట. అది సంగతి అండ్ టైమ్ స్టూడియోలో ఎగ్జాక్ట్ గా 12:52. ఇది ఈ రోజు మీకు తెలుసా, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ గా 1 o'clock ఇన్ న్యూస్ తర్వాత ధీరాలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక ధీర గురించి చెప్తాను ఈరోజు. వింటూ స్టెడ్యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ యోర్ క్రిష్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. రాష్టంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్కు అంతరాయం కలిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థల సీఎండీలతో ఆయన ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ అత్యవసర సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నేడు దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ పరీక్షను నిర్వహించింది. ఇందులో భాగంగానే నేడు 11:46 దేశవ్యాప్తంగా ప్రజల ఫోన్లకు పెద్ద శబ్దం లేదా వైబ్రేషన్తో అత్యవసర హెచ్చరిక నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా ప్రకృతి విపత్తులు అత్యవసర సమయాల్లో ప్రజలందరికీ వేగంగా సమాచారం చేరవేసేలా ఈ అలర్ట్ వ్యవస్థను రూపొందించారు. దానిని నేడు పరీక్షించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలోని బాలిరెడ్డి నగర్ గిరిజన కాలనీలో ఈరోజు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు లేని సుమారు 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని యువత మహిళలు విద్యార్థులకు సూచించారు. తిరుపతి పండర్పూర్ తిరుపతి ప్రత్యేక వీక్లీ రైలును రెగ్యులర్ రైలుగా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి పండర్పూర్ రెగ్యులర్ రైలును ఈ నెల 16 నుంచి, దీని తిరుగు ప్రయాణపు రైలును ఈ నెల 17వ తేదీ నుంచి రెగ్యులర్ వీక్లీగా మారుస్తున్నట్లు తెలిపారు. విజయవాడ జగన్మాత కనకదుర్గమ్మ అనుగ్రహం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దేవీ ఖడ్గమాలార్చన, చండీ హోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేసవికాలంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు తిరుపతి జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక అధికారి రమణయ్య.

తిరుపతి కలెక్టరేట్ లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కొంతమంది యువకులు ఆకతాయుగులుగా పొగత్రాగి నిప్పురవ్వలను విదల్చడం వల్ల అటవీ సంపద పూర్తిగా కాలిపోయి జంతువులు చనిపోతున్నాయన్నారు. అలాగే ఇళ్లలో ఏసీలను ఎక్కువగా వాడటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుత్ సరఫరా చేసే ఎంసీబీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే పలకరించే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా మే నెల చివరి వారంలో వచ్చే రుతుపవనాలు ఈసారి మే 14 నుంచి 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని వెల్లడించింది. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. చేపలు పట్టడంపై ఎక్కువగా ఆధారపడే దేశాలలో మత్స్య సంపదపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 2017 నుంచి ప్రతి ఏటా మే 2వ తేదీన ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:04:04. అండ్ ఈ టైం ధీరా టైం. ధీరాలో నేను ఒక ధీర గురించి చెప్తాను. ఆమె ఒక థియేటర్ ఆర్టిస్ట్ అనమాట, అథ్లెట్ కూడా. కానీ అనుకోకుండా ట్రెక్కింగ్ తన లైఫ్లో భాగమైందని చెప్పాలి. దాన్నే ఎన్హాన్స్ చేస్తూ పర్వతారోహణను అభిరుచిగా చేంజ్ కూడా చేసుకున్నారు ఆవిడ. అండ్ ఆ ధీరే సుఖ్వీర్ కౌర్, సుఖ్ బాలా అని పిలుస్తారు ఆవిడ్ని. నేపాల్లో ఉన్న ఆమా దబ్లా అనే మౌంటైన్ను రీసెంట్గా అధిరోహించి రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. సో ఆ ధీర గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ధీరాలో. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత వింటూ స్టడీ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ జీన్స్ నుంచి ప్లే చేశారు అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ పాటను పాడింది సోను నిగమ్, హరిడి అండ్ సంగీత. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఎం రత్నం అండ్ శివ గణేష్. మనమున్నాం ధీరాలు. సుఖ్వీర్ కౌర్ గురించి చెప్తానని చెప్పాను, అంటే రీసెంట్ గా నేపాల్ లో ఉన్న ఒక మౌంటైన్ ని అధిరోహించారు, రికార్డు కూడా క్రియేట్ చేశారని చెప్పాను. సో పంజాబ్ లోని పటియాలాలో పుట్టి పెరిగారు సుఖ్వీర్. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఎంత కష్టమైనా సరే నచ్చిన పనిని ఇష్టంగా చేసే స్వభావం తంది. అలానే ఆ ఇంట్రెస్ట్ తోనే థియేటర్ ఆర్టిస్ట్ గా రాణించారు సుఖ్వీర్. అండ్ మరింత ఉన్నత శిఖరాలని చేరుకోవాలి అంటే ఫిట్నెస్ మీద కూడా పట్టు ఉండాలని చెప్పి భావించారనమాట. దాంతో రన్నింగ్, జాగింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి వాటి మీద తన అంటే ఇలాంటి వాటన్నిటినీ కూడా తన డైలీ రొటీన్ లో పార్ట్ చేసుకున్నారు సుఖ్వీర్. అయితే అంతేకాదు ఎన్నో కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి కొన్ని పథకాలు కూడా సాధించారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఇంకొక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టేడియం

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం సుఖ్వీర్ కౌర్ గురించి. రీసెంట్గా నేపాల్లో ఉన్న ఒక మౌంటైన్ని అమాడబ్లా అనే మౌంటైన్ని అధిరోహించి ఒక హిస్టరీ కూడా క్రియేట్ చేశారు, ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. సో ఇందా చెప్పాను అంటే తన ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు అండ్ పథకాలు కూడా సాధించారని చెప్పాను. మ్యారేజ్ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చినా సరే అక్కడ వైద్య రంగంలో వర్క్ చేస్తూనే తన అభిరుచుల్ని కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట సుఖ్వీర్ అయితే. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆవిడకి, సుఖ్వీర్ ఉంటున్న ప్లేస్లో అక్కడ ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్ హాబీ చాలా మందికి ఉండేదట. దాంతో తాను కూడా ఎందుకు ట్రై చేయకూడదు ఆ ట్రెక్కింగ్ అనేది అని చెప్పి ఆలోచించారు. అండ్ అంతేకాదు ప్రయత్నించారు కూడా. అండ్ ఆ క్రమంలోనే బ్రెత్ ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చారు. మొత్తానికి అన్ని నైపుణ్యాలని అందిపుచ్చుకున్నారని చెప్పచ్చు. మరి తర్వాత ఏమైంది మాట్లాడుకుందాం. బట్ సాంగ్ కాదు, మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు అయితే వింటారు 120 ఎగ్జాక్ట్ గా. సో 130 మళ్ళీ కలుద్దాం మనం ధీరాలో. వింటూ స్టేట్లు
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభ పరిణామమన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని అధికారులను ఆదేశించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవం ఈరోజు. వార్తల వివరాలు. గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు సినీ నటుడు నాని చేసిన అవగాహన వీడియోను పవన్ కళ్యాణ్ ఎక్స్లో ఈరోజు పంచుకున్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు నాని మాట్లాడుతూ,
1: స్వచ్ఛరథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మన హెల్త్కి సంబంధించి.

0: కానీ మన సొసైటీకి సంబంధించి కానీ ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి తడి చెత్త పొడి చెత్త అన్నది వేర్వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దాని వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయటం, ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది ఇవన్నీ స్వచ్ఛరాదాలకు ఇచ్చినా కూడా వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి బ్యూటిఫుల్ ఐడియా.
1: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభ పరిణామమని హోంశాఖ మంత్రి అనిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తూ 10వ తరగతి ఫలితాల్లో మెరుగుదల కనిపించిందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి, ఉజ్వల భవిష్యత్తుకు భరోసా పొందండి అని మంత్రి అనిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం ఈరోజు పరీక్షించింది. ఈ ఉదయం 11:46 మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ సందేశాలను పంపించింది. ఇది కేవలం ఒక పరీక్షా సందేశం మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందేశాలు శబ్దం వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపించాయని తెలిపింది. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థల సీఎండీలతో ఆయన ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాత్కాలిక సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్దరించాలని సూచించారు. సమస్యలు ఎదురైతే ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించి వేగంగా పరిష్కరించాలని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయి, అకాల వర్షాలతో కూడా అంతరాయాలు ఏర్పడుతున్నాయని అధికారులు మంత్రికి వివరించగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపును ప్రభుత్వం వేగవంతం చేసిందని ట్రస్టు ఇన్ఛార్జి కార్యనిర్వహణ అధికారి చక్రధరబాబు తెలిపారు. ఇప్పటి వరకు 501 కోట్ల రూపాయలను 278 ఆసుపత్రులకు చెల్లించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. మిగిలిన బకాయిలలో భాగంగా ట్రైపార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో మరో 1000 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ట్రస్టు ఆసుపత్రుల మధ్య ఒప్పందాల ప్రకారం చెల్లింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విధానంలో బకాయిల కోసం 531 ఆసుపత్రులు దరఖాస్తు చేయగా అందులో 336 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. చీరాల రైల్వే స్టేషన్ పనులను బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ గత రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. రైల్వే స్టేషన్లోని 3, 4, 5 ప్లాట్ఫామ్లకు వెళ్లే మార్గాన్ని మార్చాలని అధికారులకు సూచించారు. అనంతరం బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నంబర్ 3 కి 2 కి వెళ్లే ఏదైతే ర్యాంప్ అండ్ ఎస్కలేటర్ ఉందో మధ్యలో కేబుల్స్ ఉన్నాయని ఎస్కవేట్ చేసినప్పుడు అవన్నీ సార్ట్అవుట్ చేసి అక్కడ బెడ్ కూడా ఏర్పాటు చేసేసాం. వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో మనకి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పోవడానికి ర్యాంప్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ర్యాంప్ కూడా బాగాలేదు, దాన్ని కూడా కరెక్షన్ చేసే అవసరం ఉంది. నేను రైల్వే అధికారులతో దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్తాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. చేపలు పట్టడంపై ఎక్కువగా ఆధారపడే దేశాల్లో మత్స్య సంపదపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి 2017 నుంచి ప్రతి ఏటా మే 2వ తేదీన ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ట్యూనా రకం చేపకు ఉన్న ప్రాముఖ్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ట్యూనా చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప. అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ తరహా చేపల వేటపై నిషేధం ఉంది. అధికంగా జరుగుతున్న ట్యూనా చేపల వేట గురించి ఈరోజు పలు దేశాల్లో అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు. వేసవికాలంలో జరిగే అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య సూచించారు. తిరుపతి కలెక్టరేట్లో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరా చేసే ఎంసీబీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, అపార్ట్మెంట్స్లలో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులోనే ఉంచే విధంగా చర్యలు చేపట్టినట్లు తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య

0: తెలియజేస్తూ
1: వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు సూచనలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. 42-43 డిగ్రీస్ టెంపరేచర్ ఉండడం వల్ల ఫైర్ ఈజీగా క్యాచ్ అయితే జంతువులు అన్ని కూడా చనిపోతాయి. అందుకే ఈ వేసవి కాలంలో నష్టం జరగకోకుండా కాపాడగలం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కండిషన్స్ లో పెట్టుకోవడం, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ వర్కింగ్ కండిషన్ లో పెట్టుకోవడం వల్ల ఆర్పడానికి ఈజీగా అవకాశం ఉంది.
0: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో నూతనంగా నిర్మించిన పలు రహదారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న ప్రారంభించారు. రాచూరు, జక్కల చెరువు, బుచ్చెర్ల, నారా నాగేపల్లి, బుగూడూరు గ్రామాలను అనుసంధానిస్తూ సుమారు 4 కోట్ల రూపాయలతో ఈ రహదారులను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రొద్దం మండలంలో గతంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలో పరిష్కరించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనపై వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభపరిణామమన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవం ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: చాటుగా చాటుగా దాచిన మాటలు రోజులు రోజులు.

కూడా ఈ పర్వతాన్ని అంటే అమాడబ్లం అనే పర్వతాన్ని అధిరోహించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మంచు కొప్పలు కానీ రాతి శిలలు అణువణువున ఓపికను టెస్ట్ చేస్తూ ఉంటాయి అండ్ వేగంగా వీచే గాలుల్ని తట్టుకుంటూ పైకెక్కాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఆవిడ గురించి ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఇంటూ వివిధ భారతి FM 101.3 అండ్ మనము నమ్ ధీరాలో.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:56. మనం అంధీరాలు మాట్లాడుకుంటున్నాం. సుఖ్వీర్ కౌర్ గురించి చెప్పాను కదా, ఎవరెస్ట్ కంటే తక్కువ హైట్ ఉన్నప్పటికీ కూడా అమా డబ్లమ్ అనే మౌంటైన్ ఏదైతే ఉందో దాన్ని అధిరోహించడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే చాలా ఓపిక కావాలి అండ్ వేగంగా వీచే గాలుల్ని తట్టుకుంటూ పైకి ఎక్కాలని కూడా చెప్పాను. అండ్ దీనికన్నా ముందు యాక్చువల్గా లోబూచే అలాగే కిలిమంజారో అనే మౌంటైన్స్ను అధిరోహించారు సుఖ్వీర్ అయితే, అండ్ ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈ మౌంటైన్ ఎక్కడానికి సిద్ధమయ్యారనమాట. అలా 2 డేస్ పాటు కష్టపడి శిఖర పంచుల్ని కూడా చేరుకున్నారు. మొత్తానికి పంజాబీ సాంప్రదాయం ప్రకారం వైట్ చున్నీని ఎగరవేసి తన విజయాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. మనం ఏదైనా అనుకుంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు శ్రమిస్తూనే ఉండాలి, అప్పుడే కోరుకున్న విజయాన్ని సొంతం చేసుకోగలం అని చెప్తూ ఉంటారు సుఖ్వీర్ కౌర్. సో నేను ఎప్పుడు చెప్పేదే మెన్ ఏంటి ఒమెన్ ఏంటి, ఏదైనా సరే మనం అనుకోవాలి గట్టిగా, దానికోసం కృషి కూడా చేయాలి, ఎవరైనా ఏదైనా సాధించగలరన్నమాట. అది నిరూపించారు సుఖ్వీర్ కౌర్ అయితే. ఎనీవే ఈరోజు ధీరా ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ 1:52 ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం. ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ సాంగ్ మీ అందరి కోసం, మన ధీరాలందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ విజిల్ నుండి. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ సాంగ్ మీ అందరి కోసం. అండ్ ఎగ్జాక్ట్ గా 2:00 కి న్యూస్ కూడా ఉంటుంది ఢిల్లీ నుంచి. అండ్ 2:15 కి కలుద్దాం సండే సందర్లో. గెట్ రెడీ అందరూ.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని వినోదాన్ని సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:30:05. ఈ టైం మన ఫేవరెట్ టైం సందడేస్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, మీకు ఆన్సర్స్ తెలిస్తే తెలుసు కదా 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి నెంబర్ స్లోగా చెప్తున్నాను 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో నేను అడిగే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిస్తే ఫస్ట్ ఎప్పట్లానే ఈజీ క్వశ్చన్ అని అనుకున్నాను, బట్ లేదు ఈసారి సామెత అడుగుతాను. ఏంటంటే వీటిని తరిమేసి గద్దలకు వేసినట్లు అని సామెత. వీటిని తరిమేసి తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

శ్రీరామ్ పాడిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ టాక్సీ వాలా నుంచి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 2:35 మనమున్నాం సందడే సందడు. వీటిని తరిమి కొట్టి గద్దలకు వేసినట్లు అని సామెత ఏంటది తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వజ్రాల వెంకటరెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాబందులు తరిమేసి అంట కాదు కదా, మల్లికార్జున విజయవాడ నుంచి పంపించారు. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి ఈగల అంట కాదు, ఎన్ పార్థసారథి పంపించారు. వెల్కమ్ టు సందడే సందడి అని అంటూ సిద్దిపేట నుంచి హాయ్ హాయ్ వెల్కమ్, బట్ ఆన్సర్ ఏది? అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ కృష్ణా జిల్లా కాజర్ నుండి తిరువిదల సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ భలే క్వశ్చన్ వేశారు క్రిష్జీ, సందడే సందడికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అని అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎలా ఉన్నారు, తిన్నారా, ఏంటి స్పెషల్స్ అమూల్య పంపించారు. ఏమో మరి తెలీదు మీరే చెప్పండి అని అంటూ నేను చెప్తాను ఆన్సర్ అయితే. అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం మీకు కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మా మధ్య నిద్దిన్ స్నేహబాణి నిద్దిన్ ఆన్సర్ లేదు, నమస్కారం మీకు కూడా. అండ్ మధ్యాహ్నం శుభ మధ్యాహ్నం అని అంటూ రాంగ్ ఆన్సర్ కదా, క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నేను చెప్తాను ఆన్సర్, బట్ దానికన్నా ముందు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వీటిని తరిమి కొట్టి గద్దలకు వేసినట్లు అని సామెత, కాకుల్ని తరిమి కొట్టనమాట. సో ఇంకెవరు వినేసి ఆన్సర్ చకచక టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ చెప్పేశాను. జస్ట్ అమూల్య అనండి ఓకే అంట, రెస్పెక్ట్ ఇవ్వలేదు నేను అమూల్యనే అన్నాను. అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి పంపించారు కడప జిల్లా రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి హాయ్ హాయ్ భాస్కర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నన్ను ఆన్సర్ నేను చెప్పేశాను. ఎవరు భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ నుంచి పంపించారు, పిచ్చుకల్ని తరిమేశా అంట కాదు కదా భార్గవి. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అది సంగతి. అండ్ 2:37:42 ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నేను రివీల్ చేసేసాను కాబట్టి మీరు హ్యాపీగా రిలాక్స్ అయ్యి పెన్ పేపర్ రెడీ చేసుకోండి, 10 సెకండ్స్ టైం ఇస్తాను, ఆ క్వశ్చన్ అడుగుతాను. రెడీ కదా, 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది, ఇందులో 4, 7, 6 కలిపితే 10 అని అర్థం వస్తుంది. అండ్ 1, 2, 5, 3 కలిపితే 4 అని అర్థం వస్తుంది. అండ్ 1, 2, 3, 4 కలిపితే కోట అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. సో నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో ఏంటి 4, 7, 6 ఈ అక్షరాలని కలిపితే 10. అండ్ 1, 2, 5, 3 కలిపితే 4. అండ్ 1, 2, 3, 4 కలిపితే కోట అని అర్థం వస్తుంది. తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఈగలు తరిమేసి గద్దలకు వేసినట్టు అని కూడా ఒక సేయింగ్ ఉందంట. ఎనీవే ఉండుంటే అది కూడా రైటే, నేను చదివిన అంటే ఐ మీన్ నాకైతే కనబడలేదు కాబట్టి నేను కాకులది మాత్రమే క్వశ్చన్ అడిగాను. అండ్ కన్నం వెళ్ళ సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అది సంగతి. నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో డీకోడ్ చేసి నాకు పంపిస్తూ ఉండండి. చాలా ఈజీగా అడిగాను, క్లూస్ కూడా చాలా ఈజీగా ఇచ్చాను. తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి ఈ సాంగ్ వింటూ నాకు ఎస్ఎంఎస్ చేస్తూ ఉండండి. వింటూ స్టేడియం

సవ్యసాచి మూవీలో నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. అండ్ సాంగ్ పాడింది హైమత్ అండ్ శ్రేయ గోపరాజు. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఎంఎం కేర్వాణి. అండ్ పాటకు లిరిక్స్ అందించింది అనంత్ శ్రీరామ్. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చూద్దాం మరి మన వాళ్ళందరూ డీకోడ్ చేశారా లేదా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి పంపించారు రషీద్ బేగం, సుభాన్, వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. క్రిష్జీ మీకు తెలుసాలో మంచి మంచి విషయాలతో మీ ప్రోగ్రామ్ వినడం మొదలు పెట్టాను అని అంటూ సెకండ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ నుంచి పంపించారు. సూపర్, మొత్తానికి అలాగా డీకోడ్ చేశారనమాట. రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉమ్మడి నుంచి మమ్మ జనిద్దీన్, స్నేహవాణి జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, సార్ ప్రోగ్రామ్ అంతా కట్ కట్గా వస్తుంది, మాటలు సరిగ్గా వినిపించడం లేదు మార్నింగ్ నుంచి అంట. అరే రే, ఇదేంటిది, ఎవరు మరి ఏమి కంప్లైంట్ ఏం చెప్పలేదు కదా, మేబీ మీ నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందేమో చూడండి ఒకసారి అనురాధ గారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ కన్నం ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కాజా నుండి తిరువిదల సుబ్బారావు గారు, శ్రీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. ఆ లెటర్స్ ని మార్చండి, నాకు ఎందుకంటే 14 వచ్చింది, అది కాదనమాట. సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్జీ, బాగున్నారా, మార్నింగ్ నుండి అద్భుతమైన మాటలతో చక్కగా అలరించారు మీ ప్రశ్నకు జవాబు అని అంటూ, ఈ రోజే తిరుమల నుండి వచ్చాం మీ అందరి గురించి స్వామిని కోరుకున్నాం అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ క్లైమేట్ చాలా ఆహ్లాదకరంగా ఉందంట, కూల్ కూల్ గా కొంచెం ఇటు వస్తూ ఇటు కూడా తీసుకురావాల్సింది ఆ కూల్ కూల్ క్లైమేట్ ని. ఊహిస్తేనే చాలా బాగుంది తిరుమలలో క్లైమేట్ అంటే, ఆ కొండలు, ఆ డార్క్ క్లౌడ్స్, అవన్నీ ఊహించుకుంటే చాలా చాలా బాగుంది నాకు కూడా. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాన్ హాని ఇవన్నీ చెప్పారు, కానీ ప్రసాదం ఏది, అసలు ప్రసాదం ఏది, అది సంగతి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ అంట, కాదు కదా. అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ సార్, బాగున్నారా. రామాలకోట నుంచి దుబాయ్ భాష, అబ్దుల్ మనాన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. సో 2:44:59, 2:45 ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం. మనమున్నాం సందడే సందడిలో. సెకండ్ క్వశ్చన్ అడిగాను అండ్ అభినందనలు, ఈరోజు చాలా చక్కటి ప్రశ్నలతో మా మధురమైన మాటలతో మధురమైన పాటలతో మా మనసును ఆకట్టుకోవాలని నమస్తే అని అంటూ శివదాసరెడ్డి దాసరిపాలెం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అలరిస్తున్నానని అనుకుంటున్నాను, అలరిస్తాను.

తాను కూడా 5 గంటల వరకు. సో 7-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఫార్చ్యూన్ అనమాట, FORTUNE, ఫార్చ్యూన్. రైట్ ఆన్సర్ చాలా మంది డీకోడ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3rd క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఈసారి కూడా ఒక సింపుల్ గా ఒక సాంగ్ ప్లే చేస్తాను, సాంగ్ ఏ సినిమాలో చెప్పండి చాలు, ఓకేనా? సాంగ్ చాలా ఈజీ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఏ సినిమాలో చెప్పండి.

చూసారా ఎంత సింపుల్ సాంగ్ ప్లే చేశాను, మిమ్మల్ని కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, అందుకే చాలా ఈజీ సాంగ్ ప్లే చేశాను ఈ సాంగ్. ఏ సినిమాలో తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టేడియం.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడి సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, యాక్చువల్గా సాంగ్ ప్లే చేసాను, సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి ఈజీ సాంగ్ ప్లే చేసాను. చాలా మంది ఇంకా సినిమాలు అంటే తెలుసు కదా, చాలా ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి, చూద్దాం మా రైటో రాంగో అసలు ఏం పంపించారు. పెడన జోగానందరావు కాలేజ్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్. అలాగే నెక్స్ట్ ఆన్సర్ ఫార్చ్యూన్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి పంపించారు మొహమ్మద్ జనీద్దీన్, స్నేహభాను జనీద్దీన్. అలాగే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారికి మరియు శ్రోతలకు నమస్తే అని అంటూ లక్ష్మణ్ నందికొట్టుకు నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి, అలాగే గోనిగండ్ల నుంచి పంపించారు కిరీటి నాయుడు రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నా ఆన్సర్ అని అంటూ సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జీ ప్రియాంక భవానీపురం విజయవాడ నుంచి. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు నా ఓకే రైట్ ఆన్సర్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి. అండ్ క్రిష్ గారు సాంగ్ అర్థమైతే కదా అంట, ఎం మురహరి యశోద జానకిరాజు, చాలా సింపుల్ సాంగ్ ప్లే చేశాను అప్పుడు నేను. అండ్ అలాగే సూరంపల్లి గ్రామం నుంచి తులిబిల్లి రవి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ రవితేజ సాంగ్ నేను ప్లే ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి నేను ప్లే చేసిన సాంగ్ కూడా రవితేజ సాంగ్. ఎనీవే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ చిత్తూరు నుంచి ప్రభాకర్ లావణ్య వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హలో క్రిష్ గారు హౌ ఆర్ యూ అండ్ హ్యాపీ వీకెండ్ అని అంటూ జ్యోతి చేనేతపురి వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ హలో నమస్తే అని అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిషి ఎలా ఉన్నారు అంటూ సుధా కొత్తగూడెం నుంచి, సుధా గారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు. అండ్ అలాగే కొండయ్య నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కయ్యూరు నుంచి రత్నయ్య సుమతి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ కడప జిల్లా ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప్ వీళ్ళందరూ హలో కిషోర్ అంటూ హాయ్ హాయ్ మీ అందరికీ అండ్ రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వినుకొండ నుంచి పంపించారు ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ నాకు ఇష్టమైన పర్సన్ నాతో మాట్లాడక 2 డేస్ అవుతుంది, కొంచెం చెప్పండి మీరన్నా ప్లీజ్ నాతో మాట్లాడమని. ఓకేనా, డెఫినెట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఆ పర్సన్ ఎవరో నాకు తెలియాలి కదా ముందు. అమూల్య. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్క అండ్ హనీ ప్రసాదం అడిగితే మొత్తానికి ఫోటోలో పంపించారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొమ్మ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ పంపించారు, మీ పేరు ఊరు ఏమీ లేదనమాట. అండ్ అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎం మురహరేశ్వర జానకిరాజు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి స్పందన అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సార్ నమస్తే, భోజనం చేశారా, మరి సందడే సందడికి వెల్కమ్ అని అంటూ మీరు వినిపించిన పాట అంటూ బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్షు వీళ్ళందరూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ సార్, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ దాసరపాలెం నుండి శివదాసురెడ్డి వారి కుటుంబ సభ్యులు. అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ క్రిష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ కన్నమల్ల సుబ్బారు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే గుడ్లవల్లేరు నుంచి పంపించారు బెన్నర్జీ ఓకే రైట్ ఆన్సర్. అండ్ పార్థసారథి సిడ్డిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో 2:53:55 స్టూడియోలో టైం. మనమున్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, సాంగ్ ప్లే చేశాను, ఆ సాంగ్ ఏ సినిమాలోది అని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఆ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ నుంచి ప్లే చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ గెట్ రెడీ. ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే తిరిగే కాలు ఆ నోరు ఊరుకోవని సామెత. ఏ నోరు, ఎలాంటి నోరు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. తిరిగే కాలు ఆ నోరు ఊరుకోవని సామెత, ఏ నోరు, ఎలాంటి నోరు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. నేను అడిగిన క్వశ్చన్ ఒక సామెత అడిగాను, చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం మరి రైట్ ఆర్ రాంగ్ అసలు ఏం పంపించారు. పడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ వజ్రాల వెంకటరెడ్డి గారు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ గ్యాదర్ విదేశన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ బెనర్జీ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ కాదు బట్ ట్రై చేశారు, అండ్ కర్నూలు నుంచి పంపించారు అనమాట లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ జీ ప్రియాంక భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్ భార్గవి, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అని అంటూ ఫ్రమ్ శివప్రసాదరావు అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి హాసియా అండ్ అమూల్య ఎలా ఉన్నారు అడిగినట్లు చెప్పండి అని అంటూ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ రైట్ ఆన్సర్, అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ కన్నమల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ మీ ప్రశ్నకు సమాధానం అంటూ ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ సూర్యకుమారి చందుకుమార్ హైదరాబాద్ నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. ఎనీవే మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ ఉంటే దాని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ఈ ఎస్ఎంఎస్లు అయితే.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ ఏడాది 10వ తరగతిలో రాష్ట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకొచ్చారని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పనితీరు బాగుందని భారత పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ అదనపు సివిల్ కోర్టును ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంతాపం తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే లేబర్ అడ్డా నిర్మాణాలు అందరికీ పని దొరికేలా చూడటంతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రాలుగానూ మారతాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి ఏటా 615 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు ఎక్స్ లో పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ దీపం 2 పథకం అమలు కోసం 2026 ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలానికి 505 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. రాష్ట ప్రభుత్వం వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఇకపై 3 ఏళ్లకోసారి 33.33% అద్దె పెంచే పాత విధానాన్ని రద్దు చేసి ప్రతి సంవత్సరం 7% చొప్పున అద్దెను పెంచే నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట ప్రభుత్వం 367.20 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యకులు, సీనియర్ నేత వల్లభనేని బాబురావు గొడ్లవల్లేరులోని తన స్వగృహంలో ఈ రోజు కన్నుమూశారు. బాబురావు మృతి పట్ల పలువురు కూటమి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గృహగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని, ఎటువంటి అపోహలకు గురి కావద్దని గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి కమిషనర్ కె మయూర్ అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భీమవరం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 9న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూలై 11వ తేదీకి వాయిదా పడినట్లు మండల న్యాయసేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అత్యవసర పనులపై ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ రోజు అధికారులతో సమీక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వద్ద 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్టును డీఆర్డీఓ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 600 ఎకరాలను కేటాయించిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ విజయనగరం జిల్లాలో పర్యటించింది. రాయదుర్గం నియోజకవర్గంలో 28 మంది లబ్ధిదారులకు 11.62 లక్షల రూపాయల విలువ కల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఈరోజు పంపిణీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:42 అండ్ సందర్లో ఉన్నాం. అండ్ నేను అడిగిన క్వశ్చన్, సో ఆన్సర్స్ చాలా మంది పంపిస్తూ ఉన్నారు. వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్య చారి పంపించారు, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దునూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మణ్ నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అబ్దుల్ మన్నాన్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు మా సమాధానం అని అంటూ, రాంగ్ ఆన్సర్ కదా, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనిద్దీన్, స్నేహబాణి జనిద్దీన్, అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అలాగే అమూల్య, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ కదా. అండ్ సందరేస్ అందరికీ శుభ మధ్యాహ్నం అని అంటూ నాగరాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఎవరు? ఓకే, రైట్ ఆన్సర్. అలాగే ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కృష్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మీ ప్రశ్నకు మా సమాధానం అని అంటూ శివదాసిరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు పంపించారు. దాసరపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఈటింగ్ మౌత్ అంట, ఏంటో మరి దారుణేని. సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు రాంగ్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకొకటి ఏదో పంపించారు ఆన్సర్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి రైట్ ఆన్సర్ కాదు యాక్చువల్గా. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మన్హర్ పంపించారు, హాయ్ బ్రో ఇప్పుడే వచ్చాను అంటూ. హాయ్ హాయ్ మన్హర్, వెల్కమ్ టు సందడే సందడి. అండ్ వి కోటేశ్వరరావు ఒడిశా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు రైట్, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి ఆంటీకి ఆసియా నమూల్య తరపున బిగ్ హాయ్, అండ్ మేము బాగున్నాము, దీపిక అక్కని అడిగామని చెప్పండి జానకి గారు అని అంటూ. సో మీ మెసేజ్ నేను ఆవిడకి చేరవేశాను, మీరేమైనా పంపిస్తే నేను ఈవిడ కూడా చేరవేస్తాను. అలా అలా మెల్లగా మనం మాట్లాడుకుందాం. అండ్ మై ఆన్సర్ ఈజ్ టాకింగ్ మౌత్ అంట, మై నేమ్ ఈజ్ దరుపునేని సాయికృష్ణ, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నమస్కారం వాగేనోరా, బట్ రాంగ్ ఆన్సర్ అది. తెలంగాణ నుంచి శైలజ అని పూర్ణచంద్రరావు పంపించారు. 3:06:05 స్టూడియోలో టైం. నేను అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా సామెత అది, తిరిగే కాలు ఆ నోరు ఊరుకోవని సామెత. ఏంటంటే తిట్టే నోరు అనమాట, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవని సామెత. నిజమే కదా, తిరిగే కాలు ఊరుకోదు తిట్టే నోరు ఊరుకోదు, అది సంగతి. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ ఆదిలాబాద్ ఓల్డ్ జిల్లా నుంచి పంపించారు ఎవరు, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి శైలజాన్ పూర్ణచంద్రరావు. బట్ నేను చెప్పేసిన ఆన్సర్ ఆశా శ్రీనివాస్ అని బెంగళూరు నుంచి పంపించారు, వాళ్ళు కూడా ఆన్సర్ రైట్ ఆన్సర్. బట్ నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత ఎవరు ఎస్ఎంఎస్లు పంపించొద్దు. సో తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవని సామెత, అది సంగతి. అండ్ 5th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. పెన్ పేపర్ రెడీగా పెట్టుకోండి, మన పెన్ పేపర్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. ఇంకోటి అడుగుతున్నాను ఏంటంటే, 9-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 9-letter ఇంగ్లీష్ వర్డ్. ఇందులో 6, 3, 4 కలిపితే వయస్సు, అండ్ 7, 9, 5 కలిపితే పందెం, అండ్ 7, 6, 5 కలిపితే గబ్బిలం, అండ్ 8, 9, 3, 6, 8 కలిపితే చట్టపరమైన అని అర్థం వస్తుంది. ఒక తమిళ సినిమాని మలయాళంలో చూసినట్టు ఉంటుంది మీ అందరికీ ఆ సబ్ టైటిల్స్తో. బట్ జాగ్రత్తగా నోట్ చేసుకుంటే ఈజీగా తెలుగులో డీకోడ్ చేయొచ్చు అనమాట, ఐ మీన్ ఇంగ్లీష్లో. 9-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 9 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 6, 3, 4 వీటిని కలిపితే వయస్సు అని అర్థం వస్తుంది, అండ్ 7, 9, 5 కలిపితే పందెం అని అర్థం వస్తుంది, అండ్ 7, 6, 5 కలిపితే గబ్బిళం అని అర్థం వస్తుంది, అండ్ 8, 9, 3, 6, 8 కలిపితే చట్టపరమైన అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొక క్లూ కావాలంటే, ఇది లేకుండా అంటే మనకి డైలీ, ఇవి లేకుండా, ఇది కాదు ఇవి లేకుండా మనకి డైలీ రోజు అనేది గడవదనమాట. ఏంటా ఆన్సర్ తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వి లవ్లీ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

శ్రీరామ్ పాడిన లవ్లీ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది చైతన్ భరద్వాజ్. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, నైన్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, అండ్ ఇంకొక మెయిన్ క్లూ కూడా ఇచ్చాను, ఇది లేకుండా డైలీ గడవదు అని చెప్పి. ఇవి లేకుండా ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి, డైలీ గడవదు అని అనగానే సెల్ ఫోన్ అని చాలా కాన్ఫిడెంట్ గా పంపించారు, బట్ అది రాంగ్ ఆన్సర్ అనమాట. కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్, అలాగే జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ జీ ప్రియాంక భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎన్ పార్థసారథి విజయవాడ నుంచి సిద్దిపేట నుంచి పంపించారు అనమాట రాంగ్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎవరో చాలా సీరియస్ గా వాయిస్ రికార్డింగ్ రికార్డ్ చేస్తున్నారు నేను వినలేను, బెనర్జీ గారు రాంగ్ ఆన్సర్ మొత్తానికి, అండ్ అవనిజ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే క్రిష్ గారు అని అంటూ ఎర్మిల్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ టైం టేబుల్ అంట నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, ఇందులో టేబుల్ కరెక్టే బట్ టైం రాంగ్ ఆన్సర్ అనమాట, అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల నుంచి రంగస్వామి లక్ష్మీదేవి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. ఓకే తప్పకుండా మీ విషెస్ చెప్తాను దీపిక అక్కకి ఆసియా అండ్ అమూల్య, చెప్పాను కదా మీ మెసేజ్ కూడా నేను చేరవేశాను, కిషోర్ గారు నా ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ జానకిజీ, అండ్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ సగమే పంపించారండి. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే హాయ్ నా పేరు తులసి, మౌనిక అండ్ జయంత్ పంపించారు నందికొట్కూరు నుంచి, రాంగ్ ఆన్సర్ కదా, అండ్ హాయ్ మీ అందరికి, అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పే లోపు ఇంకొక రెండు ఎస్ఎంఎస్లు వచ్చినాయి కాబట్టి అవి కూడా చదువుతాను. ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పున్నా వెంకటేశం హేమలత అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో 3:13:42 స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద శానకిరాజు రైట్ ఆన్సర్. ఏంటంటే అది వెజిటేబుల్ అనమాట, ఇంకెవరు టైప్ చేసి పంపించొద్దు వినేసి. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ సుధా కొత్తగూడెం నుంచి ఆన్సర్ ఆల్రెడీ రివీల్ చేసేసాను నేను సుధా, అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కర్ణం ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సార్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను అంటూ రాంగ్ ఆన్సర్ కదా ప్రకాష్ సుష్మ వీళ్ళందరూ పంపించారు. సో అది సంగతి, వెజిటేబుల్ రైట్ ఆన్సర్ అనమాట. నేను ఇంకా ఇంకా విని ఇప్పుడు విని ఎవరైనా టైప్ చేస్తూ ఉంటే ఎవరు టైప్ చేయొద్దు. నేను 6th క్వశ్చన్ అడుగుతాను. హైదరాబాద్ బౌరంపేట నుంచి పంపించారు సంతోష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో అది సంగతి, నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ.

సో ఇది మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా మాక్సిమం అంతా కూడా సముద్రంలో జరుగుతుంది అనమాట, అంటే సబ్మెరైన్స్ అండ్ అరౌండ్ ఇండో పాక్ వార్ ఆఫ్ 1971 ఉంది కదా, 1971 వార్ గురించి జరుగుతుంది, సముద్రంలో జరుగుతుంది అండ్ సబ్మెరైన్స్ వీటన్నిటికీ సంబంధించి సినిమా అనమాట. ఏంటి ఆ సినిమా తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. క్లూ కూడా ఇచ్చాను, చాలా క్లూస్ ఇచ్చాను. మాక్సిమం సముద్రంలో జరుగుతుందని అంటే చాలా సినిమాలు ఉన్నాయి, బట్ నేను క్లూ ఇచ్చింది ఏంటంటే సబ్మెరైన్స్ గురించి, అలాగే అరౌండ్ ఇండో పాక్ వార్ ఆఫ్ 1971 ఆ వార్ గురించిన సినిమా అనమాట ఇది. ఏంటి ఆ సినిమా తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా క్లూ కావాలి ఎవరికైనా అంటే ఈ సినిమాలో రాణా గారు హీరో, అది సంగతి. సాంగ్ వింటూ స్టడీ ఇంటూ వివిత్ భారతి FM 101.3.

గోపి సుందర్ కంపోజ్ చేసి గోపి సుందర్ పాడిన లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి మూవీ నుంచి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ అందరే సందర్లో ఈ సినిమా మొత్తం మాక్సిమం సముద్రంలో జరుగుతుందని చెప్పాను. సబ్ మెరైన్స్ అండ్ అరౌండ్ ఇండో పాక్ వార్ ఆఫ్ 1971 దీని గురించి సినిమా అని చెప్పాను. అండ్ ఇంకో క్లూ కూడా ఇచ్చాను, హీరో కూడా చెప్పాను. ఇంతకన్నా క్లూస్ కావాలి అని అంటే నేను సినిమా పేరు చెప్పాలన్నమాట, అది ఇప్పుడప్పుడే చెప్పను. ఐ మీన్ ఎస్ఎంఎస్లు అన్ని అయిపోయిన తర్వాత చెప్తాను. చూద్దాం, హైదరాబాద్ భవరంపేట నుంచి సంతోష్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ వెజిటేబుల్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్, అండ్ మనహర్ రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలు నుంచి, అండ్ లక్ష్మణ్ నందికొట్కూరు నుంచి, అలాగే అవనిజ ఫ్రమ్ విజయవాడ నుంచి, అండ్ భాస్కర్ పెడన నుంచి, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అండ్ జయం భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, అండ్ సదాశివ ఫ్రమ్ తిరుమల నుంచి పంపించారు, తిరుపతి జిల్లా నైర్బల్ నుంచి పంపించారు, అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే మై ఆన్సర్ రీజన్ అంటూ దరిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ మొహమ్మద్ వినాయతుల్లా అండ్ భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ వైస్ ఓకే రైట్ ఆన్సర్, అలాగే మీ పేరు బెనర్జీ రైట్ ఆన్సర్ మొత్తానికి, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భవని సారీ భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ చిత్తూరు నుండి సల్కా నాగరాజు సంధ్య వీళ్ళందరూ ఆరో ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్, అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎలా ఉన్నారు అంటూ పంపించారు. ఎవరు ఆసియా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు ఆసియా రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్, అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పొన్న వెంకటేశం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఓకే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ నాకు అర్థం అవ్వలేదు ఆన్సర్ అయితే, ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ మొహమ్మద్ జనీదీన్ స్నేహభావని జనీదీన్ రైట్ ఆన్సర్, అండ్ కన్నమల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుండి, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి, అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, అండ్ ఫ్రమ్ విజయవాడ నుంచి పంపించారు ఎవరు మల్లికార్జున్ గారు, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు మొత్తానికి ఎవరు శైలజ గారు పూర్ణచంద్రరావు గారు, అలాగే సత్యభార్గవి తాడిపత్రి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రామలకోట నుంచి దుబాయ్ షేక్ అండ్ దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. సో మూవీస్ అనగానే చాలా మంది యాక్టివ్ అయిపోతారు అనమాట. సో సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ది గాజీ అటాక్, అదే రైట్ ఆన్సర్, రానా మూవీలో యాక్ట్ చేశారు, చాలా బాగుంటుంది మూవీ, ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్గా మిస్ అవ్వదు. 3:20:55 స్టూడియోలో టైం, మనమున్నాం సందడి, సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ కూడా చెప్పాను, అండ్ ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. సో సెవెంత్ క్వశ్చన్ గెట్ రెడీ. తలంత బలగం ఉన్నా సరే ఇది పెట్టేవాడు లేడు అని సామెత ఏంటది, తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. తలంత బలగం ఉన్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత ఏంటది, తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వెయిట్ చేస్తుంది, వింటూ స్టేడియం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, తలంత బలగం ఉన్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. చాలా మందికి తెలుసు అనుకుంటా ఈ సామెత, ఆన్సర్స్ పంపిస్తున్నారు, బట్ రైటా రాంగా అనేది మ్యాటర్. కాబట్టి చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వజ్రాల వెంకటరెడ్డి గారు, అండ్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు గారు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ సూరంపల్లి గ్రామం నుంచి పంపించారు ఎవరు, తులిమిల్లి రవి, ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, క్రిష్ వచ్చాడు అంటే వందే భారత్ వచ్చినట్లే. థ్యాంక్ యూ సో మచ్ మీకు, అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ తలంత బలగమున్నా అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ సుధా కొత్తగూడెం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కిరీటం అంట ప్రసూనా గచ్చిబౌలి నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ బుర్రా గురి, నాకైతే ఈ మెసేజ్ అర్థం అవ్వలేదు, మేబీ మీ భాషలో అంటారా లేకపోతే ఏంటనేది నాకు అర్థం అవ్వలేదు. బెనర్జీ గారు అండ్ జయం భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ క్రిష్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏం పంపించారు. సో రైట్ ఆన్సర్ ఎవరు, బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు మీ సామెతకు జవాబు అని అంటూ ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్. హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి తెలంగాణ నుంచి శైలజాన్ పూర్ణచంద్రరావు గారు, అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మణ్ నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి సెవెంత్ ఆన్సర్ అని అంటూ రైట్ ఆన్సర్, కాదు రాంగ్ ఆన్సర్, అండ్ మొక్క లక్ష్మయ్య మునగాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రేణుకా గోపరాజు వీళ్ళందరూ కడప నుంచి రైట్ ఆన్సర్, అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స ఫ్రమ్ కోనాపూర్ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్, అండ్ హాయ్ క్రిష్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ ఆసియా ఐఎమ్ గుడ్, డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ కంప్లీటెడ్, సో నా లంచ్ అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు అండ్ రైట్ ఆన్సర్, అలాగే చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ హాయ్ క్రిష్జీ చుట్టాలు వచ్చారు పాపం ఎండలో వచ్చారు కదా వాళ్ళకి మర్యాదలు చేసేటప్పటికి క్వశ్చన్స్ మిస్ అయ్యారంట, అర్రే రే చుట్టాలు వచ్చినా సరే మీరు షో వింటున్నారు చూడండి, థ్యాంక్ యూ సో మచ్. అతిథి దేవో భవ, ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కా అండ్ హనీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మల్లికార్జున విజయవాడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ కన్నమల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుండి రాంగ్ ఆన్సర్, అండ్ జమలయ్య గారు పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ పెడన అప్పలరాజు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు అని అంటూ ఎర్రమిల్ సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే లోషిత పంపించారు నాకైతే ఎస్ఎంఎస్ అర్థం అవ్వలేదు, అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే గోండగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అండ్ అలాగే గుంటూరు నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. తలంటు పెట్టేవారు లేదంట, ఏదో కొత్త ఆన్సర్ వచ్చింది నాకు, ఎవరు పంపించారు, రమేష్ ఫ్రమ్ కేసర్పల్లి నుండి రాంగ్ ఆన్సర్, అలాగే ఉమ్మేడ నుంచి మమ్మ జనిద్దిన్ స్నేహబాణి జనిద్దిన్ రైట్ ఆన్సర్, అండ్ హాయ్ సార్ కృష్ణ క్రిష్ ఒకసారి నాకు ఎస్ఎంఎస్ అర్థం అవ్వలేదు, వాయిస్ మెసేజ్ పెట్టాను నాకు, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్, అండ్ 7. నాకైతే ఇది కూడా అర్థం అవ్వలేదు, అవనిజా ఫ్రమ్ విజయవాడ నుంచి, అండ్ జాగ్వి జాహ్నవియ జాగ్వియ గుంటూరు నుంచి పంపించారు, హాయ్ కృష్ణన్న నేను ఇప్పుడే ట్యూన్ చేశాను, ప్లీజ్ క్వశ్చన్స్ మళ్ళీ చెప్పవా అని అంటూ, క్వశ్చన్ నేను మళ్ళీ చెప్పలేను, ఆల్మోస్ట్ ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయి. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారా రైట్ ఆన్సర్, అండ్ ఎవరు కూడా వాయిస్ మెసేజ్లు పంపించొద్దు ఎందుకు సడన్గా ఈరోజు ఇన్ని వాయిస్ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి నాకు అర్థం అవ్వట్లేదు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. తలంత బలగమున్నా తలకొరివి పెట్టేవాడు లేడు అని సామెత. సో ఆన్సర్ తలకొరివి అనమాట, ఇంకా వినేసి ఎవరు చకచక పంపించొద్దు.

ఎయిత్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇది కూడా 7 లెటర్ ఇంగ్లీష్ వర్డే, పెన్ పేపర్ రెడీగా పెట్టుకోండి. 7 అక్షరాల ఇంగ్లీష్ పదం, ఇందులో 1, 5, 3, 4 కలిపితే చేప, అండ్ 2, 3, 4 కలిపితే బూడిద, అండ్ 6, 7, 5, 6, 7 కలిపితే ఉల్లిపాయ అని అర్థం వస్తుంది. ఏంటది? మళ్ళీ చెప్తున్నాను, 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 1, 5, 3, 4 ఈ లెటర్స్ ని కలిపితే చేప, చాప కాదు చేప అనమాట. అండ్ 2, 3, 4 కలిపితే బూడిద, అండ్ 6, 7, 5, 6, 7 కలిపితే ఉల్లిపాయ. ఏంటది తెలిస్తే 0866 243 814 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. వింటూ స్టే ట్యూన్డ్.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, సెవెన్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలా మంది డీకోడ్ చేశారు, చూద్దాం రైట్ రాంగ్. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కనెక్ట్ అవడం లేదు, వీ మిస్ యువర్ యాంకరింగ్ అని అంటూ మరి ఎలా వింటున్నారు నాకు అర్థం లేదు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. బట్ వినడానికి ట్రై చేయండి, గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుందన్నమాట. విజయవాడ వివిధ భారతి అంటే సెర్చ్ చేస్తే మనం లైవ్ కూడా వినొచ్చు. అండ్ కేదర్ వీరేష్, రాజులమండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు అండ్ రైట్ ఆన్సర్. అలాగే గణేష్ రాజు శ్రీవత్స పంపించారు, ఆన్సర్ అయితే నాకు అర్థం అవ్వలేదు. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, అండ్ అవనిజ ఫ్రమ్ విజయవాడ నుంచి, అలాగే కనకారావు గారు పెడన నుంచి, అండ్ ప్రసూన హైదరాబాద్ నుండి, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ అమూల్య పంపించారు. అలాగే సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి, అందరూ డీకోడ్ చేశారు ఆన్సర్ అయితే. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి పంపించారు, వేముల పరశురాములు పద్మ. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి ఎం అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ. అండ్ కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి. అండ్ భాస్కర్ పెడల నుంచి, అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి. అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత. అండ్ జయం భాష ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూలు నుండి. అండ్ సమీరా బేగం ఫ్రమ్ కొలిపర్ నుండి. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి. ఎవరైనా రాంగ్ ఆన్సర్ పంపిస్తారేమో అని చూస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఈసారి రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. అండ్ లోషిత ఫ్రమ్ నూజివీడ్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి. అండ్ కూచిపూడి నుంచి భాగవతుల శరత్చంద్ర లక్ష్మీ శిరీష వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కన్నంవెల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుండి. అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ రాంగ్ ఆన్సర్ వచ్చింది మొత్తానికి. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే ఆర్జే క్రిష్ గారు అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ ఆసియా రైట్ ఆన్సర్. అండ్ సార్ మీ వాయిస్ చిరుజల్లులు పడినట్లు ఉంటాయా సార్ అంట, మరి ఉంటాయా లేదో మీరే చెప్పాలి, నన్ను అడుగుతున్నారు క్వశ్చన్ అయితే. రామలగోడ్ నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఉయ్యూర్ నుండి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ మీ ప్రశ్నకు మా సమాధానం అని అంటూ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. అండ్ అమూల్య పంపించారు అనమాకండి, జస్ట్ అమూల్య అనొచ్చుగా అంట. థ్యాంక్ యూ సో మచ్. సో అమూల్య పంపించింది, ఓకేనా, హ్యాపీ కదా. అండ్ నెక్స్ట్ అలాగే హాయ్ బ్రో అంటూ పంపించారు, మీరు హాయ్ మాత్రమే పెడుతున్నారు, మీ పేరు ఊరు ఏం పెట్టట్లేదు, నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. హాయ్ మీ ఎవరు ఎవరు పెట్టారో వాళ్ళకి. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. స్టూడియోలో టైం 3:38:20. మనమున్నాం సందడే సందడిలో. నేను అడిగిన క్వశ్చన్ 8th క్వశ్చన్, 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దాని ఆన్సర్ ఫ్యాషన్ అనమాట. సో ఫ్యాషన్ రైట్ ఆన్సర్. చాలా మంది డీకోడ్ చేశారు ఒకళ్ళిద్దరు తప్ప. అండ్ అమూల్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కూడా ఒక సామెత అడుగుతాను, ఇది కూడా చాలా ఈజీ అనుకుంటున్నాను, ఇంతకుముందు అడిగానో లేదో నాకు గుర్తులేదు కానీ, బట్ ఇప్పుడైతే మళ్ళీ అడుగుతున్నాను. అంతా అయిన వాళ్లే కానీ ఇవి మాత్రం పుట్టవు అని సామెత ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అంతా అయిన వాళ్లే కానీ ఇవి మాత్రం పుట్టవు అని సామెత. ఏం పుట్టవు తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంతా మన వాళ్లే కానీ ఇవి మాత్రం పొట్టవు అని చెప్పి సామెత అనమాట. ఏం పొట్టవో తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. క్యాదర్ వీరేష్ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ అప్పలరాజు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. మేబీ ఇది కూడా రైట్ ఆన్సరే, ఇది కూడా పొట్టదు యాక్చువల్గా. అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. సో దీన్ని కూడా ఆన్సర్ కింద తీసుకుంటాను, ఎందుకంటే చాలా మంది ఈ ఆన్సర్ కూడా పంపిస్తున్నారు కాబట్టి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇంకోటి ఉంది, అది నేను చెప్తాను లాస్ట్లో. అండ్ వేములు పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్, అలాగే మన్హర్ పంపించారు, నాకైతే ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ దస్గిరి సంజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూలు నుంచి, అలాగే సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సార్ మీ వాయిస్ మళ్ళీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. రామలగోట నుంచి దుబాయ్ వాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ అంతా అయిన వాళ్లే కానీ అని అంటూ రేణుకా గోపరాజు కడప నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ అబో సాంగ్ సూపర్ ఎనీవేస్, ఆ మీరే ఆ బుజ్జమ్మని అడిగామని చెప్పండి. ఓకేనా, డెఫినెట్గా చెప్తాను ఆ బుజ్జమ్మ ఎవరో తెలిస్తే. అమూల్య అండ్ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్, అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ చిత్తూరు నుంచి సల్క నాగరాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్, అలాగే ఆన్సర్ రాంగ్ ఆన్సర్ హలో ఎఫ్ఎం అంటూ పంపించారు. కలికిరిండ్లు విలేజ్ అంట, చాలా డిఫరెంట్ ఉంది ఇది, ఆంధ్రప్రదేశ్ నుంచి భూమి లీనా అండ్ కేశవులు వీళ్ళందరూ పంపించారు, అండ్ గురుస్వామి నాయుడు రంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్, అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్, అండ్ అంతా ఎనవాళ్లే కానీ అని అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ నమస్తే వందే భారత్ క్రిషన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి 9th క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ముడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ కూచిపూడి నుండి భాగవతుల శరశ్చంద్ర లక్ష్మీ శిరీష వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స అండ్ కోనపూర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ మైదుకూర్ నుంచి జాఫర్ వీళ్ళందరూ పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ యాంకరింగ్ చాలా చాలా బాగుంటుంది కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి తెలంగాణ నుంచి శైలజ అండ్ పూర్ణచంద్రరావు గారు, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ జాప భూమేశ్వర

భూలక్ష్మి వెల్లుల నుంచి అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. సో నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను, రెండు అంటే ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, వాటితో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను, దీనికి కూడా ఆన్సర్ పంపిస్తూ ఉండండి, అన్ని ఎస్ఎంఎస్లు ఒకేసారి చదువుతాను. అండ్ దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్, అండ్ సారీ ఫోన్లో 1% బ్యాటరీ ఉందంట జాగ్వి, మరి ఛార్జింగ్ పెట్టు ఫాస్ట్గా. అండ్ ఆసియా రాంగ్ ఆన్సర్. అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సార్ మీ ప్రశ్నకు మా సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్ బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మీకు తెలియదా మీ బుజ్జమ్మ, నాకు తెలీదు మీ బుజ్జమ్మ ఎవరో చెప్పండి. సో నాకెవరు బుజ్జమ్మ లేరనమాట, అది సంగతి. అండ్ తులిమిల్లి రవి ఫ్రమ్ సూరంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కన్నమల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అంతా అయిన వాళ్లే కానీ ఇవి మాత్రం పుట్టవు అని సామెత అని చెప్పాను. ఆన్సర్ నేను చెప్పే లోపు ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ చదవాలి కాబట్టి ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఈ రెండింటికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని ఒకేసారి నెక్స్ట్గా అట్లా చెప్తాను. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, 10th క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా మొత్తం ఎయిర్పోర్ట్లోనే, మాక్సిమం ఎయిర్పోర్ట్లోనే జరుగుతుంది, ఏంటా సినిమా? హీరో హీరోయిన్ మధ్య ఎక్కువ సీన్స్ ఉంటాయి అనమాట, యాక్చువల్గా ఇది సూపర్ క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఆ సినిమా ఏంటి తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ పంపించారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ దాసు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్ నుంచి పంపించారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అది సంగతి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేస్తూ ఉండండి. సినిమా మొత్తం ఎయిర్పోర్ట్లోనే జరుగుతుంది, హీరో హీరోయిన్ మధ్య మాక్సిమం సీన్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీ కాబట్టి. ఆ సినిమా ఏంటి తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను వింటూ స్టేడియం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:52 అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ మూవీ మొత్తం ఎయిర్పోర్ట్ లోనే జరుగుతుందని చెప్పాను. ఆన్సర్స్ తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి పంపిస్తూ ఉండొచ్చు. అనంతపురం నుంచి అనురాధ గారు, ప్రీవియస్ క్వశ్చన్ గ్రేట్ ఆన్సర్ అండ్ మీ వాయిస్ నిజంగానే తొలకరి చినుకులు పడినట్లుగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు కొత్తగూడెం నుంచి. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్ గ్రేట్ ఆన్సర్ మొహమ్మద్ జనీద్దీన్ స్నేహ బానుజనీద్దీన్ అండ్ అబ్దుల్ కలాం పెద్దపరం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు పద్మ అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడల నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ పైకి థ్యాంక్ యూ అని అంటూ పంపించారు అమూల్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎం కొండారెడ్డి గారు సిద్ధార్థ మండలం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఎయిర్పోర్ట్ లో జరుగుతుంది అన్నాను, ఫ్లైట్ లో కాదు, ఆకాశ వీధిలో కాదు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రాంగ్ ఆన్సర్, గగనం కాదు. అండ్ సమీర బేగం ఫ్రమ్ కొలిపార్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ అండ్ మనహర్ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ నిష్క్ మూవీ కాదు నిత్యం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అండ్ ది టెర్మినల్ అంట నేను తెలుగు సినిమాల్లో అడిగాను రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ అండ్ హాయ్ క్రిషీ ది ఆన్సర్ ఈజ్ అని అంటూ రైట్ ఆన్సర్ మౌక్తిక ఫ్రమ్ అండ్ అలాగే నితిక అయ్యప్ప హోమ్ జమీన్పూర్ హైదరాబాద్ నుంచి అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి వావ్ సర్ప్రైజ్ పదవ ప్రశ్నకు ఆన్సర్ అని అంటూ ది టెర్మినల్ కాదు నేను తెలుగులో అడిగాను జానకీజీ అండ్ రైజన్ మోనాయ్ అంట జ్యోతిల రాజారావు గారు పంపించారు చీమలపాడు నుంచి బట్ కాదు అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్కి ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి గగనం కాదు అండ్ టెర్మినల్ అంట మధుసూదన్ రెడ్డి ఊరు పేరు చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే అర్థం లేదు అండ్ టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ సువర్ణ ఫ్రమ్ రాయచోటి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ గీతా గోవిందం అంట మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ హాయ్ క్రిష్ గారు ఉదయ్ కిరణ్ నువ్వేనా కలుసుకోవాలని అని అంటూ బట్ రాంగ్ ఆన్సర్ సత్యభార్గవి గారు అండ్ ఆకాశ వీధిలో కూడా కాదు మల్లికార్జున్ ఫ్రమ్ విజయవాడ నుంచి అండ్ ఆసియా పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పాపం పసివాడు అంట సో ఎక్కడికో వెళ్ళారు మీరు అక్కడ వరకు అవసరం లేదు కొంచెం ఎదరికి రండి ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రైట్ ఆన్సర్ అలాగే సారీ రాంగ్ ఆన్సర్ అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం అండ్ హేమలత రాంగ్ ఆన్సర్ అలాగే నమస్తే క్రిష్ గారు జెట్లీ విమానం అంట బట్ రాంగ్ ఆన్సర్ సో రీసెంట్గా వచ్చిన జెట్లీ అనుకుంటున్నారేమో నేను ఎయిర్పోర్ట్లో అడిగాను ఫ్లైట్లో కాదు సినిమా మొత్తం ఎయిర్పోర్ట్లో జరుగుతుందని చెప్పి క్వశ్చన్ అడిగాను ఎరమిల్ సీతామలక్ష్మి గారు అండ్ దస్గిరి సంధ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ కూచిపూడి నుండి భాగవతుల శరత్ చంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను కోరి కూడా కాదు ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ 10 stations క్రాస్ అయ్యింది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ కర్ణం ఎల్ల సుబ్బారు గారు ఆత్మకూరు నుండి అండ్ మీ ప్రశ్నకు మా సమాధానం అని అంటూ మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాను జనీద్దీన్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ లోషిత నూజివీడ్ నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాంగ్ ఆన్సర్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జాగ్వి గుంటూరు నుండి అండ్ లతా ఉయ్యూరు నుండి అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి అండ్ గనగలు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అండ్ నమస్కారం సార్ అని అంటూ శ్యామల అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఏకలవ్య నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా అండ్ అలాగే సులోచన గారు కరీంనగర్ నుండి పంపించారు అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ మురహరి యశోధ జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ దూకుడు అంట మధుసూదన్ రెడ్డి పాపినే పాల్యమా ఊరి పేరు చాలా డిఫరెంట్గా ఉంది అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం అండ్ హేమలత రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ సో మూవీ మొత్తం ఎయిర్పోర్ట్లోనే జరుగుతుందని చెప్పి క్వశ్చన్

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న ఇటీవల జరిగిన శస్త్రచికిత్స నిమిత్తం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరామర్శించనున్నారు. మాజీ మంత్రి విభజిత ఆంధ్రప్రదేశ్ పూర్వ సభాపతి దివంగత నేత కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. సోషల్ మీడియా ఎక్సవేదికగా స్పందిస్తూ పేదలకు రూపాయి వైద్యుడిగా కోడెల సేవలందించారని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహారణలు నిర్వహించనున్నామని, 2 రోజుల్లో స్థలంపై స్పష్టత వస్తుందని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ అభివృద్ది సూచిక 2.0 నివేదిక ప్రకారం రాష్టంలోని 9 గ్రామ పంచాయతీలకు A+ ఏ గ్రేడ్లు సాధించారు. చిముళ్లపల్లి, కడప, పాండ్రపాడు, గుంటూరు, కాచవరం, దుర్కి, ఏపిలగుంట, నెల్లూరు, తూపల్లి శ్రీ సత్యసాయి, గుండమాల ప్రకాశం, సిరెడ్డి గారిపల్లె చిత్తూరు, సవరం

గుడ కృష్ణ పంచాయతీలు A+ ఏ గ్రేడ్ పొందాయని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ వెల్లడించింది. ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఘంటసాలలో బౌద్ధ విహారంలో బంతేదమ్మ దజాధియరో ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అమరావతి సంకల్ప సిద్ది బౌద్ధ స్థూపాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. దాచేపల్లిలోని మాదినపాడు బైపాస్ రోడ్డులో ప్రత్యేక స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2 టన్నుల క్వార్ట్జ్ రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. నందిగామ మండలం చందాపురం గ్రామ శివారులో చెత్త కునిపు అంటించడం మంటలు వ్యాపించి సుబాబుల తోట దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ఆచండ నియోజకవర్గంలోని బాలంవారిపాలెం, రావిగుంట, కసరత్తిగుంట ప్రాంతాల్లో సుమారు 1.33 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారి పనులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. జంగారెడ్డిగూడెంలోని శ్రీ గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 9 నుండి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలిపారు. కోరుకొండ మండలంలో బాధితునికి 92,445 రూపాయల విలువైన CMRF చెక్ను జనసేన పార్టీ రాష్ట కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఈరోజు అందజేశారు. ఈ నెల 10వ తేదీన రాజమండ్రిలో సురేష్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫస్ట్ ఇన్విటేషన్ అండ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు 9248682471 నెంబర్ను సంప్రదించాలని టోర్నమెంట్ డైరెక్టర్ చంద్రకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లుండి ఉదయం 9:30 కర్నూలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందించాలని, రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందినా వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని సైదాపూర్ మండలంలో ఈతకు వెళ్లిన 2 బాలురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. టెంపుల్ సిటీ తిరుపతిలో మధ్యాహ్నం ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్టంలో మరో 5 రోజుల పాటు మిశ్రమ వాతావరణం కొనసాగనుంది. పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇన్ స్టూడియోలో. టైం 4:53. ఈ టైంలో వివిధాలో నేను ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే వినిపిస్తాను. అండ్ ఆ హీరోయిన్ ఎవరనేది మరికొద్దిసేపట్లో చెప్తాను, ఎందుకంటే ప్రీవియస్గా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు సందడే సందడిలో. 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను ఇంకా చెప్పలేదు, చెప్తాను. క్రిష్ గారు చిత్తూరు నుంచి సలక నాగరాజు సంధ్య వీళ్ళందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు అని అంటూ మహమ్మద్ జనీద్దీన్, స్నేహభాను జనీద్దీన్ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే మొక్క లక్ష్మయ్య మునగాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జాన్కంపేట నుంచి చిలుగ నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ బాయ్ క్రిషి, మాకు ఇక్కడ వర్షం పడుతుంది, కూల్ అయింది వాతావరణం, జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడు మీ రాక. సో డెఫినెట్గా చెప్తాను, మీ ఎస్ఎంఎస్లు అన్నీ అయ్యేలోపు నా రాక ఎప్పుడో నేను డెఫినెట్గా చెప్తాను. అండ్ అలాగే వానపాట వేసినందుకు థ్యాంక్ యూ సార్ అని అంట. వానపాట వేశానా? ఇందాక గుండెల్లో ఉన్న సాంగ్ అనుకుంటా. దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అలాగే ఇంకెవరు పంపించారు? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ కెప్టెన్ నాగార్జున అంట. సో మీరు కూడా ఎక్కడికో వెళ్ళారు, దాసరపాలెం నుంచి శివదాసరెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు మూవీ అంటూ పంపించారు రాంగ్ ఆన్సర్. మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ వీళ్ళందరూ. అండ్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అప్పలరాజు గారు పెడల నుంచి. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు. నేనైతే మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ గురువారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అండ్ ఇంకా వెళ్ళలేదు నేను, వెళ్తాను, టైం ఉంది, ఇంకా 1 అవర్ ఉంది. పాటలు కూడా వినిపిస్తాను, మంచి మంచి పాటలు అయితే, ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే వినిపిస్తాను. బట్ దానికన్నా ముందు నేనైతే 9-10 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను. 9th క్వశ్చన్ ఏంటంటే, అంతా అయిన వాళ్లే కానీ ఇవి మాత్రం పుట్టవు అని సామెత అని చెప్పాను. మంచి నీళ్లు పొట్టవు అనమాట, అంతా అయిన వాళ్లే కానీ మంచి నీళ్లు మాత్రం పొట్టవు, అది సామెత. అండ్ 10th క్వశ్చన్, ఈ సినిమా మొత్తం ఎయిర్పోర్ట్లోనే జరుగుతుంది, హీరో హీరోయిన్ మధ్య జరుగుతుందని చెప్పాను. సో ప్రయాణం అనమాట, ఇది కూడా బ్యూటిఫుల్ మూవీ, డెఫినెట్గా చూడకపోతే చూడండి. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేసిన మూవీ అండ్ మంచు మనోజ్ హీరోగా యాక్ట్ చేశారు అనమాట, అది సంగతి. అండ్ చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను ఈరోజు సందడే సందడికి. అండ్ టైం 4:05:59, సో ఎగ్జాక్ట్గా 4:06 స్టూడియోలో టైం. వివిధాలో ఈరోజు ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే వినిపిస్తాను. అండ్ ఆ హీరోయిన్ నివేదా థామస్. నివేదా థామస్ యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను, వినిపిస్తూ ఉంటాను. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యోర్ క్రిష్.

0: FM 101.3.
1: శ్రీరామ్ పాడిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ వకీల్ సాబ్ నుంచి ప్లే చేస్తాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఎస్ఎస్ థమన్. స్టూడియోలో టైం 4:14:45. మనమున్నాం వివిధాలో. ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను అండ్ ఆ హీరోయిన్ నివేదా థామస్. నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నిన్నుకోరు నుంచి ప్లే చేస్తున్నాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది గోపి సుందర్ అండ్ ఈ పాటను పాడింది కార్తిక్ అండ్ చిన్మయ్. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టడీ ఇంటూ వివిధ భారతి FM 101.3 విత్ మీ యోర్ క్రిష్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:25 మనమున్నాం వివిధాలు. ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను, ఆ హీరోయిన్ నివేదా థామస్. సో ఆవిడ నటించిన బ్యూటిఫుల్ మూవీస్ లో నుంచి బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ వి నుండి ప్లే చేస్తాను. ఈ సాంగ్ వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏమీటర్లు మరియు రెయిన్బో FM 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప బయట తిరగమాకండి ఎండలో. అది సంగతి. అండ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఈ సాంగ్ తర్వాత ఎగ్జాక్ట్గా 4:50కి వెన్నెల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మరి నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ప్రతిరోజు ఒక యూస్ఫుల్ టాపిక్ తీసుకొస్తాం, దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ టాపిక్స్ ఏంటంటే కేవలం ఎక్కడో అక్కడ ఇక్కడ విన్నవి కావు, బాగా రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ అన్నీ అవుతాయి, ఎక్స్పర్ట్స్తో డిస్కషన్స్ అవుతాయి. తర్వాత మన టీం అంతా కూర్చొని ఇక్కడ వెనెలాలో డిస్కస్ చేసుకుని తర్వాత టాపిక్ ఎంపిక చేస్తారు. ఈ కంటెంట్ అంతా ఎంపిక చేసి మన వండర్ఫుల్ లిస్నర్స్ ఆడియన్స్కి ఇవన్నీ చెప్తే వాళ్ళ లైఫ్లో కూడా ఎన్ని పాజిటివ్ చేంజెస్ వచ్చాయో మన మెయిల్ మెసేజెస్ కాల్స్ చూస్తే తెలుస్తుంది. అవన్నీ మాకు ఇన్స్పిరేషన్. అందుకే ఆ ఇన్స్పిరేషన్తో ప్రతిసారి మీకు ఎంతో ఉపయోగపడే టాపిక్స్తో వస్తాం. అలాంటి ఒక టాపిక్ ఇవాళ, హోలిస్టిక్ పెయిన్ మేనేజ్మెంట్. నొప్పి అంటే ఏమిటి అసలు? నొప్పి అనేది ఒక అప్రయకరమైన మరియు దుఃఖకరమైన శారీరక అనుభూతి లేదా భావోద్వేగం. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా సంభవించవచ్చు. నొప్పి యొక్క అవగాహన విషయగతమైంది లేక ఆత్మశ్రయమైంది. ఇది వివిధ వ్యక్తుల్లో విభిన్నంగా ఉంటుంది. శారీరక నొప్పి ఒక నిస్తేజమైన నొప్పి ఉండి తీవ్రమైన నొప్పి వరకు ఉండొచ్చు. తీవ్రమైంది లేదా దీర్ఘకాలంగానూ ఉంటుంది. మీరు పునరావృతి నొప్పిని అనుభవించవచ్చు లేదా అది తాత్కాలిక సంవేదన లేదా అనుభూతి కావచ్చు. మరి ఈ నొప్పి ప్రధాన సంబంధిత సంకేతాలు లక్షణాలు ఏమిటంటే, నొప్పి తనకు తాను స్వయంగా కొన్ని రుగ్మతల ఓ లక్షణం. నొప్పితో సంబంధం కలిగి ఉన్న లక్షణాలు ఏమిటంటే విరామం లేకపోవటం, ఆందోళన, ముద్దు నొప్పి అంటే డల్ లేక్, సలుపుతున్నట్లుండే లేదా కొట్టినట్లుండే అనుభూతి, తిమ్మిరి, సాధారణ కార్యకలాపాలను నిర్వహించలేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం అంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండదు. మరి దీని ప్రధాన కారణాలేమిటి? ఎందుకు వస్తుంది నొప్పి? ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో నేను చెప్పే పరిస్థితుల కారణంగా మీరు నొప్పిని అనుభవించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కణజాల గాయం మరియు నష్టం, సోమెటోసెంట్రీ నరాలు దెబ్బతినడం లేదా వ్యాధి కలగడం, ఇన్ఫ్లమేషన్ ఉండడం, మంట వాపుతో కూడిన వ్యాధులు. ఇవి ఎలా సంక్రమిస్తాయి, మరి ఎలా వస్తుంది అసలు నొప్పికి కారణమేంటి అని చెప్పుకున్నాము. ఎందుకు వస్తుంది నొప్పి అంటే, దేర్ మైట్ బి అన్ యాక్సిడెంట్, ఫ్రాక్చర్ కావచ్చు, ఋతుస్రావం కావచ్చు, గర్భధారణ, దంతక్షయం, ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుందండి ఇవన్నీ. మరి ఇన్ని చెప్పారు పెయిన్, వెన్నెల ప్రోగ్రామ్ను దీన్ని ఎలా నిర్ధారణ చేసేది, దీనికి చికిత్స ఏమిటి అని అందరూ అంటారు. పెయిన్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో అనుభవించే ఉంటారు. మనమందరం అనుభవించాం పెయిన్ని. కొన్ని పెయిన్స్ మాత్రం దట్ విల్ బి బియాండ్, అసలు ఏమి చేసినా తగ్గవు, ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డెంటల్ పెయిన్ చాలామందికి వచ్చే ఉంటుంది, ఎక్సెప్ట్ స్మాల్ చిల్డ్రన్. నొప్పి అనేది శరీరంలో ఏ స్థానం నుండైనా ఉద్భవించగలదు. తీవ్రమైన నొప్పిని వెంటనే నిర్ధారణ చేసుకుని దాన్ని తగ్గినట్లుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోగి యొక్క సంపూర్ణ చరిత్ర కింద పరీక్షల్లో ఏది చేపట్టాలో సూచిస్తాయి. ఫస్ట్ ఏంటంటే శారీరక పరీక్ష, రక్త పరీక్ష, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఇమేజింగ్, అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు, MRI, ఎలక్ట్రో మయోగ్రఫీ కండర చర్యల్ని తనిఖీ చేస్తుంది. నొప్పిని కనబరిచిన ఏదో ఒక స్కేల్పై కొలవబడుతుంది. విజువల్ అనలాగ్ స్కేల్ అంటే వ్యాస్ నొప్పి, న్యూమరిక్ రేటింగ్ స్కేల్ ఫర్ పెయిన్ NRS నొప్పి, క్రానిక్ పెయిన్ గ్రేడ్ స్కేల్ లేక దీర్ఘకాలిక నొప్పి స్థాయి స్కేల్ అంటే CPGS, షార్ట్ ఫామ్ 36 బాడీ పెయిన్ స్కేల్ లేక శరీర నొప్పి స్కేల్ SF36 BPS, లేదా అడపా దడపా స్థిరమైన ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి. ఇవన్నీ ఒక కొలతలండి, పారామీటర్స్ నేను చెప్పినవి. నొప్పి యొక్క చికిత్స ఇప్పుడు ఎంపికలు ఏమిటంటే ఈ వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో వింటూ ఉండండి. ఐ విల్ గివ్ యూ లాట్స్ ఆఫ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ విచ్ విల్ హెల్ప్ యూ. దీనికి మందులు ఉన్నాయి, నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, NSAIDs అంటారు. కండరాల విశ్రామకాలు అంటే మసిల్ రిలాక్సెంట్స్, ఫిజియోథెరపీ, సాగతీత వయాబుల్ అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఆక్యుపంచర్, యోగా, వేడి అండ్ చల్లని కంప్రెషన్స్, మూలిక అంటే హెర్బల్ మందులు, హోమియోపతి, ఆల్టర్నేట్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ మధ్య, ఎన్నో వచ్చాయి. అండ్ దే ఆర్ డూయింగ్ వండర్స్. మనకి ఏది సెట్ అవుతుందో అని మనం చూసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీ కాన్స్టిట్యూషన్ వేరువేరుగా ఉంటుంది. ఒకరికి సూట్ అయింది ఇంకొకరికి సూట్ కాదు, ఒకరికి ఎఫెక్ట్ ఇచ్చింది మరొకరికి ఇవ్వదు. కాబట్టి యూ ఆల్ హ్యావ్ టు డూ ఇట్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ మెడికల్ కేర్. మీరు ఏది ఇట్లాంటివి ట్రై చేయాలన్నా కానీ మీ ఫిజిషియన్తో మీ డాక్టర్తో ఒక్కసారి సలహా తీసుకుని మీరు ఆల్టర్నేట్వి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆల్టర్నేట్ మెడిసిన్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సేఫ్గా ట్రై చేయొచ్చు వాటిని.
ప్రభావవంతమైన నొప్పి నిర్వహణకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చికిత్సల కలయికలతో చేయొచ్చు. సాధారణ మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన పని భంగిమ మరియు సాధారణ యోగా, ధ్యానం మంచి ఫలితాలనిస్తాయి. మనకు తెలియదు కానండి, ఒక్కసారి చాలా మటుకు మనం చూసినట్టయితే ఈ మధ్య పోస్చరల్ డిఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ రాంగ్ పోస్చర్లో కూర్చుంటున్నారు. గంటల తరబడి టీవీ ముందు కూర్చుంటారు, ఒక పోజ్లో కూర్చున్నారంటే ఇంకా అదేదో తపస్సు చేసినట్టుగా అదే పోజ్లో కొన్ని గంటల తరబడి కూర్చుంటున్నారు. అది ఫోన్ పట్టుకున్న వాళ్ళలో చాలా మనం ఎక్కువగా చూసినట్టుంటాం. ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ స్పెషలీ 45 minutes టు 1 hour టు 2 hours వితౌట్ మూవింగ్ ఫ్రమ్ దట్ పొజిషన్. మీ ఇంట్లో మీరు చూసుకుంటే ఇది తప్పకుండా కనబడుతుంది. మనం వేరే వాళ్ళ గురించి చెప్పినట్టు నవ్వు వస్తుంది, అబ్బా ఇంత ఉంటారా అని. ఒకసారి మన ఇంట్లో మనని కూడా చెక్ చేసుకుంటే గంటల తరబడి ఆ ఫోన్ పట్టుకుని ఒక రాంగ్ పోస్చర్లో కూర్చుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మన స్పైన్ పొజిషన్ చేంజ్ అవుతుంది. మన స్పైన్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే జనరల్గా వెన్ఎవర్ బోన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఒక్కసారి మసిల్ అలా సెట్ అయింది రాంగ్ పొజిషన్కి అంటే అది పదే పదే మళ్ళీ అదే రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది. ఇంకా అది సెట్ అయిపోయింది అంటే దాన్ని ఏమీ చేయలేము, ఆ రాంగ్ పోస్చర్ వచ్చేస్తుంది. నడిచేటప్పుడు కూడా చాలా మంది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా నడవరు. ఒక కాలుపై ఎక్కువ బరువు వేస్తుంటే ఆ కాళ్ళు

బోన్స్ ఎక్కువ అరుగుతూ ఉంటాయి. అందుకే బ్యాలెన్స్డ్గా నడవండి. రన్నింగ్ చేసేటప్పుడు ఏదైనా ఉన్నప్పుడు బాడీ బ్యాలెన్స్ అనేది చూసుకోండి. పోస్చర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఒక్కోసారి రాంగ్ పోస్చర్లో ఉంటే బ్రీతింగ్ కూడా కరెక్ట్గా అందదు. అందుకే కరెక్ట్ పోస్చర్లో మెడిటేషన్, యోగా ఇవి ఏం చేస్తాయి అంటే కొంచెం బాడీని స్ట్రెచ్ చేస్తాయి, రిలాక్స్ చేస్తాయి, ఒక బ్యాలెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. బండి నడిపేటప్పుడు రాంగ్ పోస్చర్లో చాలా మందిని చూస్తాం మనం కూర్చొని ఉండడం. అలాంటి వాళ్ళకి స్పాండిలైటిస్ తొందరగా వస్తుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ నెక్. ఇలాంటి చిన్న చిన్న మనం అవాయిడ్ చేయగలిగినవి చాలా ఉంటాయి. అవాయిడ్ చేయలేని వాటికి ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను, కానీ కావాలని కోరి తెచ్చుకోకూడదు. మనం నొప్పి రిలీఫ్ కోసం కొన్ని వ్యాయామాలు ఏంటంటే, కండరాల నొప్పులు లేదా నొప్పి సమస్య అయితే తేలికపాటి ఎక్సర్సైజ్ తరచుగా ప్రభావవంతమైన నొప్పి నివారణకు అందించడంలో సహాయపడుతుందని తెలుసుకోవడానికి మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు శరీర నొప్పిని ఎదుర్కొంటున్నప్పుడు వ్యాయామం చేయడం ప్రతికూలంగా అనిపించవచ్చు. వాస్తవానికి కొన్ని రకాల సులభమైన కదలికలు క్రమం తప్పకుండా చేసినప్పుడు గొంతు కండరాలకు ప్రయోజనకరంగా ఉన్నాయని తేలింది. నొప్పి ఉపశమనం కోసం కొన్ని సాధారణ రకాల ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్, స్విమ్మింగ్, యోగా, పిలాటిస్, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉన్నాయండి. అది కూడా మీ ఓవరాల్ కెపాసిటీని బట్టి చూసుకోండి. వాకింగ్ కదా అని గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. మీ కెపాసిటీని బట్టి చూడండి, స్లోగా ఇంక్రీజ్ చేయండి. మీరు నొప్పిని అనుభవిస్తున్నట్లయితే ఈ రకమైన వ్యాయామాల్లో దేనినైనా చేపట్టే ముందు డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్తో మాట్లాడటం చాలా ముఖ్యం. మీరు అలా చేయడం సురక్షితం అని నిర్ధారించుకోండి. వారు మీ నిర్దిష్ట పరిస్థితికి ఉత్తమమైన వ్యాయామాల గురించి మీకు సలహా ఇవ్వగలరు. మీకు మరింత నొప్పి లేదా నష్టం కలిగించే ప్రమాదం లేదని నిర్ధారించుకోవచ్చు. మీ నొప్పిని తాత్కాలికంగా తగ్గించడానికి అనేక రకాల నొప్పి నివారణ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మీ నొప్పిని నిర్వహించడంలో సహాయపడటానికి మీరు ఇంట్లోనే చేయగలిగే కొన్ని సాధారణ విషయాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పేవి ఇవన్నీ మీరు కొంచెం కేర్ఫుల్గా వినండి. వెన్నెల ప్రోగ్రాంలో చేతన్ ఎప్పుడు మీకు మంచి యూస్ఫుల్ టిప్స్ చెప్తూ ఉంటాడు కదా. కోల్డ్ ప్యాక్ అప్లై చేయండి. మీ నొప్పి, గాయం లేదా కండరాల నొప్పి లేదా మంటను కలిగించే మరొక పరిస్థితి ఫలితంగా ఉంటే కోల్డ్ ప్యాక్ని అప్లై చేయడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ ప్రభావిత ప్రాంతాన్ని మొద్దు బారడం ద్వారా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఏదైనా రక్తస్రావం లేదా మంటను తగ్గిస్తుంది. సో హ్యావ్ అ వెరీ పీస్ఫుల్ అండ్ గుడ్ నైట్ స్లీప్. ఇట్ విల్ రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ అండ్ గెట్ ఓవర్ ద పెయిన్. మంచి టిప్స్ చెప్పాను కదండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. అమరావతి అభివృద్దిలో భాగంగా క్వాంటం వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించ తలపెట్టిన ట్విన్ ఆఫీసు టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం 12.41 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన మంత్రి నారా లోకేష్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. ఈ విజయం వెనుక కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం సామంతకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 596 మార్కులు సాధించి రాష్ట స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఎస్ రిషిత లక్ష్మీ నిహారికను అమలాపురం ఎమ్మెల్యే అయితాపుత్తుల ఆనందరావు ఘనంగా సన్మానించారు. అమృతనూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యేనక్క ఆనందబాబు 15 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైన్స్, 7 లక్షల వ్యయంతో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన ప్రజావేదికను ఆయన ఈరోజు ప్రారంభించారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఈరోజు సత్కరించి అభినందించారు. ఈ విజయాన్ని ఒక మొదటి మెట్టుగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. మచిలీపట్నంలోని పలు డివిజన్లలో పర్యటించిన కలెక్టర్ టీకే బాలాజీ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా గుర్తించిన గ్రీన్ స్పాట్ల సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కిశోర బాలికలు, బాలుడు సమగ్ర అభివృద్ది, శక్తివంతీకరణ లక్ష్యంగా కిశోర వికాసం సమ్మర్ క్యాంపెయిన్ 2026 కార్యక్రమాన్ని కలెక్టర్ సి నాగరాణి ఈరోజు ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జి ఆదిత్య వర్మ శ్రీనివాసులు తెలిపారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల మైదానంలో ఈ రోజు నుంచి 22 వరకు, ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో 24 నుంచి 24 వరకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను టూటౌన్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ నగరంలోని కలెక్టర్ వికాస కార్యాలయంలో ఎల్లుండి ఉద్యోగ మేళ నిర్వహించనున్నట్లు వికాస పీడీకే లచ్చారావు తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 3వ తేదీన నిర్వహించే నీట్ యూజీసీ పరీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. బనగనపల్లి నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు అవుకుమెట్ట ప్రాంతంలో కేటాయించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి కలిసి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని, లేఅవుట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లాకు చెందిన ప్రతిభావంతుల బృందం నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు సురక్షితంగా తిరిగి చేరుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన 2027లో భాగంగా ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సరైన సమాధానం సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఆత్మకూరు ఎస్ఐ జిల్లాని కీలక సూచనలు చేశారు. బస్సుల్లో రద్దీ పెరుగుతున్నందున అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మి విలువైన వస్తువులను పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాగెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి.

0: అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హాయ్ హలో నమస్తే అస్సలాంలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరి కలెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే ఆల్రెడీ 5:12 అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా గీత్ గాథా చాలంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదూ. మరి మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ మీనాక్షి టేల్ ఆఫ్ ది సిటీస్. ఈ మూవీ నుంచి వస్తుంది సూపర్ హిట్ సాంగ్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరివాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున గీత్ గాథా చాల్ ప్రోగ్రామ్ లో మరపు నెక్స్ట్ మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ దుల్హే మిల్ గయా మరియు వెల్కమ్ టు సజ్జనాపూర్. ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున గీత్ కథా చాల హిందీ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ తలాష్ మరియు అజాన్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనము నా గీత్ కథా చల్ ప్రోగ్రామ్ లో మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బొంబాయి టాకీస్ మరియు చెన్నై ఎక్స్ప్రెస్. ఈ మూవీస్ నుంచి సరిపోతున్న ఈ టూ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా వ్యవస్థలను అధ్యయనం చేయించాలనే లక్ష్యంతో రాష్ట ఉపాధ్యాయుల బృందం సింగపూర్కు వెళ్లనుంది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్లో ఈ బృందం పర్యటించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 నగరాల్లో లేబర్ అడ్డాలను వెనువెంటనే నిర్మించాలని ఆదేశాలు జారీ చేశామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గంపలగూడెం మండలం పెనుగొలంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన స్వామివారి జయంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లెలో మధ్యాహ్నం ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. 22A నిషేధిత భూముల జాబితా నుంచి పట్టాభూములను తొలగిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పుడిమడక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాంగణంలో జీపీఎస్ రెన్యూవబుల్స్ భారత్ మొట్టమొదటి ఇథనాల్ టు జెట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. కాకినాడ జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు, డిపోలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని, మొలాసిస్ మిథనాల్ యూనిట్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ కె అపూర్వ భరత్ అధికారులకు సూచించారు. వెంకటగిరి నియోజకవర్గం నాయుడుపేట సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ నెల 31 వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు డీఎస్పీ జి చెంచుబాబు తెలిపారు. ఏర్పేడ వద్ద ఉన్న ఐఐఎస్ఈఆర్ తిరుపతి 1 ఏడాది కాలపరిమితి కలిగిన ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత దరఖాస్తు ప్రక్రియ వివరాల కోసం www.iisertirupati.ac.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు. చిత్తూరు పట్టణంలో రేపు జరగనున్న నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటనారాయణ అధికారులకు సూచించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డుమ్రిగూడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఇంగ్లాండ్ వేదికగా జూలై 12న ఆరంభం కానుంది. ఎండ తీవ్రతతో రేపు గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, పత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రకాశం కొప్పరిపాడులో 45.4, మార్కాపురం బొట్టగూడూరులో 45.1, తిరుపతి వెంకటగిరిలో 45, నెల్లూరు కలిగిరిలో 44.4, పల్నాడు న్యూజిలాండ్లో 44.3, చిత్తూరు తవణంపల్లె నంద్యాల దొర్నిపాడులో 44.1, వైఎస్ఆర్ కడప కలసపాడులో 43.9, బాపట్ల కారంచేడులో 43.7, కర్నూలు మంత్రాలయంలో 43.2, అనంతపురం తెరన్నపల్లిలో 42.8, ఎన్టీఆర్ విజయవాడ తూర్పులో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోల సమయం చూస్తే 6:07. మరి ఈ టైంలో మనమంతా కృష్ణా తీరం అంటూ న్యూస్ హిట్ సాంగ్స్ వింటూ సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణా తీరాన్ని విద్యుత్ సూపర్ హిట్ సాంగ్తో. మరి మీకోసం ఏదైతే ముందుగా వచ్చేస్తుంది, ఇది రాజా సబ్ మూవీ నుంచి ఒక్క రేంజ్ లెవెల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: We got flow, we got style. Make it move with a smile. Everybody step outside, watch out coming to vibe.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నేరేడు బ్యారేజీ పనులు త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. కార్మికుల నైపుణ్యం పెంపొందించేందుకు 100,000 మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో 7,60,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను, పాలకొల్లలో 42,00,000 రూపాయలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ విశ్రాంతి గృహాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, 100,000 సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నేరేడు బ్యారేజీ పనులు త్వరలో ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈరోజు పర్యటించిన రామ్మోహన్ నాయుడు కవిటి మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్తో కలిసి ప్రజాదర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. 138 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, ట్రిబ్యునల్, ఒడిశా ప్రభుత్వం వద్ద నేరేడు బ్యారేజీ పనులను సమస్యను ప్రస్తావించి పరిష్కరించామని అన్నారు. పూర్తి స్థాయిలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రైతులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ సీఎండీలతో మంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారికంగా లేదా అనధికారికంగా రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం అందించి వెంటనే సమస్య పరిష్కరించేలా చూడాలని సూచించారు. వేసవి డిమాండ్కు తగ్గట్టుగా కరెంటు అందుబాటులో ఉన్నా అక్కడక్కడా అందుతున్న ఫిర్యాదులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 నగరాల్లో లేబర్ అడ్డాలను వెనువెంటనే నిర్మించాలని ఆదేశాలు జారీ చేశామని, ఈ లేబర్ అడ్డాల ద్వారా కార్మికులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల కాలంలో కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం తదితర విషయాల్లో అనేక మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు, పారిశ్రామిక కారిడార్లు, అభివృద్ది పనులు విస్తృతంగా జరుగుతున్నాయని వివరించారు. అలాగే కార్మికుల నైపుణ్యం పెంపొందించే విధంగా ఈ ఏడాది సుమారు 100,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేస్తూ,
2: కార్మికుల్లో భద్రత కోసం పూర్తి అవగాహన కల్పించడం కోసం విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో సేఫ్టీ వాగ్దాన్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ భవన నిర్మాణ కార్మికుల రిజిస్ట్రేషన్ పెరగవలసిన పరిస్థితి ఉంది. అతి త్వరలో వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ ఇస్తా ఉన్నాం. అలాగే మన కార్మికుల నైపుణ్యం పెంచే విధంగా 25,000 మందికి ఈ ఏడాది ట్రైనింగ్లు ఇస్తా ఉన్నాం. అలాగే కుటుంబ సభ్యులకి కలిసి సుమారు 100,000 మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తా ఉన్నాం. దాంతో పాటు కూడా సర్టిఫికేషన్ అనేది మేము ఇస్తాం.
1: వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఏకీకృత కుటుంబ సర్వే సమాచారం ఎంతో కీలకమని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించింది. కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. బీసీ కులాలకు సంబంధించి సేకరించే డేటా మ్యాపింగ్ పక్కాగా జరగాలని, ఎటువంటి తప్పులకు తావు లేకుండా చూడాలన్నారు. అనంతరం ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు స్వీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఐసెట్ 2026ను ఈరోజు విజయవంతంగా నిర్వహించినట్టు పరీక్ష నిర్వహణ కన్వీనర్ ఆచార్య ఎం శశి తెలిపారు. రాష్టంలోని 48 నగరాల్లో గల 91 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్లోని ఒక కేంద్రంలో 2 సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షలో 88.46% హాజరు నమోదైనట్టు ఆమె తెలిపారు. ఉదయం సెషన్ పరీక్ష సెట్ కోడ్ను ఏయూవీసీ ఆచార్య జీపీ రాజశేఖర్, మధ్యాహ్నం సెట్ కోడ్ను ఏయూ రెక్టార్ ఆచార్య పి కింగ్ ఎంపిక చేశారు. రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న వివిధ ఆసుపత్రుల పనులను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారులతో ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పనుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. పనుల పురోగతితో పాటు వాటి నిర్వహణలో కలుగుతున్న ఇబ్బందులను కూడా తమ దృష్టికి తేవాలన్నారు. పనుల నాణ్యత, పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, సంబంధిత అధికారులు తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పనుల సమన్వయం కోసం జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త ఎప్పటికప్పుడు ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలు, పీవీటీజీ ఇంటింటి సర్వే ఆయా గ్రామాల్లో అభివృద్ది పనులు చేపట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. పోలవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఈరోజు పీవీటీజీ స్థితిగతులు తెలుసుకునేందుకు ఎన్యూమరేటర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 12 మండలాల పరిధిలో గల గ్రామాల్లో పీవీటీజీల స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే పక్కాగా నిర్వహించి నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ రోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందని స్పష్టం చేశారు. శిక్షణ పొందిన 100 మంది ఎన్యూమరేటర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నట్టు కలెక్టర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు ఈరోజు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వాతావరణం. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ మరిన్ని వివరాలను తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నేరేడు బ్యారేజీ పనులు త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనం కృష్ణా తీరంలో, కృష్ణా తీరం అంటే సహజంగా మనమంతా సింగ్ సింగ్ అమేజింగ్ అనిపించే విషయాల గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇక స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సింగ్ సింగ్ అమేజింగ్ విషయాలతో. బేసిక్గా భయ్య, మనకందరికీ చాలామందికి చాలా చోట్ల స్నేహితులు ఉంటారు భయ్య. వాళ్ళందరూ ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని వింతైన విషయాల గురించి మనం చెప్పినప్పుడు అవి బేసిక్గా వాళ్ళకి చాలా సాధారణమైన విషయాలే, కానీ మనకి విన్నప్పుడు చాలా కొత్తగా వింతగా ఇలా కూడా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించిన విషయం మీకు చెప్తాను భయ్య. నా మిత్రుడు ఒకటి చెప్పాడన్నమాట ఇది ఇది ఎందుకు ఎక్కడ అనేది కూడా చెప్పేశాను మీకు. బేసికల్గా మనం అంతా కేక్ తింటూ ఉంటాము. ఒక చిన్న కేక్ పీస్ అనో లేదంటే అనుకుంటాంలేండి, చిన్న కేక్ పీస్ తింటే ఎక్కువ మనకి. సో ఈ కేక్నంట ఆ దేశంలో ప్రత్యేకించి చాలా సాంప్రదాయబద్ధంగా భావిస్తారంటండు ఈ కేక్ని. వాళ్ళు దానికోసం పౌండ్ కేక్ అని అడుగుతారట. ఆ పౌండ్ కేక్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఒక పౌండ్ పిండి, బటరు, ఎగ్గు, చక్కెర ఈ నాలుగింటిని పౌండ్ చప్పును తీసుకొని తయారు చేసే కేక్నే పౌండ్ కేక్ అని అంటారట. ఇది ఇంగ్లాండ్లో సాంప్రదాయమైన కేక్గా చెబుతూ ఉంటారు. అంటే ఎవరైనా ఎవరికైనా విలువైన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే వారి ప్రేమను కాస్త గౌరవప్రదంగా తెలియజేసినప్పుడు కాస్త ఇలా ఇస్తారన్నమాట. అదొక సాంప్రదాయ సూచికట. మనం బొకేలు గట్రా ఇస్తూ ఉంటాం కదా, అట్లా అన్నమాట. అది మ్యాటరు, ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయం, అక్కడ అదో సాంప్రదాయం, అదన్నమాట సంగతి. కొంచెం కొత్తగా అనిపించింది కదా, విషయం చిన్నదే మ్యాటర్ పెద్దది, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సెపరేట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఫంకీ నుంచి. మన రామ్ మీరియాల భయ్య సిద్ధంగా ఉన్నారు మన కోసం వినిపించడానికి. మరి మీరు కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణ తీరంలో. భయ్యా బేసిక్గా మనం మగధీర సినిమాలు అనుకుంటాం భయ్యా. కాజల్ని ఇలా రామ్ చరణ్ టచ్ అవగానే అలాగ కరెంట్ షాక్ పుట్టినట్టుగా ఒక ఫీలింగ్ని చూపిస్తారు. నిజంగా భయ్య కొంతమందికి భయ అలా ఫీలింగ్ ఉంటుందంట భయ్య. జస్ట్ అలా టచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు గిల్ల గిల్ల గిల్ల కొట్టేసుకుంటారంట భయ. అంటే అదొక జింగ లాగిద్దంట. మనం చూడండి ఒక్కోసారి షాక్ కొడితే అలా ఫీల్ అయిద్దో అలా అనిపిస్తుందంట. దీని గురించే ఒక అధ్యయనం కూడా చేశారంటండి. ఓయ్ అది మైత్ అనుకుంటా కానీ ఇది మాత్రం కాస్త రీల్ అంట. ఇంతకీ ఎందుకు అలా జరుగుతుంది అన్న దాని గురించి కొంతమంది గురించి ఒక చిన్న విశ్లేషణ చెప్పారట. ఇంతకీ అదేంటంటే ఒక సర్వే చేశారంట భయ్య దీని గురించి. హఫే ఫోబియా అని అంటారట దీన్ని. అసలు హఫే ఫోబియా అంటే ఏంటంటే భయ్య, మన ఇష్టమైన వాళ్ళైనా సరే వాళ్ళని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తాకితే లేదా ఎవరైనా కానీ వాళ్ళని టచ్ చేసేందుకు ట్రై చేస్తే వాళ్ళు ఇట్లా భయపడిపోతూ ఉంటారట భయ్య. ఆ భయం నుంచి పుట్టినటువంటి వణికే ఈ షాకట అని అంటున్నారు అధ్యయనం చేసిన వాళ్ళు. మరి ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీకు గట్టే ఉన్నాయా? అయ్యో భయ్యా షాక్ కొట్టిన ఫీలింగ్ మనకెందుకు కొడుతుంది భయ్యా, మనకు అట్లాంటి ఏం ఉండవు కదా అంటారా? అయితే మనం అంతా ఒకటే అనమాట. అదన్నమాట మ్యాటర్. సో మరి ఈ విషయం ఉన్న తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు వారి శశిరేఖ గురించి మనకు చెప్తారట. మనం కూడా విని ఆనందిద్దాం. మరి మీకోసం వచ్చేస్తున్నారు కదా, విని ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా కృష్ణ తీరంలో. భయ బేసికల్గా మనమంతా మన ఆనందం పొందడం కోసం దేనికోసమైనా ఏమైనా చేస్తాం భయ్యా. అది ఎంత ఎండున్నా కానీ వెళ్ళి క్రికెట్ ఆడేస్తాము, ఎంత వద్దన్నా కానీ దూరపనలు చేసేస్తూ ఉంటాము, మనకు నచ్చిన అల్లరి చేసేస్తూ మన ఆనందం మనం పొందేస్తాం. అయ్యే తుటువాళ్ళు ఏమనుకుంటే మనకు ఎందుకులే కానీ ఆ టైంలో అనుకుంటాం కానీ భయ్యా, కొన్ని కొన్నిసార్లు కాస్త గట్టిగా ఆలోచిస్తే వాళ్ళ యాప్ చెప్పినప్పుడు కాస్త వింటే బాగుండేది అనిపించేది కదా. ఇప్పుడు ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తానంటే భయ్యా, బేసిక్గా చాలామంది వాళ్ళ ఆనందాన్ని పొందడం కోసం, ఏంటి దాని నుంచి వచ్చే ఆ అనుభూతి కోసం, వస్తువుల కంటే కేవలం అనుభూతులు పొందేందుకే ఖర్చు చేసేవారే చాలా ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు ఒక అధ్యయనం చెప్తుందంట భయ్య. అంటే వస్తువులు కొనడం కోసం కోట్లు లక్షలు వేలు ఖర్చు పెడతారు, కానీ రేటు సంగతి పక్కన పెడితే అది కొన్నామన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, అదే మాకు చాలా సంతృప్తినిస్తుందండి ఆ వస్తువు కన్నా అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట, అది ఒక రీసెర్చ్ చెప్తుందట. మరి మీకు కూడా ఎవరైనా చెప్పారు చెప్పండి, నాకైతే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు భయ్య, నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా నాకు తెలుస్తుందన్నమాట, అది మ్యాటర్. సో మరి ఎంత మంచి విషయం ఉన్న తర్వాత మన స్వాతిరెడ్డి గారు కూడా ఇది చెప్తారట, వినేద్దాం మన మ్యాథ్ స్క్వేర్ నుంచి. ఈ పాట వింటూ ఎంజాయ్ చేసేస్తూ ఉండండి, స్టేట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మరి ఇదండి ఈనాటి మన ఈ కృష్ణా తీరం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరి నెక్స్ట్ మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం మనసులు మనసైరవు. అంతవరకు ట్యూన్ చేస్తూ ఉండండి, ట్యూన్ చేసుకుంటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరు చూద్దాం నీయా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రేపు దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ యూజీ 2026 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుగొండలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్నా క్యాంటీన్కు వెళ్లి భోజన వసతులను పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం కోసం మంత్రి ఫరూక్ నంద్యాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపల్లెం నియోజకవర్గంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సారస్వతి పరిషత్ సంయుక్తంగా నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల పోస్టర్ను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఈరోజు ఆవిష్కరించారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పాపికొండ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలోని 21 గ్రామాలకు సంబంధించిన సర్వే పనులను ఆ గ్రామాలలోని నిర్వాసితులకు పునరావాస ప్రణాళికపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు రాష్ట సచివాలయం నుండి సమీక్షించారు. శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీశాఖ, చెంచు డ్రైవర్ల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో వివాదం పరిష్కారం అయిన తరువాత యాత్రను మళ్లీ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యప్రదాయాన్ని కేజీహెచ్ విశిష్టతకు, ప్రాముఖ్యతకు అనుగుణంగా వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అక్కడ అధికారులను ఆదేశించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన విజయనగరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి ఈరోజు ప్రారంభించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆర్టీటీ సెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీటీ ఏటీఎల్ నారాయణ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 520, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 550, సీబీఎస్ఈ విద్యార్థులు 430 మార్కులతో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. తాడిమరి మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో A+ మోడల్, ఆఫ్ మూన్ మోడల్ వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరించారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 8 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈరోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో గల 15 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్ జరిగింది. ఇందులో మగ్రాహట్ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 87% ఓటింగ్ నమోదైంది. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం రీపోలింగ్కు ఆదేశించింది. గత నెల 29న 2వ దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన జరగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో మొత్తం 4023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్భంగా బీజేపీ అధికార

0: ప్రతినిధి సుధాన్షి త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం రాజ్యాంగబద్దంగా సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా టీఎంసీ రాజకీయ నైతిక ఉద్దేశాలపై తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయని త్రివేది వ్యాఖ్యానించారు. సూరత్లో ఈరోజు ముగిసిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ముగింపు సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రపంచ సరఫరాలలో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా స్పష్టం చేశారు.
1: और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाए, इस पर हमको ध्यान देने की जरूरत है.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఐఐఎఫ్టీ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. భారతదేశం అంతర్జాతీయ వాణిజ్య నిర్వహణ రంగాన్ని తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కనబరుస్తున్న నిరంతర ప్రతిభను మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన విధానాల రూపకల్పన, పరిశోధన, సామర్థ్యాల పెంపులలో ఐఐఎఫ్టీ ఒక ప్రముఖ సంస్థగా కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. ఐసీయు, అత్యవసర విభాగాలు, న్యూరో సర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతర సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. రేడియో సర్జరీ గ్లోబల్ సహకారంతో భారతీయ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గుజరాత్లోని జాతీయ రహదారి 48పై ఉన్న చోరయాసి టోల్ ప్లాజా వద్ద భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ మల్టీ లేన్ ఫ్రీఫ్లో ఎంఎల్ఎఫ్ఎఫ్ ఆధారిత టోలింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే ప్రయాణించవచ్చు. ఈ ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానంలో మానవ జోక్యం కనిష్టంగా ఉంటుంది. దీనివల్ల వాహనాలు ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లవచ్చని, ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని సంస్థ తెలిపింది. ఈ వ్యవస్థను అమలు చేసిన మొదటి రోజే సుమారు 41,500 వాహనాలు ఈ టోల్ పాయింట్ గుండా ప్రయాణించాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి నూతన చైర్మన్గా ప్రముఖ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూన్ జోషికి సినిమా పాటల రచయితగా, అడ్వర్టైజింగ్ రంగ నిపుణుడిగా, సామాజిక స్పృహ కలిగిన కథకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రసూన్ జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, ప్రకటనలు, సాహిత్యం, కళలు, సినిమా రంగాల్లో ప్రసూన్ ఒక అరుదైన సృజనాత్మక శక్తి అని, ఆయన నాయకత్వంలో ప్రసార భారతి కొత్త శక్తిని, స్పష్టమైన లక్ష్యాన్ని, సరికొత్త సృజనాత్మకతను సంతరించుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. కాంకేర్ నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఐఈడీ పేలుడులో 3 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా 1 తీవ్రంగా గాయపడ్డారు. ఛోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో మైన్లను తొలగించడం, గాలింపు చర్యల కోసం జిల్లా రిజర్వ్ గార్డు బృందాన్ని మోహరించారు. బాంబులను నిర్వీర్యం చేసే క్రమంలో ఒక పేలుడు పదార్థం అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఇటీవలి కాలంలో బస్తర్ డివిజన్లో పెద్ద సంఖ్యలో ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు సంభవిస్తే ప్రభావిత ప్రాంతాల

పౌరులను కేంద్ర ప్రభుత్వం క్షణాల వ్యవధిలోనే స్థానిక భాషలో అప్రమత్తం చేయనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. దీన్ని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ప్రారంభించారు. దీన్ని పరీక్షించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ఒకేసారి మొబైల్ ఫోన్లకు సైరన్తో కూడిన హెచ్చరిక సందేశాలు పంపించారు. ఇది కేవలం పరీక్షా సందేశమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. గాయంతో అమన్ జ్యోత్ కౌర్ దూరమవగా ఆమె స్థానంలో భారతి పుల్మాలిని ఎంపిక చేశారు. హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలకు ఈ టోర్నమెంట్లో చోటు దక్కలేదు. కాగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా భారత జట్టును నడిపించనున్నారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రాత్రి 7:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలవడంతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈ నెల 4 నుంచి 8 వరకు న్యూయార్క్లో జరగనున్న 2వ అంతర్జాతీయ వలసల సమీక్షా ఫోరం IMRF లో పాల్గొంటుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో ఆయన భారత జాతీయ ప్రకటనను విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈరోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ MRI వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఫ్రెండ్స్, మరి స్టూడియోలో సమయం చూస్తే 7:17. మరి ఈ సమయంలో మనమంతా మనసును మనసు అయ్యంటూ సినీ క్విజ్ గేమ్ షో ఆడేస్తూ మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసైని. ఆల్రెడీ క్వశ్చన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను, నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మీరు కూడా సిద్ధంగానే ఉన్నారు కదా. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మనసును మనసైని. మరి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు కనుక మీకు తెలిసినట్లయితే మీ వాట్సాప్ నెంబర్ నుంచి 0866243814 ఈ నెంబర్కైతే వాట్సాప్ చేసేయండి. మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి ముందుగా మీకు వస్తున్న మొదటి ప్రశ్న. రాత్రి శర్మగారింటికి సీతయ్యన రాముడు తోకైన హనుమంతుడు వచ్చాడట్రా, అది ఎవరు అనుకుంటున్నావా? మనమే. ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? ప్రశ్న నెంబర్ ఒకసారి. రాత్రి శర్మగారింటికి సీతలేని రాముడు తోకలేని హనుమంతుడు వచ్చారట, అది ఎవరు అనుకుంటున్నావా? మనమే. ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? మరి ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే రాబోతున్న సూపర్ హిట్ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్టీ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 మనము నా మనసున మన శైలో. గుర్తుంది కదా ఈ పాటకు ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, రాత్రి శర్మ గారింటికి సీతలేని రాముడు తోగలేని మందులు వచ్చినట్టరాయి, అది ఎవరు అనుకుంటున్నావా? మనమేరా? ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, శ్రావణ ఇబ్రహీంపట్నం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ పంపించేశారు విత్ సిచ్యువేషన్తో సహా కలిపి. వెరీ గుడ్. నెక్స్ట్, రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ పేరు పంపించలేదు. తరువాత శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ మదురై నుంచి, రైట్ ఆన్సర్. ఏ

సినిమాలో పేరుతో సహా పంపించేశారు రమాదేవి ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం వ్యాఖ్యాత గారు, వినసంపైన వ్యాఖ్యానం అంటూ పంపించిన వారు చంద్రశేఖర్ కర్రీ బెంగళూరు నుంచి అంటూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. హాయ్, గుడ్ ఈవినింగ్, పేరు లోకేష్, ఊరు చెప్పు సమాధానం అంటున్నారు యాక్టర్. రైట్ ఆన్సర్. భయ్యా అర్థం కాలేదు భయ్యా, అంటే మీ నాకు పజిలిచ్చారా? అబ్బా మనకు అంత ఫాస్ట్గా అందుకునే అంత కష్టం మరి. నెక్స్ట్. కాను నుంచి తాతల గారు పంపించేశారు, గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు అంటూ. రైట్ ఆన్సర్ విత్ సిచ్యువేషన్తో సహా రాసి పంపించేశారు భయ్యా పూర్తి డైలాగ్ని. గరీబ్ నవాజ్ టైలర్ సైదా నర్సారావుపేట నుంచి. రైట్ ఆన్సర్. కనకరావు ఫ్రమ్ పెటర్ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రబాలెం నుంచి గోపాల్. లేడీస్ టైలర్ సినిమా అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల భవానీపేట గ్రామం నుండి. లేడీస్ టైలర్ అయ్యా కాదుగా భయ్యా. నెక్స్ట్. విజయనగరం డిస్టిక్ నుంచి గనకపాడు విలేజ్ రమణ రాజేశ్వరి. రైట్ ఆన్సర్. నెక్స్ట్. జులై మూవీ అంటున్నారు గణేష్ రాజు శ్రీవాత్స కొనపూర్ నుంచి. బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ గారు చెప్తారు జులై మూవీ అంటూ. హౌ భయ్యా ఇలాగా? డెడ్ సూపర్ భయ్యా, రాంగ్ ఆన్సర్ పంపించారు బాగా. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బట్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే రాలేదండి, అదనమాట సంగతి. సో మరి నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? మరి నెక్స్ట్ వస్తున్న క్వశ్చన్ ఏమిటి అంటే, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగవలసింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? మన డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు చెప్పారు, సూపర్ ఉంటుందండి డైలాగ్, మామూలుగా ఉండదు. మరొకసారి ప్రశ్న, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగవలసింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? తెలిస్తే కనుక 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కబాలి నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా మనసున మనసైలవు. మరి ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగవలసింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను.

అని ఫేమస్ డైలాగ్ చెప్పిన మన డైలాగ్ కింగ్ గారు ఏ సినిమాలోనిది అని అడిగాను. మరి దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చుదా? రాధాఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి అంటున్నారు పెద్దరాయుడు అంటూ. కాదండి. నెక్స్ట్ గరీబ్ నవాజ్ స్టేటస్ పంపించేశారు నర్సరావుపేట నుంచి సైదా గారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్ర దగ్గర పంపించేశారు, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్సవ కోనపూర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కనకరా ఫ్రమ్ పెట్రో నుంచి అసెంబ్లీ రౌడీ అంటున్నారు. సార్ ఎలా సార్ ఇలాగా? హౌ ఆర్ పెద్దరాయుడు అంటున్నారు సార్, రెండు రాంగ్ సార్. నెక్స్ట్ ఎర్రబాలెం నుంచి గోపాల్ పంపించేశారు, రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్ గారు శుభ సాయంత్రం అంటూ పంపించేశారు ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేస్తూ. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏంటా రైట్ ఆన్సర్ అంటే, కడప నుంచి వినయ్ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. ఇది ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే రాయలసీమ రామన్న చౌదరి ఈ సినిమా నుంచి వచ్చిందనమాట ఈ డైలాగ్. మామూలుగా ఉండదని సినిమా కూడా చిరక్కూడదు అసలు, సూపర్ సినిమా. ఓకే మరి నెక్స్ట్ మీకోసం రాబోతున్నా మరొక ప్రశ్న ఏమిటి అంటే, కాంతో గేమ్స్ లవ్ అదే కాంతో గేమ్స్ వద్దు శాల్తి లేచిపోతాయి అని మన బ్రహ్మానందం గారితో ఫేమస్ డైలాగ్ చెప్పించిన ఆ డైలాగ్ రైటర్ గారు ఎవరు? ప్రశ్న మరొకసారి, కాంతో గేమ్స్ వద్దు శాల్తి లేచిపోతాయి అంటూ మన బ్రహ్మానందం గారితో ఫేమస్ డైలాగ్ చెప్పించిన ఈ డైలాగ్ రైటర్ గారు ఎవరు? మరి మీకు తెలిస్తే 0866243814 కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే రాబోతున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: पलई मगाड़ी वो है।
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్చూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనస్సున మన శైలో. మరొక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? కాంతో గేమ్స్ వద్దు, శాల్తీ లేచిపోతాయి అంటూ మన బ్రహ్మానందం గారితో ఈ ఫేమస్ డైలాగ్ చెప్పించిన డైలాగ్ రైటర్ గారు ఎవరు అని. సో మరి చూద్దాం మన ఫ్రెండ్స్ ఏం పంపించారు, ఎవరెవరు ఎక్కడి నుంచో. కనకరా ఫ్రెండ్ పెట్ట నుంచి పంపించేశారండి, ఉత్తేజ శివనాగేశ్వరరావు అంటున్నారు. సార్, నేను ఈ డైలాగ్ రాసిన రచయిత ఎవరిని అడిగాను, యాక్చువల్లీ అది కాదండి. ఓకే నెక్స్ట్, గీతా గోవిందం బై ఏళ్ళ సుబ్బారావు ఆత్మ గురించి అంటున్నారు. హౌ బయ్యా, ఎలా, హౌ హౌ. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ సార్, జేడీ చక్రవర్తి అంటూ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి అంటున్నారు. ఓకే నెక్స్ట్, రామ్ గోపాల్ వర్మ అంటున్నారు, చిత్తూరు ప్రభాకర్ లావణ్య అనుకో ఫ్యామిలీ. జీకే ప్లీజ్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు అంటున్నారు, స్వరూప కొమరం భీమ్ డిస్టిక్ నుంచి అంటూ. నెక్స్ట్,

ఆ సినిమా దర్శకుడైన శివనాగేశ్వరరావు గారు అంటున్నారు, ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. ఓకే, ఆయన రాంబాబు ఫ్రమ్ కోదాడ. ఓకే, ఏదో ఓకే, డన్, ఫైన్, రాంగ్ ఆన్సర్ భయ్యా. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అన్నదగ్గర పంపించేశారు ఉత్తేజ్ అంటూ. కాదుగా, రామ్ గోపాల్ వర్మ అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. ఆయన సినిమా డైరెక్టర్ ఏమో అండి, బట్ ఆయన కాదుగా డైలాగ్ రాసింది. నార్కట్పల్లి మండలం నుంచి వెంకటేష్ హెమ్రాత గారు పంపించేశారు ఉత్తేజ్ అంటూ. కాదుగా, కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు రాంగ్ ఆన్సర్. అన్వర్జీ, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మనీ మనీ మూవీ అంటున్నారు శివనాగేశ్వరరావు, కృష్ణవంశీ, గణేష్, రాజు, శ్రీవాత్సవ అంటూ. కాదుగా, రాంగ్ ఆన్సర్ అండి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటంటే, ఆ డైలాగ్ రాసింది నడిమింటి నరసింగరావు గారండి. ఆ సినిమాకి డైలాగ్స్ రాసిన వారు ఆయనే. అనగనగా ఒకరోజు అది చిత్రం, అదన్నమాట సంగతి. సో ఇది ఈనాటి మన ఈ మనసును మనసే మీరంతా ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్ చేశారు కదూ. మరి నెక్స్ట్ మనంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. ఈలోపు మీకోసం అయితే కనుక గోవిందుడు అందరి వాడే మూవీ నుంచి వస్తుంది సూపర్ హిట్ సాంగ్ మీటూ. ఎంజాయ్ చేస్తుండండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. బెంగాల్లో అదనపు కౌంటింగ్ పరిశీలకులు, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించింది. రెగ్యులర్ కౌంటింగ్ అబ్జర్వర్లకు సాయంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను మోహరిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఈరోజు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం రేపటి నుంచి అమల్లోకి రానుండగా ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. గంపలగూడెం మండలం గుళ్లపూడి సహకార సంఘంలో భవనం గోదాం తొలగింపు తీర్మానంపై వివాదం చెలరేగింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చుండూరుపల్లి ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈశ్రామ్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి పథకాలకు అందరూ నమోదు చేసుకోవాలని, పారిశుద్ధ కార్మికులతో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి డాక్టర్ బి లక్ష్మీనారాయణ రైతులకు సూచించారు. విద్యాసంస్థల బస్సులకు ఏటీఎస్ ఫిట్నెస్ తప్పనిసరి అని, స్పీడ్ గవర్నర్లు, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలని మార్కాపురం డీటీఓ రాంబాబు స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షల నివారణ ధ్యేయంగా గర్భధారణ పూర్వం మరియు ప్రసవ పూర్వ నిర్ధారణ పద్దతుల చట్టం 1994 పటిష్టంగా అమలు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బనగానపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి గణయ కలిసి ఈరోజు ప్రారంభించారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో ఎవరితో పంచుకోవద్దని, హనీట్రాప్కు గురైన పక్షంలో భయపడకుండా వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. రేపు సాయంత్రం అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక భవనం ప్రారంభోత్సవం జరగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు చల్లపల్లి ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, సీఎం రమేష్, కూటమి నాయకులు పాల్గొనున్నారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ విభూషణ్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు నిర్వహించారు. ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్యకర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరేలా

విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వెనుకబడిన కులాల సమగ్ర సర్వే పక్కాగా సేకరించాలని రాష్ట డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. నంద్యాలలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ 19 మంది బాధితులకు 9.38 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఈ రోజు పంపిణీ చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు ఇప్పుడు ముగిశాయి. చివరి రోజు ఈ రాత్రి కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవాలను ఊరేగించారు. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 6 ఓవర్లకు గాను 1 వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 8:07. మరి ఈ సమయంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్ సన్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాట, ఆ పాట మనం వినగానే మన కళ్ళ ముందు మంచు కొండలు, జలపాతాలు, ఒక అందమైన ప్రేమ కథ అలా మన కంటి ముందు కదలాడుతూ ఉంటుంది. ప్రేమలో ఉన్న ఆ పరవశాన్ని మొత్తం ఒక పాటలో ఎలా చూపించచ్చో మొత్తం అలాగే మనకు వినిపించేశారు రాజమౌళి గారి విజువల్ వండర్ బాహుబలి ది బిగినింగ్ నుండి. అవంతిక కోసం శివుడు పాడిన పాట, ప్రేమలో ఉన్న ఆ అల్లరి, ఆట పట్టించడం, ఆ దొంగ చూపు.

అన్నీ ఈ యొక్క పాటలోనే. ఎంఎం కీరవాణి గారి మ్యూజికల్ ట్యూన్, చైత్ర అంబాడిపూడి మరియు దీపు గారి వాయిస్లలో. ఒక అమ్మాయి అందాన్ని ఆటపట్టిస్తూ, నీ కాటుక కళ్ళు నీ పచ్చపొట్టు చాలు నా ప్రాణం తీయడానికి అని పాడుకునే ఆ కుర్రాడి మనసే ఇది. ఇక సిద్ధమా, మనమంతా మాహిష్మతి కాదు ప్రేమరాజ్యంలోకి వెళ్దాం. ఇదిగో మీకోసం బాహుబలి చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న డ్యూయెట్ డ్యూయెట్లో ప్రతివారు ప్రేమంటే చాలా ఈజీ ఏమో, చాలా సులువేమో అనుకుంటారు, కానీ అంత సులువు కాదన్న విషయం ఆ విషయం అర్థమయ్యేసరికి, వారికి తెలిసేసరికి చలికాలంలో కూడా చెమటలు పట్టేస్తాయి. దానికోసం నక్షత్రాలతో పూలమాలను చేయాలి, వద్దంటే ఆ వెన్నెలమ్మనే పక్కగా వేసి ఉయ్యాల చేసి నిద్రకి వేయాలి. అబ్బో, ఇలాంటివి చాలానే ఉంటాయట. కావాలంటే మీరు వినండి ఒకసారి ఖుషి చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. విపత్తు సమయాల్లో దేశ ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. కమ్యూనికేషన్స్ రంగ నిపుణుడు ప్రసూన్ జోషిని భారత ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసార భారతి చైర్మన్గా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నియమించింది. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్ జరిగింది. చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. విపత్తు సమయాల్లో దేశ ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు స్వదేశీ సాంకేతికతతో కూడిన సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ప్రారంభించారు. టెలికమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డీఎంఏ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి అభివృద్ది చేశారు. ఈ వ్యవస్థ పనితీరుపై ఈరోజు దేశవ్యాప్తంగా విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా దేశంలోని మొబైల్ ఫోన్లకు అత్యవసర హెచ్చరిక సందేశాలను పంపారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విపత్తు సమయంలో వేగంగా సమాచారాన్ని అందించడంలో ఇది ఒక ముందడుగు అని చెప్పారు. కమ్యూనికేషన్స్ రంగ నిపుణుడు ప్రసూన్ జోషిని భారత ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసార భారతి చైర్మన్గా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు నియమించింది. ప్రసూన్ జోషి సినీ గేయ రచయితగా, సామాజిక స్పృహ కలిగిన కథా రచయితగా ప్రకటనల రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ నియామకంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, ప్రసూన్ జోషి ప్రకటనలు, సాహిత్యం, కళలు, సినిమా రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అరుదైన సృజనాత్మక వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో ప్రసార భారతి కొత్త శక్తిని, సరికొత్త సృజనాత్మక గళాన్ని పొందుతుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. గతంలో ప్రసూన్ జోషి ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2026-27 సంవత్సరానికి గాను 4 పార్లమెంటరీ కమిటీలను ఈరోజు పునర్వ్యవస్థీకరించారు. 30 లోక్సభ సభ్యులతో కూడిన అంచనాల కమిటీకి చైర్మన్గా లోక్సభ బీజేపీ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ నియమితులయ్యారు. బీజేపీ ఎంపీ బయంత్ పాండా చైర్మన్గా ప్రభుత్వ రంగ సంస్థల కమిటీని 15 లోక్సభ, 7 రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేశారు. 15 లోక్సభ

0: ఏడుగురు రాజ్యసభ సభ్యులతో కూడిన ప్రభుత్వ ఖాతాల కమిటీకి చైర్మన్గా లోక్సభ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ను నియమించారు. ఇక షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి లోక్సభ బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో 20 మంది లోక్సభ 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఈ కమిటీల పదవీకాలం ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్ జరిగింది. వీటిలో మహరహత్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 87% ఓటింగ్ నమోదైంది. ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అసెంబ్లీ ఎన్నికల 2వ దశలో భాగంగా గత నెల 29వ తేదీన ఈ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారులు పరిశీలకుల నుంచి అందిన నివేదికల ఆధారంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ రీపోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అదనపు పరిశీలకులను నియమించింది. ఓట్ల లెక్కింపు పరిశీలకులకు సహాయం చేయడానికి మొత్తం 165 మందిని అదనంగా కేటాయించగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను బలోపేతం చేయడానికి, శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి 77 మంది పోలీసు పరిశీలకులను నియమించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సురక్షితంగా, ప్రశాంతంగా, ఎటువంటి ఆందోళనలు లేని వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చూసేందుకు అదనపు పరిశీలకులను నియమించినట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జమ్మూ కశ్మీర్ లోయ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ సర్వీసు ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ రైలు ఉదయం 6:20 జమ్మూ నుంచి బయలుదేరింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. దీనిని జమ్మూ కశ్మీర్కు ఒక ప్రధాన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. మొదటి రెగ్యులర్ సర్వీసులో ప్రయాణించిన ప్రయాణికులు ఈ హైస్పీడ్ రైలు సేవను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రాబోయే 2 రోజుల్లో వర్షాలు, ఉరుములతో కూడిన గాలులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఈరోజు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈరోజు అస్సాం, మేఘాలయ, సిక్కిం, హిమాలయ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఎయిమ్స్ ఢిల్లీ భారతదేశంలోనే మొట్టమొదటి పోర్టబుల్ బెడ్ సైడ్ మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఈరోజు ప్రవేశపెట్టింది. దీనివల్ల ఐసీయూ, ఎమర్జెన్సీ, న్యూరో సర్జికల్ విభాగాల్లోని తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు వారి మంచం వద్దే వేగంగా బ్రెయిన్ ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించడం సాధ్యమవుతుంది. ఈ అల్ట్రా లో ఫీల్డ్ పరికరాన్ని నేరుగా రోగి వద్దకే తీసుకువెళ్లవచ్చు. దీనివల్ల రోగులను ప్రత్యేక ఎంఆర్ఐ గదులకు తరలించాల్సిన అవసరం ఉండదు. దేశంలో రోగుల వద్దకే తీసుకువెళ్లి ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్లో జరగనున్న 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ టోర్నమెంటు జూన్ 12 ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ జూలై 5 లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనుంది. గ్రూప్ ఏలో ఉన్న భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్ను జూన్ 14 ఎడ్జ్ బస్టన్లో పాకిస్తాన్తో ఆడనుంది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన వాల్తేర్ డివిజన్ ప్రయాణికులకు సహాయం చేసేందుకు పలు చర్యలను చేపట్టింది. వేసవికాలంలో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు డివిజన్లోని అన్ని ప్రధాన స్టేషన్లలో ప్యాక్ చేసిన స్వచ్ఛమైన నీటి సరఫరాకు తగిన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జనరల్ కోచ్లలో ప్రయాణించేవారి కోసం ఉచిత తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్ల రాకపోకల వివరాలను క్రమం తప్పకుండా ప్రకటిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు కాంకేర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో చోటే బెతియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఐఈడీ పేలుడులో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడ్డారు. గతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ గుర్తించి నిర్వీర్యం చేసేందుకు డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ బృందం మైళ్ల తొలగింపు ఆపరేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడులో ఇన్స్పెక్టర్ సుఖరాం వట్టి, కానిస్టేబుల్ కృష్ణ కోమ్రా, సంజయ్ గడ్ఫలే, పరమానంద్ కోమ్రా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారని బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ తెలియజేశారు. బీహార్లో 2027 జనాభా గణనలో భాగంగా మొదటి దశ గృహ గణన ప్రక్రియ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. స్వయం గణన కోసం కేటాయించిన 15 రోజుల గడువు నిన్నటితో ముగిసింది. ఈ గృహ గణన ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. 2027 జనాభా గణనలో 2వ దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపత్తు సమయాల్లో దేశ ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. కమ్యూనికేషన్స్ రంగ నిపుణుడు ప్రసూన్ జోషిని భారత ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసార భారతి చైర్మన్గా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నియమించింది. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్ జరిగింది. చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిద్ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటయం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. ఆ నవ్వులో మళ్ళీ మళ్ళీ వెతికిందట అతగాడి రూపం కోసం. తను వెళ్లే ప్రతి దారిలోనూ ప్రతి అంగుళం కూడా వెతికాడట. ఆమె తనలోని అందాన్ని ఆ ప్రకృతిలో ఎక్కడ దాచిందో అని. ఇరువురు కలిసి కలలతోనే ఆ మబ్బుల్లో పందిరిగా వేసి ఎలా విహరిస్తున్నారో ఒకసారి మీరే వినండి. మురారి చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న పాట రెడీగా ఉన్నది ఫ్రమ్ ది మూవీ ప్రేమించి పెళ్ళాడు. ఈ చిత్రం నుంచి రాబోతున్న ఈ మధుర గీతం మీకోసం.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10:03. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు బబ్రువాహన మరియు బొబ్బుల యుద్ధం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మెడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యం చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న వినిపించిన రాకాలి కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు డాక్టర్ చక్రవర్తి మరియు గుడిగంటలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేస్తూ ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు మూగ మనసులు మరియు మురళీకృష్ణ, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాకాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు సుమంగళి దేవత మరియు ప్రేమించి చూడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: wide-ranging contributions across literature, advertising, cinema and public communication. The Board of Control for Cricket in India today announced the Indian women's squad for the ICC Women's T20 World Cup 2026. Harmanpreet Kaur will lead the side with Smriti Mandhana named as vice president. And that is the end of this news bulletin.
1: సమయం 11:10. మీరంతా ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ఈనాటి మా ఈ కార్యక్రమాలను వింటూ ఆనందించారు కదూ. మరలా తిరిగి రేపు ఉదయం 5:55 మా మిత్రులు ఇదే విధంగా వచ్చి మిమ్మల్ని అలరిస్తారు. అంతవరకు మీ సెలవు కోరుకుంటూ మీ అన్వర్ బై బై, గుడ్ నైట్, శుభరాత్రి.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వై దుర్గాప్రసాద్ బృందం వారిచే శ్రీరామ జననం బుర్రకథ వింటారు.

ధర్మ రక్షణకు ధరపై వెలిసెను దశరథరాముండే. అయ్యా పావన రాముని నామస్మరణ నా పాపనాశనము పరమ పవిత్రము. ఈ భక్త జనానికి రాముని

0: అయితే సోదర, వాల్మీకి రచించినటువంటి పవిత్రమైన రామాయణంలో శ్రీరామ జననం అనే ఘట్టాన్ని బుర్రకథగా చెప్పబోతున్నాం సోదర. అయితే ఈ కథా విధానం ఏ విధంగానయ్యా?
1: అయ్యా, శ్రీకరముగా శ్రీరామచంద్రుని

0: కోసల దేశపు రాజధాని అది గొప్ప పుణ్యక్షేత్రం.
1: తందానా ఓ తందానా దేవవందనా,
0: కోసల దేశమునందున దేనికి కొరతన్నది లేదు.
1: తందానా తందానా దేవనందనా.
0: తరిగిటాజం తరిత అయితే ఆధ్యాత్మిక దేశమని దేశ దేశాలలో అఖండ ఖ్యాతిని ఆర్జించినటువంటి పరమ పవిత్రమైన భారతదేశంలో కోసల దేశమన గొప్ప పుణ్యక్షేత్రం ఉంది నాయన.
2: ఓహో,
0: అయితే అటువంటి కోసల దేశ రాజధాని అయోధ్య నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారయ్యా?
2: ఎవరు పరిపాలిస్తున్నారని
0: అయ్యా? సూర్యవంశపు సంజాతుడైనటువంటి దశరథుండే.

కడు చక్కని కులసతులు ముగ్గురు తొకళకళ అలాడుచును. ఈ విధంగా చల్లగా చక్కగా పరిపాలించేటటువంటి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. వారెవరయ్యానగా కౌసల్యా, సుమిత్ర, కైకేయే. కడు చక్కని కుల సతులు ముగ్గురో పటిపద సేవలే.

0: దరిగిటజం దరిదా. ఈ విధంగా ముగ్గురు భార్యలతో ఎన్నో భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే మించినటువంటి సంతాన భాగ్యం లేక కృంగిపోయాడు దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయినా తన ఆశ వీడక
1: వీడక
0: దాన ధర్మములెన్నో మహారాజు చేశాడు.
2: దాన ధర్మములెన్నో మహారాజు చే

0: వాడు. అయితే
1: ఈ విధంగా ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతములు ఆచరించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు సేవించినా ఫలితము మాత్రము కలగలేదు నాయన. ఒకసారి ప్రయత్నముగా దశరథుడు తమ కులగురువైనటువంటి వశిష్ఠుని చేరి
0: ఇలా దుఃఖిస్తూ ఇలా అడుగుతూ ఉన్నాడు, మహాత్మా వశిష్ఠ మహర్షి, కరములో

0: అంతట వశిష్ఠుడు, రాజా నీవు దిగులు పడవద్దు, పుత్రకామేష్ఠి అను యాగాన్ని చేసినట్లయితే నీకు తప్పగా పుత్రోదయమవుతుంది.
1: ఓహో,
0: యాగఫల సిద్ధులైనటువంటి నీ కుమారులు కారణ జన్ములై రఘువంశ కీర్తి ప్రతిష్టలు ఆ చంద్ర తారార్కం వెలుగొంద చేస్తారు. అయితే పుత్రకామేష్ఠి యాగాన్ని జరిపింపగల సమర్థుడు పాండకుని కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు మాత్రమే అని చెప్పగానే అంతట దశరథుడు ఆ ఋష్యశృంగుని ఆశ్రమానికి వచ్చి ఆయనను ఒప్పించి అతనిని ఆ యొక్క అయోధ్య నగరానికి రప్పించి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రారంభించాడు.
2: అయితే ఈ కథ ఇలా ఉండగా, లంకాపుర సామ్రాజ్యాధినేత అయినటువంటి రావణుడు బ్రహ్మ వలన అనేక వరములు పొందిన బలగర్వంతో దేవతలను బాధిస్తూ ఉంటే ఆ యొక్క దానవ బాధలు తాళలేకయా అమర

0: దానవ బాధలు తాళలేక బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణు వద్ద వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఈ విధంగా
1: మహాత్మా శ్రీమన్నారాయణ
0: అయ్యా,
1: యా భ్రష్టులకు వరములిచ్చి మమ్మల్ని ద్రష్టలుగా నికృష్టులుగా చేసి వారి ఇష్టమొచ్చినట్లు అష్ట కష్టములు పెడుచు, మా యజ్ఞగుండములు పాడు చేయుచు, మా ఋషుల గడ్డములు ఊడబెరిగి ఆనందించుచున్నారు స్వామి. మా చెడ్డ అల్లరీ పెడుతుంటే పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని సరిపెట్టుకుంటూ ఉరకుంటున్నాము దేవదేవా
2: అనగానే
3: అంతట విష్ణుమూర్తి, ఆ బ్రహ్మాది దేవతలను భయపడకండి, భూలోకములో దశరథుడు పుత్రకామిష్టి యాగం చేయుచున్నాడు, రాక్షస సంహారార్థమై నేను దాశరథనే జన్మించి ఈ దుష్ట సంహారం చేయగలవాడను అనగానే వారంతా సంతుష్టులై వెళ్లిపోయారు. అదిగో ఇక్కడ దశరథుని పుత్రకామిష్టి యాగం ఋష్యశృంగుని ఆచార్యకత్వమున మహోజ్వలంగా ప్రజ్వరిల్లుతుంది. ఏ విధంగానయ్యా?
0: అయ్యా, ఋష్యశృంగున ఆచార్యమున ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులతో యజ్ఞశాల ఏ నిండిపోయరా, యజ్ఞంబది మొదలగుచుండరా,
1: యజ్ఞంబది మొదలగునుచుండరా,
0: అయ్యా మంత్రోచ్చరణతో బూది వంబులే మారు మ్రోగుచు
1: ఉన్నాయా.
0: జరిగిన జరిగినదా? అయితే ఋష్యశృంగున ఆచార్య

0: అత్యంతరిత ఈ విధంగా అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యి హోమగుండంలో పాయసానాన్ని మరి ఎప్పుడైతే ఆనందంతో ఇవ్వగానే ఆ యొక్క దశరథ మహారాజు అమితానంద భరితుడై పాయసానమును రెండు భాగములు చేసి అగ్ర సతులకిచ్చి అందులోన సగము సగము తీసి సరయు సుమిత్రకిచ్చి ఆరగింప చేశాడు ఆ యొక్క దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అదిగో నాయన యాగముతోడా దశ

ప్రమోదముతో భార్యలతో కడుపారగా త్రాగి ఉంచే తదిత ఆ అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి పాయసాన్నమును ముగ్గురు భార్యలతో కడుపరా త్రాగించాడు ఆ యొక్క దశరథ మహారాజు. అయితే మరి అదే అదునగా భావించినటువంటి శ్రీ మహావిష్ణు రాణుల గర్భప్రవేశం చేస్తున్నాడు. ఏ విధంగానైనా చంకు చక్రముల ముందుగా పంపెను కైక సుమిత్రల గర్భమందున ఆదిశేషువును సుమిత్రయందున తాను వెడల కౌసల్య గర్భమున శంకు చక్రములు ముందుగా పంపెను కైక సుమిత్రల గర్భమందున ఆదిశేషువును సుమిత్రయందున.

0: తగదా జంత తగత అరిగిడ తరిగిడత. ఈ విధంగా ముగ్గురు రాణులు కూడా ఒకేసారి నెల తప్పారు అన్న వార్త విన్నటువంటి దశరథ మహారాజు
1: మహారాజు
0: మరియు రాజ్య ప్రజలకు కూడా ఆనంద అవధులు దాటింది నాయన. అయితే ఇక క్రమక్రమముగా నవమాసములు నిండగానే కౌసల్యదేవికి కుమారుడు పుట్టాడా. కన్నుల పండుగ కౌసల్యదేవికి

అయ్యా కన్నులొద్దుకని బాలుని ముద్దాడు మురిస సంతసాన చైత్రమాసము శుద్ధ నవమి బుధవారము.

0: తరిగితాజం తరిత. ఈ విధంగా పుట్టినటువంటి బిడ్డలకు తమ కులగురుడైనటువంటి వశిష్ఠ మహర్షిని రప్పించి
1: రప్పించి
0: 11వ దినమున మహావైభవపీతముగా చైత్రమాస శుద్ధ నవమి బుధవారం పునర్వాసం నక్షత్ర కర్కాటక లగ్నమందు కౌసల్యకు జన్మించినటువంటి బిడ్డకు శ్రీరామ అనే పేరు పెట్టారు నాయన. రామ అనే పదం చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి నిత్యము కూడా స్మరించేటటువంటి నామస్మరణంగా భావించి ఆ వశిష్ఠ మహర్షి పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రములోని బీజాక్షరమైనటువంటి రా అనే అక్షరాన్ని తీసి, పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రము నుండి మా అనే బీజాక్షరాన్ని తీసి
1: తీసి
0: రామ అనే పేరు పెట్టారు నాయన.
1: ఓహో, చాలా సంతోషం.
0: అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడి నోటి వంట ఉచ్చరించేటటువంటి పవిత్రమైనటువంటి నామశబ్దమే రామ అనే అక్షరాలు నాయన.
1: ఓహో,
2: అంతే కాకుండా పుష్యమేమైన లగ్నమందు కైకొకు జన్మించినటువంటి బిడ్డకు భరతుడని, పణితారక కర్కాటక లగ్నమందు సుమిత్రగా జన్మించినటువంటి జంట బిడ్డలకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశారు.
1: ఓహో,
2: అయితే పుట్టినటువంటి ఆ బాలుడు ఏ విధంగా ఉన్నాడయ్యా?
0: పుట్టిన బాలుడు ఎవలా ఉన్నాడయ్యా అనగా, బాలుని అంద

0: అంటే పుట్టినటువంటి బాలుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే పేర్లు పెట్టి ఎంతో ఆనందంగా ఉంటూ, అయితే మరి ఆ కౌసల్యాదేవి ఆ శ్రీరామును చూడగానే
1: చూడగానే
0: సారిగా దిగు నుండి బిగుబి

విధంగా ఆ శ్రీరామచంద్రుని తన ఎదలు కత్తుకుని ముద్దాడి బంగారపు ఉయ్యాల తొట్టులే వేసి ఆ కౌసల్యాదేవి చక్కగా జోలపాట పాడుతుంది. రామాలాలి మేఘ శ్యామాలాలి రామారవి కుల సోమా.

ఈ విధంగా కన్నతల్లి కౌసల్యాదేవి చక్కని జోలపాటలు పాడుతూ ఉంటే మరి ఆ రాజ్య ప్రజలందరూ కూడా ఆనందంతో వేడుకలు ఉత్సవాలు చేసుకుంటూ ఆ రామచంద్రమూర్తి ఈ విధంగా మంగళ నిరాజన పాడుతూ ఉన్నారు.

0: మంగళం మధ్యాచార్య మంగళరత్వజ మంగళం శ్రీ గోవిందో మాధవం శ్రీకృష్ణ అర్పణం రామార్పణం మహారుద్రేశ్వరం మంగళం.
1: మీరింతవరకు శ్రీ వై దుర్గాప్రసాద్ బృందం వారిచే శ్రీరామ జననం బుర్రకథ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి మరిపూడి సుజానమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

సంశయించేదరలా మీ ఆనతిని చేతనే కదా హరుని.

చల్లుతున్నాడు. అసురాలి చేత అంజనేయ, అసురాలి చేత నిన్ను అంతము దారిగా చిరంజీవి జయ.

దేవి, కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయోగ పథన్యా.

వాడవాడల వాడవాడల నిన్ను కొను వారి నోర వెతకి కొన

శతాంగిత్ సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైనా సార్వభౌముని.

పాతిపోయినది. నా భాగ్యరేక నన్ను వీడిపోయినది. ఇప్పుడు నేను ఏకాకినా? కాదు కాదు, సర్వజనులు ఏకాకులే. ఆలుబిడ్డలు ఆలుబిడ్డలు అన్నదమ్ములో కన్న తల్లిదండ్రులు.

మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి మరిపూడి సుజానమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు.

Thank you.

ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారములు. ఈనాడు నేను గానము చేయబో కథ శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి రచించినటువంటి యదార్థ రామాయణంలోని సీతాపహరణం అనే ఘట్టం. వేద విద్యాశ్రీయుతమై మధ్యాహ్న సూర్యబింబ సమంలా వెలుగుందే ఆశ్రమాలతో అలరారే దండకారణ్యంలో కోదండరాముడు సీతాలక్ష్మణులతో ప్రవేశించారు. అందు అత్రి

విభజింపబడవు శూన్యాంకము వలె అకలంక చరిత పిన్నకు తిన్న పెద్దకు పెద్ద వీవు కొలదగాదవు నిన్నెన్న అలవి కాదు చలగు సరిబేసి అయి నిన్ను తలచినంత భక్తమ

అని ప్రార్థించగా తనకు అభివాదం చేసే సీతారామలక్ష్మణులను ఆశీర్వదించి తన భార్య అనసూయకు వారిని గురించి చెప్పి, అమ్మా సీత, ఈ అనసూయ గురించి నీకు తెలియదు. అనావృష్టితో కొన్ని సంవత్సరాలు భూమి బీటలవారింది. అప్పుడీవిడ తన తపశ్శక్తితో గంగానదిని ప్రవహింపజేసి దుర్భిక్ష బాధ తగ్గించింది. అంతటి తపశ్శక్తి గల మహాపతివ్రత నీవు తల్లి వంటిది, ఆమెను సేవించి అనుగ్రహం పొందు అన్నారు అత్రి మహర్షి. అంత సతీమణి అత్రిముని భార్య.

సీత అనసూయాదేవిని సమీపించి పాదాభివాదం చేసి, అమ్మా కుశలమా అని అడుగగా వాత్సల్యం నిండిన కన్నులతో అనసూయ సీతను దగ్గరగా తీసుకుని ధర్మబుద్ధితో వద్దిల్లు తల్లి అని ఆశీర్వదించింది. సీత, నువ్వు అదృష్టవంతురాలివి.

కట్టుకున్న భర్త సంపదలతో సన్మానాలతో సంతోషించడమే సామాన్య స్త్రీలకు అభ్యాసం. వాటి నిమిత్తం లేకుండా అన్నీ విడిచి నువ్వు అడవుకు వచ్చావు. సౌఖ్యాలను బంధుజనాన్ని విడిచి క్లేశాలు పడుతూ ధర్మచారిణివయ్యావు అంటూ పతివ్రతా ధర్మాలు చెప్పింది అనసూయ. నదలు

ఉండి తాతినకూడదు, పొరుగిళ్ళ కొంటిగా పోవదగదు. పెనిమిటిన్ హాస్యంబును నరింపవలదు, తన కులాచారంబు తప్పవలదు, పరుల

భర్తను మించిన బంధువు, ఆయన సేవకు మించిన తపస్సు లేవు. ఈ ధర్మ మార్గం విడువక శాశ్వత యశస్సు సంపాదించుకో తల్లి అని ఇవిగో ఈ దివ్య మాల్యాలు, వస్త్రాభరణాలు, అంగరాగాను లేపనాలు తీసుకో. ఈ పువ్వులు వాడవు, ఈ చీర మాయదు అని చేతికందించింది సీత. అమ్మా, మీ మాటలతోనే నాకు అన్ని ఇచ్చారు అని నమస్కరించింది. సీతారామ లక్ష్మణులు అత్రి అనసూయలకు నమస్కరించి అక్కడ మహర్షుల సెలవు కోరగా, రాజనందులారా, మీరు వెళ్లే దారిలో నరమాంసం తినే రాక్షసులున్నారు. క్రూర మృగాలు కూడా విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. అక్కడి తపస్వి జనాన్ని ఈ బాధల నుండి మీరు రక్షించండి అన్నారు. రాముడు వారి మాటలకు తలవూపి ముందుకు సాగాడు. అలా దండకారణ్యంలో వారు ప్రయాణం సాగిస్తుండగా, కీచురాళ ధ్వనులతో నిండిన మార్గంలో ప్రయాణం చేస్తుండగా, ఎత్తైన కొండ వంటి దేహంతో విరాధుడను రాక్షసుడు ఎదురయ్యాడు. ఆ రాక్షసుడు విశాలమైన నోరు, ఎదరకు పొడుచుకు వచ్చినటువంటి పొట్ట, ఇంకా నెత్తురోడుతున్న పెద్ద పులి చర్మం చుట్టబెట్టుకుని వికృత రూపంతో వాడి భుజం మీద ఇనపశూలముంది. సీతారామ లక్ష్మణులు కంటపడటంతో వాడు ఒక్క అరుపు అరచి వారి మీదకి లంఘించడమే కాకుండా ఒక చేత్తో సీతను పట్టుకుని, ఓయే ఎవర్రా మీరు, ఆయువు మూడిన వాడు గాని ఈ ప్రాంతంలో గాలి పీల్చడు.

అని రామలక్ష్మణులతో అంటూ, ఇంతకు మీ వేషాలేమిటి? చేతిలో శరచాపాలున్నాయి, నడుమున కత్తులు మెరుస్తున్నాయి, మరి మహామునుల వలె నారచీరలు కట్టి జడం వేసుకున్నారేమిటి? నేనెవరో తెలుసా? అహం వనమిదం దుర్గం విరాథో నామ రాక్షసః, చరామి సాయుధో నిత్యమృష్టి మాంసాని భక్షయం. నా పేరు విరాధుడు. నేను శతహ్రద కొడుకుని, జవుడు నా తండ్రి. నా తపోదీక్షకు బ్రహ్మ ప్రసన్నుడై ఎటువంటి ఆయుధాలతో నాకు చావలేకుండా వరమిచ్చాడు. అందుచేత అనవసర శ్రమ పడకుండా ఈ పిల్లను వదిలిపోండి అనగా, రాముడు, ఓరే దుష్టుడా, నీకు కాలం సమీపించడం వల్లే సీతను పట్టుకున్నావు అని బాణం సంధించి విరాధుని శరీరాన్ని గురిపెట్టి కొట్టాడు. రాముడు విడిచిన 7 బాణాలు విరాధుని శరీరం నుండి దూసుకుపోయి నేలలో దిగి, విరాధుడు కుపితుడై సీతను విడిచి శూలం ముందుకు పెట్టి భీకర గర్జన చేస్తూ రామునిపైకి నడుస్తున్నాడు. రామలక్ష్మణులు శరవర్షంతో వాడి గమన వేగాన్ని అరికట్టారు. ఎన్ని బాణాలు వేసినా వాడు చెలించకుండా శూలాన్ని విసరడం, రాముడు దాన్ని మధ్యలో 2 ముక్కలుగా ఖండించడమూ జరిగాయి. ఇలా వారిద్దరినీ బంతుల వలె చెరుక చేత్తో పట్టుకుని పైకెత్తి అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. సీత ఆత్తనాదం చేస్తుండగా రామలక్ష్మణులిద్దరూ ఏకకాలంలో వాడి భుజాలు నరుకుతూ ఉండగా చివరికి వాడి చేతులు కూడా నరికారు. వాడు మూర్ఛితుడై నేలకూలాడు. నేలకూలిన రాక్షసుని

తమ పాదాలతో ముష్టిఘాతాలతో ఎంతగా హింసించినా వాడు అంతిమ శ్వాస విడవలేదు. అది చూచి రాముడు, తమ్ముడు నువ్వు గొయ్యి తవ్వు, అందులో వీణ్ణి పుచ్చేద్దాం అనగా ఆ మాట విన్న విరాధుడు, ఓ ఇక్ష్వాకువంశీయుడా, ఇప్పటికి తెలిసింది నువ్వెవరు. నువ్వు కౌసల్య నందనుడువని, నేను తుమ్మురుడనే గంధర్వుడను. కుబేర శాపం వల్ల ఈ అవస్థ పాలయ్యాను. నీ చేతుల్లో నాకు శాప విమోచనం అనుగ్రహించాడాయన. నన్ను ఆ గోతిలో పాతిపెట్టండి, నాకు శాప విమోచనమవుతుంది అనగా రామ లక్ష్మణులు అలాగే చేశారు. విరాధుని రాక్షస రూపం పోయి దివ్యమైనటువంటి గంధర్వ రూపంతో శ్రీరాముని ఇలా ప్రార్థించాడు.

తుంగురుడు ఇలా ప్రార్థించి దివ్య విమానంలో తన లోకానికి వెళుతూ, రామా, కొద్ది దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం వస్తుందని, ఆయన మీకు సర్వశుభాలు అనుగ్రహిస్తాడు అని చెప్పి వెళ్లిపోయినాడు. సీతారామ లక్ష్మణులు మరలా ప్రయాణమై శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళగా ఆ మహర్షి రాముని ఎదుటే అర్జధారలతో అగ్నిని ప్రజ్వలింపజేసి అందులో ప్రవేశించాడు. ఆ దివ్య లోకాలకు వెళ్లిపోయినాడు. అంతలో అక్కడి నుండి సుతీష్ణ మహర్షి ఆశ్రమం చేరుకోగా, ఆ సుతీష్ణ మహర్షి ఆశ్రమంలో ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు అక్కడ ప్రాంతంలో గల ఆశ్రమాలను, మునులను దర్శించి వారి కోరికపై రాక్షస వధ చేస్తానని మాట ఇచ్చాడు. మహర్షికి నమస్కరించి అగస్త్య మహర్షి ఆశ్రమానికి ప్రయాణమైనారు. మార్గంలో సీతమ్మ రామునితో, ఆర్యపుత్ర, అధర్మం సమయం చూచుకుని మహామునులను సైతం వంచిస్తుందట. అసత్య భాషణం, పరదారాభిగమనం, వైరం లేని హింస, ఈ మూడు అధర్మ పదాలు. ఇందులో మొదటి రెండూ మీ దరిచేరవు. మూడవది వైరం లేని హింస, అదొక్కటే మనల్ని బాధించేలా ఉంది. మహర్షులకై రాక్షస సంహారం చేస్తానంటున్నారు. మనకు రాక్షసులతో వైరం లేదు కదా అని ఒక కథ చెప్పింది సీతమ్మ. పూర్వం ఒక మహర్షి తపస్సు భగ్నం చేయుటకై ఇంద్రుడు సైనిక రూపంలో వచ్చి ఒక ఖడ్గాన్ని భద్రపరచమని ఇచ్చాయట. ఆ మహర్షి దేవేంద్రుని దగ్గర నుండి ఆ ఖడ్గాన్ని తీసుకుని తన స్వంత పనులకై ఉపయోగించడం చేత నరకానికి పోయాడిట అని పలుకగా రాముడు జానకి, అడవిలోనున్నా అయోధ్యలో ఉన్నా క్షత్రియ ధర్మం క్షత్రియ ధర్మమే, మునులను హింసించే దుష్టులను సంహరించడం నా ధర్మం, నిన్ను లక్ష్మణుని అయినా విడిచిపెడతానేమో కాని ధర్మమును మాత్రమును విడవను అన్నాడు. అలా వారు మాట్లాడుకుంటూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అగస్త్య మహర్షి శిష్య సమేతంగా వచ్చి రామునితో అర్ఘ్యపాద్యాలు పాద్యాదులు వారికి ఇచ్చి

రామచంద్రునకు అమోఘమైన విల్లు అక్షయ తోణీరములు ఇస్తూ, రామా, వీటిని నీకు ప్రేమపూర్వకంగా ఇస్తున్నాను, యుద్ధంలో రాక్షసులంతా కడతేరగలరు అనగా రాముడు అగస్త్య మహర్షికి నమస్కరించి, మహర్షి, మాకు నివాసయోగ్యమైన స్థానమును చెప్పుమని కోరగా, మీరు ఇక్కడే ఉండొచ్చు, అయినా ఇచ్చటికి సమీపంలో ఒక 2 యోజనాల దూరంలో ఉన్నటువంటి గోదావరి ఒడ్డున పంచవటికి చేరి ఆశ్రమం నిర్మించుకుని ఉండవలసింది అని చెప్పగా, రాముడు నమస్కరించి సెలవు తీసుకుని సీతాలక్ష్మణ సహితుడై జనస్థానం చేరి పంచవటి క్షేత్రానికి చేరుకుంటున్నారు.

శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో పర్ణశాల నిర్మించమని చెప్పగా లక్ష్మణుడు అన్నకు నమస్కరించి, అగ్గికి లొంగని ఎట్లు ఎండగాలివానలకు లోబడిని చందమున కార్మికముల కలవిగాని కరణి పాములు సుంతైన జ్వర సందుచూపని ఎటు పిడుగుపాట్లకు నేల వడపులకు దొంగలకు పగతురకు వీల్కాని పగిది వలసిన తెమ్మెర వెలుతురు మంచినీరిచ్చు జంత్రములింపెసుగునటుల ఎల్ల చదువుల కిటుకుల నెరుగు జాణ ఆరుపూటలలో వేల్పుల బ్రపడగ హాయిగా తన వదినయు అన్నయును మెలంగుటకు పన్నెనొక ఇల్లు లచ్చను. లక్ష్మణుడు పర్ణశాల నిర్మించి ఎంత అద్భుతంగా గోదావరి నది స్నానం చేసి పవిత్ర జలాలు తెచ్చి పుష్పాలతో వాస్తు పూజ గృహదేవతా పూజ జరిపి సీతారాములను శాలలోనికి ఆహ్వానించాడు. లక్ష్మణుని విజ్ఞతకు పరమ ప్రీతుడై గాఢాలింగనం చేసుకున్నాడు రాముడు. తమ్ముడు, నీ వంటి ధర్మబుద్ధి కల పరంగితావగాహిని నాకు దయచేసి నాన్నగారు స్వర్గస్థులైనారు. నువ్వే లేకపోతే రాముడు లేడు అన్నాడు. కాలచక్రం ఇలా తిరుగుతోంది. శరత్కాలం వెళ్లి హేమంతం ప్రవేశించింది. చలిగాలి ముదిరింది. మంచు కురుస్తున్నది. ఆ రోజులలో ఒకనాడు సీతారామ లక్ష్మణులు అరుణోదయ వేళ గోదావరి స్నానానికి వెళ్లి స్నానం చేసి విద్యుక్త కర్మలు పూర్తి చేసి ఆశ్రమానికి వచ్చారు.

రాగి తీగల వంటి జుట్టు, భయంకరమైన నేత్రాలు, విశాల వదనం, మహోదరం, భైరవస్వనంకల రావణుని చెల్లెలు శూర్పణఖాటుగా వచ్చింది. వస్తూ చూసింది రాముని దివ్య తేజో విరాజితమైన వదనం, పద్మదళ విశాల నయనాలు, ఇందీవర శ్యామ దేహం, మన్మథావతారంగా ఉన్న రాముని చూస్తూనే ఆహ అందమైన వాడు.

తిన్నని బొడ్డు పొడవు తనివి తీరదు విని చూచిన కొలంది ఎంత సొగసైన.

0: దీనికి తగిన పెండ్లాము కూడా ఇట్టు జతకూర్చి, కాని నేనెట్టులైన వీని లోబరచుకుని ఇప్పుడే దీనిని తెగటాత్తు, కాకున్నా మా అన్నకప్పగింతు అని రాముని చూచి కామరూపి అయి చెంతకుచని, ఎవరయ్యా నువ్వు? జటాజూటంతో తపస్విలా ఉండి ఈ ధనుర్బాణాలేమిటి? రాక్షస విహార భూమికి ఎందుకొచ్చావు అని ప్రశ్నించింది. రాముడు తన వివరాలన్నీ చెప్పాడు. ఇంతకీ నువ్వెవరవు అన్నాడు.
1: ఎవ్వతేననుకొంటి వీరేడు జగములేలెడు రావణుని చెల్లెలను.

కరకంఠుని భజించి అనేక వరములు గ్రహించిన దశకంఠుని చెల్లెల్ని నేను. నా పేరు శూర్పణఖ. ఈ దండకార్యం నాదే, దండకారణ్యం నాదే. ఇక్కడ నాకు ఎదురులేదు. నేను కామరూపిణిని. ఏ లోకానికైనా వెళ్ళి రాగలను.

పోగొట్టగల వైద్యురాలను. నీవు మోహనాకారుడవు, నన్ను వరించు. ఈ సీతను చూచి దీన్ని నేను ఆరగిస్తాను, మనిద్దరం స్వేచ్ఛగా విహరిద్దాం అనగా రాముడు, నీవెవ్వతవేన నాకేమి, నా భార్య నిన్ను చూచి భయపడుచున్నది, నీవంటి దానికి సవతిపోరు ఉండకూడదు. అడుగో, అక్కడ నా తమ్ముడు లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నాడు, నీకు తగిన జోడు అతనికి అడుగు కొమ్ము అనగా శూర్పణఖ లక్ష్మణుని చెంతకుపోయి తన మనసులో మాట చెప్పగా అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అమ్మాయి, నేను జన్మతహా సేవకుణ్ణి, ఈ దాసునితో ఉంటే నువ్వు దాసివి కావాలి, సర్వస్వతంత్రురాలివైన నువ్వు నన్ను కట్టుకుని సుఖపడతావు, నువ్వు సర్వ విధాలా ఆయనకే తగిన దానివి అని పలుకగా లక్ష్మణుడు మాటలలో పరిహాసం తెలియని ఆ రాక్షసి, రామా, ఈ జానకి నాకు సవతి పోరు తెస్తుందనే కదా నీ భయం అంటూ మృంగ

అంటూ లేడి మీద పడనున్న పెద్ద పులిలా దూకే శూర్పణఖను చూచి రాముడు, తమ్ముడు, ఈ రాక్షసులతో మనకు పరిహాసాలేమిటి? దీనిని విరూపణ చెయ్యి అన్నాడు. లక్ష్మణుడు వడివడిగా వచ్చి చురకత్తితో దాని ముక్కు చెవులు కోసివేశాడు.

ఆ బాధతో తీవ్ర రోదనం చేస్తూ వెడుతుంటే అడవి అంతా దద్దరిల్లింది. అలా వెళ్లి వెళ్లి ఖరుడు ముందు పడింది. పిడుగుపడ్డట్టు చూశాడు ఖరుడు. కన్నులెర్రబడ్డాయి. అక్కా, నీకి అవమానం చేసిన వాడెవడు? కాలపాశాన్ని మెడకు తగిలించుకుని మృత్యుమందిర ద్వారం దగ్గర నిలబెడ్డ ఆ మూర్ఖుడెవడమ్మా? నిన్నింతగా పరాభవించిన వాడు లోకనిద్రావణుడైన రావణుని చెల్లి, జగద్భయంకరులైన ఖరదూషణుల సోదరిని ఇలా అవమానించడమంటే వాడి చేత్తో వాడు విషపాత్ర అందుకోవడమే అని ఎరుగని బుద్ధిహీనుడెవడు? శూర్పణఖ దుఃఖం ఆపుకుంటూ ముక్కు చెవులెగురుతుండగా సీతారామలక్ష్మణుల విషయం చెప్పింది. ఖరుడు కోపంతో రాక్షసులను తన సోదరికి సహాయంగా ఇచ్చి వారిని బంధించి తెండని ఆజ్ఞాపించి పంపాడు. రాక్షసులతో వస్తున్న శూర్పణఖను చూచి రాముడు, లక్ష్మణా,

లక్ష్మణ, సీతతో నీవు పర్ణశాలలో నుండు ఈ రక్కసులనందరినీ నేను వధింతును అని పలుకగా లక్ష్మణుడు అన్న ఆజ్ఞకు చిత్తమన్నాడు. రాముని చూపించింది శూర్పణఖ రాక్షసులకు. వారు సోలాలాడిస్తూ వస్తుండగా శ్రీరామచంద్రుడు త్రుటినాదైత్య శతోత్తమ

రాముడు వారినందరినీ హతమార్చాడు. అది చూచి ఆ చుప్పనాతి అతిరయంబుననేగి జరిగినది కరుని చెంత వినిపింపగా 14,000 మంది రాక్షసులతో కరదూషణాదులు రామునిపైకి యుద్ధమునకు బయలుదేరారు. ఎన్నో అపశకునములు ఎదురైనాయి, అయినా లెక్క చేయకుండా వస్తుండగా రాముడు చూచి, లక్ష్మణ, సీతను ఆ గుహలోనికి తీసుకువెళ్లి రక్షణగా ఉండు అని చెప్పగా అలాగే చేశాడు. ఇంతలో కరదూషణులతో త్రిశిరుడు రాక్షసులు రాముని ఎదుర్కొన్నారు. దూషణుని 2 బాణాలతో అతని 2 బాహువులో ఖండించాడు రాముడు. అతనిని వధించాడు. ఇంతలో మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి అనే 3 సేనానాయకులు రామునిపైకి రాగా రాముడు మహాకపాలుని శిరస్సు ఛేదించి బాణములతో ప్రమాధిని చంపి స్థూలాక్షుని కళ్ళను బాణములతో నింపాడు. కరుడు, సేనగామి, ఆదిగాగల 12 మందిని పంపగా వారందరినీ కూల్చాడు శ్రీరాముడు. కరుని సైన్యాధిపతి త్రిశిరుని 3 శిరస్సులను 3 బాణాలతో నరికాడు. కరుడు రాముని విలుదునిమి పాలమున 3 ములుకులేసి అట్టహాసంబుతో ఇలా అన్నాడు,

రాముడు కరుణి చూచి శేభాష్ నీవు కొంత వీరుడవే అంటూ అగస్త్య మహర్షి ఇచ్చిన వైష్ణవ ధనుస్సును గ్రహించి రథమును గుర్రములను సారథిని కూల్చగా గదను తీసుకుని రాముని ఎదుర్కొన్నాడు కరుడు. దేవేంద్రుడిచ్చిన బాణంతో కరుని నేల కూల్చాడు. తక్కిన రక్కసులపై గంధర్వాస్త్రం ప్రయోగించగా అందరినీ వధించాడు. 14,000 మంది రాక్షసులను రాముడు 1.5 ముహూర్తకాలంలో చంపాడు. ముహూర్తమనగా 48 నిమిషాలు. 72 నిమిషాల కాలంలో రాక్షసుల్ని వధించాడు. శూర్పణఖాది చూచి భయపడి లంకానగరానికి వచ్చింది. అన్నా రావణ అంటూ రోదిస్తూ రావణుని ముందు పడి ఇలా చెబుతోంది.

0: విత్తల విడి గడు పెచ్చు రేగం తగదను నను వెగసెక్కయంబులాడి ముక్కు సెవులు గోసి అకటాకరు దొట్టి ఎల్లరాకాసుల ఏ పడించే ఏమి జప్పుదు నీ వారలిట్లు పడగా ఊరకుంటివి సుంతై నారయకిటు బంధుగుల సేమ మరయ నివాణి గొప్ప అడవిగా చిన వెన్నెలయవు గదప్ప
1: అని నిష్ఠురంబులాడుచు తన అడుగులు కంటినీట దడిపెడు శూర్పణఖను చూచి జాలిపడి బాంధవాభిమానంతో ఇలా అన్నాడు.

0: రామం వందు జయించుటేడ కరుణాగంటె బలింబాపుర వ్యాఘ్రమును వ్యాపాదించే చింబోదు నేనామత్యం తెగటార్తు ఊరడిలు మమ్మా ఇప్పుడే పోయద
1: శుర్పణకను చూచి జాలిపడుతూ చక్కని ముక్కు గదమ్మా చెక్కించుకు వచ్చినావు చెవులేవమ్మా ఎక్కడ ఎవరిలా చేశారు తల్లి నిక్కము వచయింపుము అట్టి నీచుల దృంతున్ అని పలికిన రావణుని యొక్క మాటలకు సంతోషించి చిరునగువున కంటినీరొత్తుకొనుచు శూర్పణఖ సీత అందమును గూర్చిలా అన్నది. తరుణు నవ్విన చాలు ముత్యాల రాణి సఖియ పల్కులు కోటి లక్షల వరాలు మేటి జవరాలి చూపులు నీటుడాలు వినుము అన్నా జానకి నీకు దక్కినను మేలు అని నేను ఆ సీతను తీసుకొద్దామని అనుకుంటుండగా ఆ అన్నదమ్ములు నాకీ పరాభవం చేశారు. ఆమె నీకు తగిన భార్య, రాముని చంపి రాక్షసులకు ప్రియము చెయ్యము అని చెప్పగా రావణుడు శూర్పణఖ మాటలు విన్నాడు. రథమును అధిష్ఠించి సముద్రం ప్రక్కన ప్రయాణం చేసి మునివృత్తి ఆశ్రయించి ఉన్న మారీచుని ఆశ్రమానికి వచ్చాడు. హిమాలయాలకు ఉత్తరాన మారీచుని ఆశ్రమం ఉన్నది. వచ్చిన రావణుని చూచి మారీచుడు, ప్రభు లంకలు అంతా కుశలమే కదా అని అడుగగా, మారీచా నేను నీ సహాయం కోరి వచ్చాను. జనస్థానమును గల రక్కసులను కరదోషణాదులను 14,000 మంది రాక్షసులను చంపినటువంటి ఆ రాముని మీద పగబట్టాను. కనుక ఆ రాముని భార్య సీతను తీసుకురావాలి. నీవు బంగారు లేడి రూపమున రాముని ఆశ్రమం ముందు సంచరింపును. నిన్ను ఆ సీత తెమ్మని కోరగా రాముడు నీ వెంటబడును. దూరముగా అతనిని తీసుకుని పోయి హా సీత, హా లక్ష్మణ అని రాముని వలె రచనతో అతని తమ్ముడు లక్ష్మణుడు పర్ణశాల వీడి వచ్చును. నేను ఆశ్రమం చెంతకు చని సీతను బలవంతముగానైనా తెత్తును అన్నాడు. భార్యా వియోగ వ్యధతో వాని బలం క్షీణిస్తుంది, అప్పుడు వారిని సంహరించడం సుకరం. విషయం తెలిసింది కదా అనగా ఆ మాటలు విన్న మారీచుని ముఖం వివర్ణమైంది. నాలుక పిడుచకట్టింది, ప్రాణాలు కడముట్ట చేరాయి, కనురెప్పలు కదల్లేదు, ఎట్ట ఎదుట మృత్యువు నిలబడినట్లున్నది. కొద్ది క్షణాలకు తేరుకుని రావణునికి నీతి ఉపదేశించాడు.

సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః. అప్రియస్య చ పద్యస్య వక్త శ్రోతా చ దుర్లభః. ఈ లోకమంతా చాలా చిత్రమైనది. మన మనసుకు నచ్చే ప్రియ సల్లాపాలు చెప్పేవారే చుట్టూ చేరతారు. అయాచితంగా అప్రియమైన హితవు చెప్పేవాడు దొరకడు. వాడు దొరికినా మనం వెళ్ళే. రాముని పరాక్రమం గూర్చి నీకు తెలియదు రావణ. విశ్వామిత్రుని యజ్ఞ విధ్వంసనానికి మేము వెళ్లినప్పుడు మాకు జరిగిన పరాభవం అప్పటికి 16 ఏళ్లు నిండనివాడు. ఇప్పుడింకా అనుభవం. అస్త్ర విద్యా కౌశలం. పరశురాముని వంటి మహాయోధుని నిలబెట్టినవాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామేవ వాసవ. అటువంటి మహనీయుని భార్యను అపహరించడం అనేటటువంటి ప్రయత్నం ఎంత తుచ్ఛమైనది. విశ్వామిత్రయాగ సందర్భంలో నా తల్లిని తాటకిని నా తమ్ముడు సుబాహుని వధించి నన్నెందుకో దయతలిచి వదిలాడు. నాకు మాత్రం వారిపై ద్వేషం తగ్గక దండకారణ్యములో వారు ప్రవేశించారు అనగానే మృగరూపధారినై ఇద్దరు మిత్రులతో ఆశ్రమ పరిసరాల్లో విహరిస్తూ వారి మీద పడబోయానదను చూచి ఆయన మామయ్య మా జాడ పసిగట్టి 3 నిశితశరాలు సంధించాడు. ఆయన బాణపు దెబ్బ రుచి ఎరిగిన నేను తెలివిగా తప్పించుకున్నాను. వారిద్దరి సంగతి వేరే చెప్పాలా? అది మొదలు ఎటు చూసినా రాముడే, ఏ వస్తువు చూసినా రాముడే. కనులు తెరిచినప్పుడే కాదు, మూసినా ఆయనే కనపడుతున్నాడు. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతిమే. రామునితో వైరం క్షేమం కాదు అని హితోపదేశం చేస్తూ నీ వల్ల లంకానగర వాసులందరూ నాశనం కాబోతున్నారు రావణ. మణిరత్న భూషణాలంకృతులై హంసతులికాతల్పాలపై హాయిగా నిద్రించే లంకాపుర వాసులకు కటిక నేలపై శాశ్వత నిద్ర ప్రసాదించకు అనగా రావణుడన్నాడు. ఆ మాటలు పెడచి వినబెట్టి నీ సలహా సంప్రదింపులకు రాలేదు మారీచ. ప్రభువు చెప్పినట్లు విన్నావా? ఇందుకు నీకు అర్ధరాజ్యం కాదన్నావా? మృతి నీకు బహుకృతి అనగా రాముని ధనుస్సు 2 మార్లు నన్ను దయతలిచి వదిలింది. ఇక ఈ మారు నన్ను బలికొని తీరుతుంది. నడు అన్నాడు మారీచుడు. ఇద్దరు రథమిక్కారు. రథానికి పిశాచముఖాలు గల గాడిదలు కట్టబడినాయి. ఆ రథం విమానం వలె గగన మార్గానికి లేచింది. నదీ నద పర్వత నగర గ్రామారణ్యాలు దాటి పంచవటి చేరారు. మణిమయ శృంగాలతో ఎర్రని తామర పువ్వుల వంటి ముట్టెతో ఇంద్రనీల మణిజ్యుతుల చెవులతో అదే కాంతి గల ఉదరంతో వైఢూర్యకాంతుల గిత్తలతో ఇంద్రచాపజ్యుతులు ఇనే తోకతో నిగనిగలానే లీనే బంగారు కాంతి దేహంతో దానిపై రజత బిందువులతో పరమసుందరంగా తయారయ్యాడు మారీచుడు. అయితే లేడి నడకను చూపును అనుకరించడానికి కొంత సమయం పట్టింది. అంతకు ముందెప్పుడు ఆ వింత మృగాన్ని చూడని జంతువులు దాని దగ్గరగా వెళ్లి వాసన చూసి దూరంగా తొలగిపోతున్నాయి. సమీపంలో జంతువు కనిపించేసరికి దాన్ని సజ్జకాలంలో ఆరగించే సంకల్పం కలిగింది మారీచునికి. కాని తన లేడి రూపం గుర్తుకు వచ్చి వాంఛం అణుచుకున్నాడు. పర్ణశాల సమీపానికి వచ్చాడు. ఇక్కడ సీత శ్రీరాముని చూచి అంటున్నది.

అలా రాముని వినుతించి ఆ తరువాత జానకి పూలు కొయ్యడానికి ఆశ్రమం వెలుపులకు వచ్చింది. కొండగోగు మొక్కల మధ్యలో గిరగిరా తిరుగుతూ చెంగు చెంగున దూగుతూ పొదల చాటుకు పోతూ జానకిని ఆకర్షించే ప్రయత్నం ఆరంభించాడు మారీచుడు. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని అరణ్యాలు తిరిగినా ఎన్నడూ కని విని ఎరుగని వింత మృగం కంటబడటంతో సీత ఆశ్చర్యంతో, దిగో మిమ్మల్ని తొందరగా రావాలి, ఇద్దరూ రండి అని భర్తని మరిదిని పిలుస్తుంటే, ఎంత బావుందో ఈ జంతువు అంటుండగా ఇద్దరూ వచ్చే వరకు అలా పిలుస్తూనే ఉంది. వచ్చిన రామ లక్ష్మణులు చూశారు. చూచిన లక్ష్మణుడు, అన్నా ఇది మృగం కాదు, వీడు వాడే, ఆ మారీచునికే ఇటువంటి విద్యలు బాగా తెలుసు అనగా సీత అన్నది, ఆర్యపుత్ర ఎంత సుందరమైన లేడి, నా మనస్సు ఆకర్షిస్తుంది. మన ఆశ్రమ ప్రాంగణంలో ఇది ఉంటే నాకెంత సంతోషంగా ఉంటుందో. ఎదురుగా రంగురంగుల లేడి, దానిమీద మనస్సు పడుతున్న భార్య. రాముడు ఆ మృగాన్ని తేవడానికే నిశ్చయించి, తమ్ముడు నువ్వు అప్రమత్తుడవై సీతను రక్షిస్తూ ఉండు అని లక్ష్మణుడు ఎంత వద్దని చెబుతున్నా వెనక రాముడు ధనుర్బాణధారి అయి ముందడుగు వేశాడు. చెచ్చర జానకి కోర్క తీర్చుటకు శ్రీరా

గోపలందూరి పోలే నటుల దోచి ఏమరుపాటున ఎగురుచుండు చెరువన్ కాల్జార బొరగిలంబడి దొరికియు దొరకక త్రుళ్ళిపారు అట్లు గుడుగుడు గుంజములాడి దగ్గు ఎరుగ ఇకేడు క్రోసుల వరకు తెచ్చి తికమకం జొల్పి అలయించి తిరుగులేడి

మారీచుడు చాలా దూరం తీసుకుని పోయాడు. రాముడు బాగా అలసిపోయాడు. ఇక దాన్ని వధించక తప్పదని బాణం సంధించి విడిచాడు. బుసల కొట్టే పాములా అది మారీచుడి శరీరంలో దూసుకుపోయింది. వాడు తాడి ఎత్తున ఎగిరి సగం లేడిగా సగం రాక్షసుడిగా నేల కూలుతూ హా సీత హా లక్ష్మణ అని అరిచాడు. అరణ్యమంతా ప్రతిధ్వనించింది. అప్పటికి వాడి కామరూపం తొలగి పూర్తిగా రాక్షసుడై మరణించాడు. లక్ష్మణుడు చెప్పినది నిజమైనదనుకున్నాడు రాముడు. వాడి అరుపు ఏ భావాన్ని సీతా లక్ష్మణుల్లో కలిగిస్తాయోనని జంకుతూ వెనుతిరిగాడు. ఇక్కడ ఆశ్రమంలో సీత రాముని అరుపులు అనుకుని లక్ష్మణునితో అన్నా లక్ష్మణ నీ అన్న ఇలా అరుస్తున్నాడు, ఏం జరిగిందో, ఏం ప్రమాదం జరిగిందో నాకేమీ తోచడం లేదు, త్వరగా వెళ్ళు, నీ అన్నకేమైనదో తెలుసుకునుము అని పలుకగా లక్ష్మణుడు సీతమ్మతో లేడి అయి నీకు తోచిన వాడు అసురుడు, దూరముగా రాము కుంపోయి తుదకు అతని బాణమున కూలుచూ ఇట్లు పలికెగాని మరి ఎద్దియు కాదం, నా మాట నమ్ము తల్లి అనగా మా అన్నగారు నిమిషమైనా నిన్నెడబాయవద్దని నీ రక్షణ భారం నాపై ఉంచి వెళ్లాడు, అన్నగారికి ఎట్టి ప్రమాదమూ సంఘటిల్లదు, ధైర్యముగా నుండుమని లక్ష్మణుడు పలకగా జనస్థానమందలి రాక్షసులను చంపుట చేత మనతో రాక్షసులంతా వైరం పూని ఉన్నారు. అప్పుడు సీతమ్మ సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతృత్వమసి శత్రువర్, లక్ష్మణ ఇట్టి కష్టావస్థలో కూడా నీ సోదరునికి సహాయం చేయుటకు వెళ్ళుట్లేదు, నీవు రామునికి పైకి మిత్రుడు వలె కనపడే శత్రువువి. లక్ష్మణ నీకు నాపై ఆసక్తి ఉండటం చేత రాముడు నశింపవలనని కోరుచున్నా, నా మీద ఉన్న ఆశ వలననే నీవు రాముని వద్దకు వెళ్ళుట్లేదు అని అంటున్న సీతమ్మతో లక్ష్మణుడు, అమ్మా నీవు విచారించకు, ఓరే క్రూరుడా, నీవు కులమున చెరపంగా పుట్టితివి, నీ భావము పైకి తెలియనేక నా నిమిత్తమై లేదా భరతుని ప్రేరణ చేత రాముడు ఒంటరివాడు గనక వచ్చితివి, ఇది నీ పన్నాగమైనను భరతుని పన్నాగమైనను నీకు సిద్ధింపదు. నీ ఎదుటనే ప్రాణాలు విడిచెదను, రాముడు లేకుండా క్షణకాలమైనా జీవించను అని సీత పలకగా లక్ష్మణుడు, అమ్మా నీ పురుషవాక్యములు పలుకుచుంటివి, స్త్రీల స్వభావమే ఇంత, ధర్మ విరుద్ధముగా నన్ను నిందించుచున్నావని ఆమెకు అభివాదనం చేసి మాటిమాటికి వెనుతిరిగి చూచుచూ రాముని వద్దకు వెళ్లాడు. అవకాశం ఎదురు చూస్తున్న రావణుడు సన్యాస రూపం ధరించి సీత చెంతకు వచ్చాడు. ఓ సుందరీ నీవెవరివి, స్వేచ్ఛగా సంచరిస్తున్న రతీదేవివా, లక్ష్మివా, పార్వతివా, ఐశ్వర్యాధిష్ఠాన దేవతవా, ఈ ప్రాంతమునకు నీవెట్లు వచ్చితివి అని పలుకుచున్న బ్రాహ్మణ వేషములోనున్న రావణునికి అతిథి సత్కారములతో ఆసనము పాద్యము ఇచ్చి ఆహారము కూడా సిద్ధముగా ఉన్నది అని, తాను మిథిలాధిపుని కూతురునని రాముని ఇల్లానినని తన కథనంతా చెప్పగా, ఇంతకు మీరెవ్వరు అనగా, ఏనెవ్వడనుకుంటివి ఎదురులేక

బట్టి నిర్భాగ్యుడవు భర్త, రమ్ము నాతో మేటి రాణి వహుచు, నీకు నాయాంధ్ర మానసలగా వింతు, సత్యముగ నీ దాసుడనవుదు నేను, స్వర్గ పట్టణము వైభవమున మించినట్టి నాలంగ పాలింపు మా విరాన అనుచుతను కౌగలింపనుంకించి వెలకిలబడు దశాస్యుతో సీత పలికనిట్లు. ఆ మాటలకు సీత, ఓ రావణ, క్రూరుడము, దుర్బుద్ధివి, ఇంద్రియ నిగ్రహం లేనివాడవు, అయిన నీవు రాజుగానుండ రాక్షసులందరూ నశిస్తుడు. తెలిసినా నా సాధ్వీ మహత్వం ఇప్పుడు నన్నంటగో ఎలా పడినావో. కొరివితో తలగోక్కున్న ఎట్లు కోరి నీవంతా నీవే ముప్పు తెచ్చుకొనుచున్నావు. నీవు వీరుడవైతే ఒక్క క్షణమాగు, నా స్వామి వచ్చి నిన్నేమి చేయును, రాముని భార్యనైన నన్ను అపహరించినచో నీకు జీవితం లేదు అంటుండగా రామరుడు తన సన్యాసి రూపం విడిచి పదితలల రాక్షసునిగా మారి తన ఘోరాకృతిని జూప ధరణి జమూర్ఛన్మునిగే. రాముడు సీతను తీసుకుని రథంలో గునిపోవుచుండగా భూజాత ఒకంతట మూర్ఛదీరి తన దుస్థితిని తలపూసి వలను జిక్కిన జింకవలే తలడిల్లుచు, రాళ్లు కరుగంగ ఏడ్చుచు, రామభద్ర లక్ష్మణ అని ఆర్తనాదం చేస్తూ, భోదేవి కింగన్న పుత్రికేనై

స్వామి రామచంద్ర, ధర్మపాలనం కొరకు సర్వభోగాలు విడిచి అడవికి వచ్చావే, ఈ దుష్టుడు ఇంత అన్యాయానికి ఒడిగట్టినా ఎలా ఊరుకున్నావు? ఈ పాపాత్ముని శిక్షించి నన్ను రక్షించు అని గుండె లవిసేలా రోధిస్తూ, కోరి పాపిష్టి రావణ, నీతి తప్పి చెలించే వారిని దాని ఫలం కట్టి కురవకపోదు, కాలం పండుతుంది, అందుకే ఇంత దుస్సాహసం చేస్తున్నావు అని పరిపరివిధాలా నిందించుచుండగా

సీత మరవిని జటాయుము రావణా పరభార్యలను స్పృశించరాదు అని, రాజు భార్యలను రక్షింపవలెను అని జటాయువు తలపడగా ఆ జటాయువు రెక్కలు నరికి పాదాలు నరికి పడగొట్టాడు. సీతను తీసుకుని వేగంగా లంక చేరుకుని ఆమెను అశోకవనంలో ఉంచాడు.

0: ఈనాటి హరికథ కార్యక్రమంలో మీరింతవరకు సీతాపహరణం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి మొగిలిచెల్ల నాగమణి.
1: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
2: ఈనాటి రంగస్థల కార్యక్రమంలో శ్రీరామాంజనేయ యుద్ధం నాటకము నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జి కోటేశ్వరరావు. హార్మోనియం శ్రీ మునగాల వెంకట చలపతిరావు.

సంశయించదరలా మీ అవనతిని చేతనే కదా హరుని భీషణ హరుని భీషణ శాపం.

ఆంజనేయ. కర్మము ధర్మమను చిటోకు

0: మీరింతవరకు శ్రీరామాంజనే యుద్ధం నాటకము నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకము నుండి హరిశ్చంద్రుని పాత్ర పద్యాలు వింటారు.
1: దేవి, కష్టములెట్లున్ననో పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయోగ పథన్యా.

ప్రభాత కడుంగడు దుర్భరము కదా చూడు సరివా.

దేవి అంతటి రాజచంద్రులకు ఆత్మజ వైకగు బంధకాంత విశ్రాంత యశో విశాలుని.

కుంజాలను హృదయమునా.

అలచినాడ వాడవాడల వాడవాడల నిన్ను కొను వారి నోర వెతకి

దాటిపోయినది. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఇప్పుడు నేను ఏకాకినా కాదు కాదు, సర్వజనులు ఏకాకులే. ఆలు బిడ్డలు అన్నదమ్ములో కన్న తల్లిదండ్రులు.

మీరింతవరకు రంగస్థల కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకము నుండి హరిశ్చంద్రుని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జి కోటేశ్వరరావు. హార్మోనియం శ్రీ మునగాల వెంకట చలపతిరావు.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పి శాంతిశ్రీ గారు పాడిన లలిత గీతాలు వింటారు.

మనకు మనమే పాలకులం, ఫలితమునకు వారసులం, కర్మభూమి నాయకులము, ధర్మభూమి సేవకులము. మనకు మనమే పాలకులం, ఫలితమునకు వారసులం, కర్మభూమి నాయకులము, ధర్మభూమి సేవ.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి. నిర్వహణ శ్రీ నల్లూరి బాబూరావు. సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్. ఇందులో నరేంద్ర శ్రీ పి హృదయరాజ్, చక్రవర్తి శ్రీ కోక సంజీవరావు, శేషగిరిరావు శ్రీ చింతల రామ్మోహన్ రావు, వడ్డీల కృష్ణుడు శ్రీ సింగం వరప్రసాదరావు, జోగులు శ్రీ ఐనాల రామచంద్ర వరప్రసాదరావు, వేరర్ శ్రీ అడవి శంకర్రావు, కల్పన శ్రీమతి వి కల్పన, మాధురి కుమారి పి మృదుల. No entry.

0: Happy birthday to you.
1: Thank you, Daddy.
0: నువ్వే నీ క్లాస్ వాళ్ళందరికి చాక్లెట్ ఇచ్చావా అని నేను చెప్తున్నావా?
1: అందరికి ఇచ్చాను డాడీ. ముఖేష్, అరుణ, పవన్ కు మాత్రం 9 చాక్లెట్ ఇచ్చాను.
0: ఏంటో వాళ్ళ స్పెషాలిటీ?
1: వాళ్ళు నా సొంత బోల్ ఫ్రెండ్స్ డాడీ, అందుకని 9 చాక్లెట్ ఇచ్చాను. నువ్వే నయ్యా, నీ బర్త్డే కనీసం చాక్లెట్ అయినా పంచిపెట్టావు. మీ నాన్న చూడు, తన ఫ్రెండ్స్ అవన్నీ తెలియలేదు.
0: ఏం పిలుస్తావు? ఫ్రెండ్స్ వస్తే పార్టీ ఇవ్వమంటారు, కనీసం స్ట్రీట్ హాట్ కూల్ డ్రింక్ ఇచ్చినా 2 రూపాయలు ఖర్చు.
1: మీరు రోజు రోజుకి మరీ తీసినారు మనిషి అయిపోతున్నారు. అవును మమ్మీ, సినిమాల్లో లాగా కేక్ కోసి పొగట్టుదా ఉంటున్నారు. డాడీ చేసుకోలేదు. మంచి మాట అన్నావు. బర్త్డేకి నీకు ఒక్క షాక్ ఇచ్చారు. మొన్న కలర్ టీవీ తమ్మంటే బ్లాక్ అండ్ వైట్ వచ్చారు. అదే వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉంది మమ్మీ.
0: మరీ తీసినారు వాళ్ళని కాదు కల్పన, పార్టీకి అయ్యే 2 నెలలు మాధురి కిడ్నీ బ్యాంక్ లో వేసుకుంటుంది. ఇది మీకు 2 నెలలు ఇస్తున్నాను, తీసుకోండి. చక్రం మర్చిపోయాను, మా కొత్తలు వచ్చిన చక్రవర్తి గారిని బేబీ బర్త్డే పార్టీకి పిలిచారు. ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు ఆయన.
1: మిగతా వాళ్ళని పాపం చేస్తారు?
0: వాళ్ళందరూ చాలా సార్లు వచ్చారు కదా, చక్రవర్తి గారు మన ఇంటికి రాలేదు, అందుకని పిలిచారు.
1: నా బర్త్డే రోజున ఎగ్జిబిషన్ తీసుకెళ్తానన్నావు, గుర్తుందా డాడీ?
0: గుర్తుంది గుర్తుంది. నువ్వు అడగట్లే వెళ్ళావు, చక్రవర్తి గారు వస్తారు అని ఎదురు చూస్తున్నా. హలో నరేంద్ర గారు. హలో అరేనండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. మీ పాప బర్త్డే అంటే ఎంత ముందు వస్తారో ఏంటో అని కొంచెం ఆశ్చర్యంగా వచ్చాను. ఇంత సింపుల్ గా నా ముఖ్యంగా పిలుస్తారు అనుకోండి. నా భార్య కల్పన, మా అమ్మాయి మాధురి ఆ రోజు వచ్చింది ఫస్ట్ కోరుతుంది. వెరీ హ్యాపీ చూసాము, నా బర్త్డే కూడా ఇవ్వాలి. మన ఇద్దరు ముఖ్యం రోజు ఉంటాం. మీ పుట్టిన రోజున ఈ పని చెల్లించి చేస్తున్నాను.
1: నా టాయ్ కార్ ఇస్తాను అంకుల్.
0: పెద్ద కార్ ఇస్తే సిటీ అంతా పెరుగుతుంది. టాయ్ కార్ మాగింది, స్వీట్ ఇప్పించాలి.
1: మాది అంకుల్ కి స్వీట్ ఇవ్వు. అలాగే అంకుల్ ఈ స్వీట్ తీసుకోండి.
0: థ్యాంక్స్. నేను వస్తాను మీరు అనుకోలేదు కదా, లేదని అనుకున్నాను. కానీ నిజంగా వస్తారో రాజంగా అనుమానంగానే ఉంది. మా అమ్మాయి ఏమో ఎగ్జిబిషన్ చూడడం వరకు పోలు పెడుతుంది. తీరా మీరు వచ్చేసరికి ఇంటికి చాలా వేసుకుంటే తిట్టుకుంటారని
1: అనుకోలేదు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఏం
1: కొనుక్కుంటాం?
0: మేము పుట్టినరోజు మాకు పార్టీ ఇచ్చాము, మరి మా పుట్టినరోజు మీకు పార్టీ ఇవ్వద్దా? ఇప్పుడేం పార్టీ, తర్వాత చూద్దాం. పుట్టినరోజు ఎలాంటి ఒక్కసారి వస్తున్నారు తెలియదు, రోజు రాదు. మీరు నాతో రాదు తప్పదు.
1: ఇప్పుడు బయటకి ఎందుకంటే స్వీట్ పాటు అన్ని ఇట్లానే ఉన్నాయి.
0: అవి మీది, మీరు స్వీట్ ఇచ్చారు నేను చెన్నాను, మరి నేనేం వద్దు. ఈ రోజు
1: వారం రోజులు పోతే చివరికి ఇవ్వాలి వెళ్దాం అన్నారు. అన్నంకుల్
0: సారీ, నేను ఒప్పుకోను. ముందు పార్టీ, ఆ తర్వాత ఎగ్జిబిషన్. కల్పన గారు, నరేంద్ర గారిని ఇలా బలవంతంగా తీసుకెళ్తున్నాను, క్షమించండి. విత్ అవర్ కైండ్ పర్మిషన్. ఇప్పుడే వస్తాం.
1: తొందరగా అండి.
0: ఏ హోటల్ తీసుకొస్తున్నారు? రోజు వెళ్తూనే ఉన్నాను. నా 32వ జన్మదినోత్సవం రోజున కూడా సీటు హాట్ ఇస్తే తర్వాత తిట్టుకుంటారు. ఈ బోడి పార్టీ కోసం ఎంత కష్టపడాలా? అందుకని అయితే మందు పార్టీగా ఈ శతాబ్దపు భాషలో పార్టీ అంటే మందు పార్టీ. మీకు అలవాటుందని నాకు ఇంతవరకు తెలియదు. నాకు వచ్చేవాడు కాదా? మీ మాట తీసేది లేక బహుమాట పడినందుకు మంచి శిక్ష వేస్తున్నాను. బాబులో కూర్చోవడం శిక్ష నాకు అంటూ అన్నావు కానీ ఇంకెవరితో నాకు. అవును, లెక్చరర్ నరేంద్ర బాబు మందు ముట్టుకోవడే కీర్తి కోసమా, లేకపోతే మీరు మహాముఖ్యమంత్రులు మీ శక్తుల ప్రచారం చేయడానికి చేస్తున్నారు? ఏదేళ్ల క్రితం ఇదే రోజున నేను ఈ మాట అన్నాను మా చక్రవర్తి బాబు. ఆ పాపయ్య ఆటో ఉంచుకో. చూడండి, ఓపెనింగ్ లో కూర్చున్నాను, యువత గదుల్లోకి ఎక్కడా వద్దు, ఇంటికి వెళ్ళడం పట్టండి. నేను ఇందాకే అన్నాను, వందు ముట్టని మహాపత్రవేత్తడిగా క్షమించాను. కీర్తి కొట్టే అని చూస్తున్నాడు కదా, నమస్తే సార్. నమస్తే నమస్తే. చాలా రోజులు సార్ మనం చూసి వందు మానేలేదు. పరేటు కోసం బాగు మార్చాను. మందు సామాగ్రి ఏమి మన బ్రాండ్ ని తెలిపితే వాటర్ తెలుసుకోవాలి. ఆలో గ్రీన్ టిప్ ఇప్పుడు సిగరెట్ టిప్ మామూలే మాత్రం సాఫ్ట్ డ్రింక్ పెట్టాలి. ఎందుకు కాంబినేషన్ కాంబినేషన్ ఏమిటి? ఒక్కో రకం మందులు ఒక్కో రకం సాఫ్ట్ డ్రింక్ అనుకుంటుంటారు. అది మందు మానవుల ఇష్టాయిష్టాలపై ఆధారపడింది. ఉదాహరణకి ఐ వాంట్ సాఫ్ట్ డ్రింక్ పెడతా అన్ని సాఫ్ట్ డ్రింక్ హ్యాపీగా తీసుకుంటాను అనుకుంటున్నారు. వేరే మొదళ్ళు మందు సామాన్లు పెరగబడతాడు వస్తా ఆరోగ్యం కూడా తెస్తా తెలియదు. కానీ మన ముఖరొచ్చి సరే ఒక్కసారి చూస్తే చాలు 5 రోజుల తర్వాత కూడా గుర్తుపెట్టాలి. ఎడ్యుకేషన్ తీసుకొస్తానని చెప్తాను మా అమ్మాయికి ఎప్పుడు చూస్తూ ఉంటుంది. వెళ్ళాం గురువు గారు తొందరపడుతుంది అరగంటగా వెళ్ళిపోతాం. లేకపోతే పని చేస్తాం మీరు ఈ కార్యక్రమాలు అవ్వండి నేను వెళ్తాను. నాకు మందు మిత్రులు దొరక్క నేను ఒక్కడే రాలేక మిమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదు నరేంద్ర గారు. మనం చూసిన పుట్టినరోజు పుట్టినరోజులు మాత్రం నేను ఇక్కడికి వచ్చిన నెల రోజుల్లోనే నేను నా బెస్ట్ అందుకని మీకు చిన్న పార్టీ కనిపించింది.

0: విస్తారంగా ఓపెనింగ్లో కూర్చొని తాగుతున్న వాళ్ళని చూడండి, ఎంత ఖర్చు పెట్టి తాగుతున్నా. వాళ్ళ సంగతి నా తర్వాత, వాళ్ళు నాకు ఆదర్శ చెప్తారు, తర్వాత కండిషన్స్ అయితే మీ గ్లాస్ తాకినట్టారు, తాకలు తాగదు. ఎంత కంపు కొడుతుంటే ఎలా తాగుతారో నాకు అర్థం కావడం లేదు. బెస్ట్ ఆఫ్ నో కాఫీ నో ఇంటర్మెంట్ వాళ్ళని గురుతుంది చెప్పి బెస్ట్ కూర్చొని కూర్చొని నేను తాకపోతే మీరు మారేది దీనికి మరి ఏం చేయమంటారు. అసలు మీకు నా చేత తాగించాలని ఎంత పట్టుదలకి తాగకూడదని మీకు మాత్రం ఎంత బంపు కొట్టిందండి. తప్పదుగా తప్పదు అయినా ఇదేమంటే తప్పుడు పని కదండి గారు. కాసేపు బాధలు కష్టాలు మరిచి మనసులకు మాట్లాడుకోవటానికి మందుగలు పెట్టిన ఆ మొదటి మానవుడి మీద మహాగౌరవం. మొదటి గుక్కకే గాబరా పడితే ఈసారి చెక్ చేయండి బాగుంటుంది. అదే సైకలాజికల్ ఫీలింగ్ మూడు పెగ్గులు పడితే గానీ కిక్ చూడండి. ఇక క్లాస్ ఒక్కడే సరైన కాలేజ్ నేను మీతో పోటీ పోలేదు అయినా పర్వాలేదు. మీకు ఉజ్వలమైన మందు భవిష్యత్తు ఉంది. మీరు బాధపడతారని తాగుతున్నాను కానీ లోపల భయంగా ఉంది. భయం పోగొట్టడానికే మానవుడు మందు వెనుకేస్తాడు. ఆడవాళ్ళు ఏమి అన్నది కాసేపు గొడుగుతారు, ఇదేం మంచి పద్ధతి కాదు అంటారు. పొద్దున్నే కాఫీ ఇచ్చేటప్పుడు కొంచెం దబాయించి కళ్ళు నీళ్ళు పెట్టుకుంటారు. మనం మంచిగా మాట్లాడితే ఈ సంగతే మర్చిపోతారు. ఇంకో కోపర పడతా అది మొత్తం మీరు కాదు నాకు కళ్ళు తిరుగుతుంది. బయట కూర్చున్న వాళ్ళు రెండుగా కనిపిస్తున్నారు. ఇంటికి వెళ్తాను మా చక్రధరంలో ఫుల్ కొట్టేసి తాత్వీగా ఇంటికి వెళ్తారు. కొత్త సీజన్లో చెరుకు మమ్మల్ని పెట్టేస్తున్నారు. ఇంట్లో అంటే కొంచెం ఎక్కువ మీరు బాధపడతారని ఈసారి పెట్టి చేయకుండా వెంటనే ఒప్పిస్తున్నారు. వచ్చేసరి తొమ్మిది త్వరగా ఇంటికి వెళ్ళాలి. మరి మా అమ్మ ఎదురు చూస్తుందండి ఈ ఎగ్జిబిషన్ తొందరపడగలండి. ఇల్లు అనుకోండి కానీ నేను ఇంటికి వెళ్ళాలండి. ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎగ్జిబిట్ ఎక్కడికి వెళ్ళదు అంటుంది. ఏం కంగారు పడకండి, నో నేను ఇంటికి వెళ్ళాల్సిందని ఎదురు చూసింది. ఇలా సార్ నీకు ఇల్లు ఎంత తక్కువే 67 మా చక్రధరాలతో వస్తే 200 దాచుంది. 70 రూపాయలు ఇస్తున్నామా చదవం చేస్తాను చూడండి. మా బసు మీద చేసి నడవండి మోక్షం మిమ్మల్ని భద్రంగా ఇంటికి సరే ఇంట్లో మాత్రం స్టడీగా నడవండి. స్టడీ కాలుపులో వాడు పట్టుకున్నాడు అవుతుంది. ఎప్పుడు ఈ బాధ్యగా ఉంటారంట. ఇలా తోడు మా ఇంటికి ఎక్కువ ఆశ్వాసి సన్యాసి
1: దీన్ని తగ్గకొట్టినా డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు రా ఈ మానవుడు. నువ్వు అనవసరమైన ఆశలు దొరుకుతుంది. మా గురువు గారికి ఇవ్వాలే ఆరోగ్యం జరిగింది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఎక్కడ బాబా ఇందిరా నగర్లో రోజుబొమ్మ దగ్గర కుడివైపు బాగా ఇద్దరు నాయకులు.

0: ఎన్నిసార్లు తలుపు తట్టాలి?
1: దేటీవీ సీరియల్ చదువుదా అని ఇప్పుడే కూర్చున్నా, ఇంకనే మీరు తలుపు తట్టారు. అయినా ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అని చెప్పి ఇప్పుడే వచ్చేది. లోపలికి రండి. అక్కడ అగ్నేంటి? లేదు, కామిక్స్ పుస్తకంలో బొమ్మ చూస్తుంది.
2: మన మున్సిపాలిటీ మహోత్సవం వారం రోజులకు కూడా సభ్యం లేరు.
1: రోడ్డు నుంచి కాదు, మీ దగ్గర వస్తుంది.
2: లేదు, నేను ఎప్పుడైనా తలకొచ్చానా కాకుండా
1: ఎప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం బాగొచ్చాను. నిజం చెప్పండి.
2: చక్రవర్తి మరీ బలవంతం చేస్తే అసలు బాధపడతానని మొహం మాట్లాడి కొంచెం
1: చాలా మంచివాడు అనుకున్నాను. ఈ గర్భ అలవాటు తెలిస్తే మిమ్మల్ని తప్ప వెళ్ళాలి కదా.
2: అతనికి అలవాటు లేదు, అందుకని సరే బాధపడతాడు.
1: తాను ఆయన బాధపడతాడు, తాజు నేను బాధపడుతున్నాను.
2: ఇదే మొదటిసారి ఇంకెప్పుడో తాగి
1: ఆయన మళ్ళీ బలవంతం చేస్తే
2: బలవంతం చేసినా పెట్టండి.
1: ఎక్సిబిషన్ తీసుకోవాలని చెప్పి ఇంతసేపు ఎక్కడికి
2: వెళ్ళాను? చక్కగా పంపించి వెళ్ళమ్మా. ఏమిటో ఉంది, రేపు గ్యారంటీగా తీసుకెళ్తాను.
1: చేశాను అడి, రేసేపు కూడా చదివాను. ఇందాక ఇంగ్లీష్ హోమ్ చేస్తుంటే గుర్తొచ్చింది. ఇవాళ మా ఇంగ్లీష్ టీచర్ స్పెల్లింగ్ అడిగింది. డిఫికల్ట్ రిక్రియేషన్స్ బ్యూరో బ్యూరో స్పెయిన్ ఎవరు చెప్పలేదు అడి. ముఖేష్ చెప్పలేదు, అరుణ చెప్పలేదు, పవన్ గారు చెప్పలేదు. నేను ఒక్కదాన్నే చెప్పాను. మా టీచర్ కూడా గుట్టండి డాడి. నీకు బ్యూరో స్పెయిన్ వచ్చా? నాన్న విసిరించదు మాధురి. వెళ్ళి పడుకో, మళ్ళీ పొద్దున్న లేవాలి. ముందు డాడీని బ్యూరో స్పెయిన్ చెప్పమని చెప్తేనే నేను నిద్రపోతాను. నువ్వు స్పెల్లింగ్ చెప్తేనే వెళ్తాను.
2: మందు పట్టు మంచిది కాదు మాధురి, వెళ్ళిపోతావు.
1: నీకు బ్యూరో స్పెల్లింగ్ రాదు
2: కానీ
1: ఎవరైనా మీరు ఎప్పుడైనా దాన్ని కొట్టారా?
2: కొట్టలేదు.
1: ఇప్పుడు ఎందుకు కొట్టారు?
2: ఇప్పుడు కొట్టగా చేస్తారు.
1: ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడు దగ్గరికి వస్తే కొట్టారు.
2: నువ్వు మాట్లాడదు. చిన్నపిల్లలు ప్రమాదం ఎప్పుడు కూర్చోవాలని తెలియదు. అర్ధరాత్రి తర్వాత వెళ్తుంటే
1: మన గుట్టు బయటపడుతుంది.
2: నువ్వు దానిలాగా విస్తున్నావు తప్పుడు. చక్రవర్తి బలవంతం చేశాడని చెప్పాను కదా, గురించి పనదీదు బాగుండదు.
1: అంత కోపం రండి, స్నానం చేసేయండి, భోజనం చేద్దాం.
2: నాకు ఆకలి లేదు. వచ్చి
1: నాకు ఆకలి లేదు.
2: నేను లేకపోతే నువ్వు మాయడం ఏంటి?
1: మీరు భోజనం చేయకుండా నేను ఎప్పుడైనా చేశానా?
2: ఆ వదిన సంఖ్య పెంచే ఉత్తరం లక్ష్యం చెప్పాను.
1: వదిలేయండి, మీరు కోపం తెచ్చుకోవాలంటే మాట
2: చెప్తాను. చెప్పు.
1: మీరు ఇక్కడ సోఫాలో పడుకోండి, నేను అది దగ్గరలో పడుకుంటాను.
2: నాకు
1: ఆ వాసన గిట్టదు.

ఏంటన్నారు, మన బ్రాండ్ మారదు మామూలే, అదే బ్రాండ్ చూడాలి ప్రతిసారి. అదేనా చిన్న చెప్తాడు ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఏం చిన్న చెప్తాం, ఎప్పుడు చూసినా మన కావలసిన లెక్కల సుధాకర్ పాటించు వాళ్ళ మేళలుడికి కూతురు పుట్టిందంట. అంతా ఆ రోజు ఈయన ఇంకొక ఆయన కూడా వచ్చారండి. ముందుగా అంతే ఏ చిన్న కారణం దొరికినా పార్టీ చేసుకుంటారు, మేనలుడికి కూతురు పుట్టినా పార్టీ చేసుకుంటారు, నైరు తిరుగుతున్నారు రెండు క్షణాలు ముందు వచ్చినా పార్టీ చేసుకుంటారు. ఏంటన్నమాట సార్, మా గురుగారు చెప్పాడు ఏదో ఒక చిన్న రెండు కోళ్ళు పెట్టి ఇది సంబంధం మామూలు సార్. ఈ మధ్య ముందు బాగా పట్టిస్తున్నా అదే లేదు ఈ నెల ఇదే సార్. నేను ముందే చెప్పాను మందు కనిపించిన వాడు మహానుభావుడని, మొదటిసారి వచ్చినప్పుడు చీచి అన్నారు, నిజంగా కంపెనీ విసుక్కున్నాను మీతో చెప్పారు. ఇవాళ చిన్ను కావాలని నిజంగా అనిపించాను కాదా సార్. ఇప్పుడు తర్వాత

0: త్యాగాలయ కోసం భయం భయంగా ఎదురుగా ఎదురుగా ఉంటే తాను ధైర్యం వస్తుంది. ఏడుపులో ఉంటే తాను నాకంటే సూపర్ ఫాస్ట్ ఉన్నాయి
1: నరేంద్రబాబు.
0: నువ్వు ఎక్కడ విగ్రహం పెట్టా
1: ఫుల్ సాగెట్టు
0: చాలా ఇంకో క్వార్ట్స్ చెప్పండి చెప్పు బాగా ఇంకో క్వార్ట్ రేపటి నుంచి నరేంద్ర మిస్టర్ నేనే నీ దగ్గర మందు పాఠాలని అవునా నీ అమ్మాయి పుట్టినరోజు మందుకు వచ్చి వెళ్తే నీ హాయిందో కచ్చింది అనుభవపడింది నూతులు చెప్పింది అప్పుడు దూరం చేసింది మా ఆవిడ అన్ని అలవాటు అయిపోయింది. చెప్పింది చెప్పింది చెప్పింది చివరికి విసుగు పుట్టి మారేసింది. వాళ్ళు చెప్పినట్టు వినాలంట వాళ్ళ సలహా పాడు లేకుండా అవును బాగా చెప్పారు మిస్టర్. మనం ఏమైనా పాడుకోవడమా మందు మానేయడానికి ఎప్పుడో అడపడతే మరీ లేట్ అవుతుంది. వెళ్ళాలి తొందరగా ఉంది కొంచెం పని అంటే పని నువ్వు బాధ్యత మా అమ్మాయిని రేపు కొత్త స్కూల్లో చేర్పించాలి ఉదయాన్నే వీళ్ళు అడ్మిట్ చేయించి కాలేజీ కావాలి. మా పరిస్థితి మర్చిపోయాను అలా నేను ఇక్కడ స్నానం చేసి ప్యాంట్ మార్చాను పర్స్ నా ప్యాంట్ లో ఉంది నో ప్రాబ్లం. బిల్లు ప్రతిసారి నిర్వహిస్తున్నావు ఎదుటి వారి ఖర్చు మీద నేను ఎప్పుడు దట్స్ మై పాలసీ కానీ ఈసారి మాత్రం నీకు ఓకే ఓకే

అనేది ఖాళీ స్థలంలో బాగలేదని బాగుంటే ఫస్ట్ తారీఖు మా ఇంటికి ఎందుకు వస్తారు, నేను వాళ్ళు కూర్చుంటారు. కానీ చిన్న సమస్య వచ్చింది, డబ్బు కూడా వెళ్ళాను. అవును, తొమ్మిది నెలలు చేసిన అప్పులన్నీ తీర్చాను, ఇప్పుడు బ్యాలెన్స్ లేదు. ఇంకా ముఖ్యమంత్రి సమస్య అనగానే డబ్బు కూడా లేదని తెలుస్తున్నారు. మా ఇంటికి కొట్టుకుంది కనీసం 500 వచ్చే నెలలో ఇస్తాను. వచ్చే నెలలో లంక బిందులు దొరుకుతాయా, మీ కరెక్ట్ లో బంగారు నిష్కాలు బయటపడతాయా? ప్లీజ్ చోటు లేదు, డబ్బు చాలా అవసరం. 500 సరే, నేను కాదు చెప్పినట్టు 30 రోజులు పని చేసినా ఆ జీతం 3 నిమిషాలు కూడా మన చేతిలో ఉండదు. 100 నోడు చూసి ఎప్పుడే 2 గంటలు మన కామస్వతి దగ్గర ఇంటికి వెళ్ళారు. బాబు కొత్తగా వచ్చారు కదా, కొత్త వాళ్ళే మనకు అప్పిస్తారు అనేది బాబు, పాత వాళ్ళు ఎవరు, వాళ్ళకి మన తలాస తెలుసుంటుంది కాబట్టి కాదు. వడ్డీల కృషులు అంటే సిటీలో 4-5 లక్షల వడ్డీలకు ఇచ్చి కులాసాగా చూస్తున్న మహావ్యక్తి అతని దగ్గరికెళ్ళా. నేను ఇదో చాలా సార్లు తెచ్చుకున్నాను. అతని పేరు నేను ఎప్పుడు ఉండేది వినకపోతేనే మళ్ళాంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోదగ్గ మనిషి, అవసరంలో ఆదుకునే మహానుభావుడు. చాలా కాలం ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి అదేం లాభం లేదనుకుని వడ్డీల రంగంలో దిగిపోయారు. అబ్బో చాలా చరిత్ర ఉండేది. ఏమనుకున్నాం, 12 మంది ప్రొఫెసర్లు 10 ఏళ్ళు కష్టపడితే గానీ అతని జీవిత చరిత్ర సమగ్రంగా రాయలేదు. మరి అలాంటి వాడు మనకు వినిపిస్తాడు, ఏదైనా వస్తాడు కూడా అక్కర్లేదు. వడ్డీల శిష్యుడు మనుషులను చూసి వచ్చేవాడు, వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టి అప్పిస్తాడు. వడ్డీ అంట ఎంత అందరికి పడిపోయాడు. అబ్బా ఇష్టమైతే తీసుకో, లేకపోతే బాగుంది. అతనికి ప్రజాసేవ గొడవ లేదు, వడ్డీలకే ఉండాలి. సరే ఏం చేస్తా, వెళ్ళాం కదా.

0: డబ్బులు కలవరిస్తున్నారా? ఇదిగో డబ్బు.
1: ఎవరిచ్చారు?
0: ఒక ఫ్రెండ్.
1: ఇంత డబ్బు చేయగలిగితే ఫ్రెండ్ ఉన్నారు మీకు?
0: ఎవరో ఒక ఆ వివరాలను తెలిసి ఆయన ఖర్చు పెట్టి
1: ఈ నెల ఖర్చు పెట్టారు సార్.
0: పొద్దున్నలో ఈ నెల గడవడం కష్టమని బాధపడ్డారు. ఇప్పుడు ఈ డబ్బుతో ఎందుకు వచ్చారు అని
1: బాధపడుతున్నారు. ప్రతి నెల ఎంతో కొంత ఇవ్వాలి. అది ఎలాగో నాకు ఇంటికి వచ్చేవలసిన ఇచ్చే డబ్బులు అంటే కట్ చేస్తారు. దాంతో ఎందుకు లేదు
0: తీర్చేద్దాం కదా. నువ్వేం దిల్లు కొడుకు, కొత్త స్కీమ్స్ వస్తాయా? అప్పుడు తీర్చేద్దాం.
1: ఎప్పుడో డబ్బు వస్తుందని ఇప్పటి నుంచి అప్పుడు చేద్దాము.
0: ఇది అయ్యో వాదన అవసరం. అక్కడ లేకపోతే ఆ డబ్బులు అతనికే ఇచ్చేస్తారు.
1: మీరేమనుకోండి కానీ ఈ పథకం నమ్మట్లేదు.
0: ఎప్పుడు నచ్చింది ఇవాళ అసలు పోవడానికి.
1: ప్లీజ్ నా మాట అర్థం చేసుకోండి.
0: పంజాబ్ సమస్య కూడా నా బాబుడే కారణం అంటాం.
1: మీరెంత డబ్బు ఇచ్చినా విసుక్కున్నా కోపం పెట్టుకున్నా ఇది నిజం. మా ఇంట్లో ఎన్ని సమస్యలకి కారణం మీ బాబుడే. ఇంట్లో ఒక సైకిల్ తీసుకురాలి. మాదిరి పెన్సిల్, రబ్బర్ బాక్స్
0: చెప్పింది మర్చిపోయాను. ఇంట్లో కంపెనీ మీరు మూడో శాతం చేసుకోరాదు.
1: ఇది వరకు మీకు ఏం చెప్పినా గుర్తుండేది. ఇంకోటి ఏం కావాలో కనుక్కుని బజార్కి వెళ్ళేవారు. ఇప్పుడు చెప్పిందే గుర్తుండటం లేదు,
0: మర్చిపోతున్నారు.
1: చెప్పినా ఏం ప్రయోజనం? నేను చెప్పడం ఒక్కటే మిగుతుంది, మీరు పట్టించుకోరు. మంచి మాటలు చెప్పడం కూడా విసిరించడమేనా? ఇంకొక మాదిరి ఏముందో గుర్తు తెచ్చుకోండి. నేనేం లేకలేదు. మీ దగ్గర వాసన వస్తానంట. మీ లగ్గట కళ్ళు చూస్తే దానికి భయంగా
0: ఉంటుంది.
1: కనీసం దానికోసమే మీ అడగటం అనుకోండి.
0: ఇంటికి
1: నేను బాధించదు కానీ రండి రోజు అనుకోండి. వినేవాళ్ళకి చెప్పినా అందం. వీళ్ళకి చెప్పాలి ఏంటి? మామయ్యగారు వచ్చారు. నాకు మామగారు అయితే మీకేమవుతారు? నా
0: మామగారు
1: పెద్ద తమ్ముడికి పెళ్లి ఫార్మసిటికల్ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం
0: చేస్తున్నారు.
1: ఆయన స్వయంగా తెలుసుకుందామని వచ్చారట. మీరు కొంచెం
0: నిలబడి
1: దూరంగా నిలబడి మాట్లాడండి. ఆయనకి తెలిస్తే బాగుంటది.
0: సరే సరే, ఇప్పుడు నీటి పాఠం జాగ్రత్తగా.
1: ఇప్పటిదాకా మీ నాన్నగారి కొడుకు చెప్పి ఇప్పుడే పడుకుంది.
0: ఆయన పడుకోలేదా?
1: లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాడు.
2: ఎవరితో మాట్లాడుతున్నా?
3: మీ అబ్బాయి వచ్చారండి.
2: వస్తున్నా వస్తున్నా.
0: బాగున్నారా?
2: బాగానే ఉన్నాను. ఇది వరకు ఏడాదికి 12 ఉత్తరాలు రాసేవాడి, ఇప్పుడు 12 నెలలకి ఒక్కటి కూడా రాయటం
0: కల్పన గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ నాకే బాధ. అమ్మ తమ్ముడు బాగున్నారా?
2: బాగానే ఉన్నారు. సీను ఎలాగో చదువుకుంటున్నారు కదా, కనీసం ఆ మధుకైనా ఉద్యోగం చూస్తే బాగుంటుంది అని వచ్చాను.
0: ఉద్యోగం కోసం ఏమి చేస్తాం? ఉన్నది ఊడకుండా చూసుకోవడంతోనే సరిపోతుంది. అయినా మీరు ఉత్తరం రాస్తే నేనే కంపెనీకి వెళ్ళాలి కదా.
2: ఆరు నెలల నుంచి ఉత్తరం రాయడం వెళ్ళి ఇప్పుడు నేను రాస్తే మాత్రం చూస్తాను.
0: నా మీద నమ్మకం పోయిందా? లేకపోతే దూరంగా ఉంటున్నారని నిక్రంగా మాట్లాడుతున్నారా?
2: ఈ పద్ధతి ఏమి నచ్చలేదు. 4 నెలల నుంచి స్త్రీకి డబ్బు సరిగా పంపడానికి వాడు ఉత్తరం రాశారు. ఇది వరకు నాకు 100-200 పంపించేవాడిని అది పూర్తిగా మానేశారు.
0: ఖర్చులు బాగా పెరిగిపోయాయన్నా. ఇంత స్థితిలో మెయింటైన్ కావడం అంటే మాటలు కాదు. అయినా వచ్చిన డబ్బంతా నేనే మూడుకుని తాగడం లేదు.
2: తాగుతున్నావు ప్రవహిస్తున్నావు దూరంగా ఉండే మాకు తెలియదు. నెలకి 2000 సంపాదించే నీకే ఇంత కష్టంగా ఉంటే పెన్షన్ మీద బతికే నేనేమనుకోవాలి?
0: ప్రతి నెల డబ్బు పంపమని చెప్పడానికి వచ్చానండి.
2: ఈ డబ్బు నాకు ఒక దారి చూపించమని అడగడానికి వచ్చాను. అడగడం అనే మాట నీకు ఇష్టం లేకపోతే అభ్యర్థించడం అనే మాట్లాడతాను.
1: ఏం మాట మాట్లాడాలి? ఆయన్ని మీరు అభ్యర్థించడం లోపల ఆజ్ఞాపించాలి కానీ
2: చూడమ్మా ఎలా మాట్లాడుతుంటాడు.
4: డబ్బు పంపడం లేదు ఏంటి అని అడిగితే కాపు వచ్చేసింది. పెన్షన్ డబ్బుతో మేము ముగ్గురం బ్రతకాలి, షీనుకు పంపించాలి.
1: ఈ మధ్య డబ్బు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేకపోతే నేనే పంపించేవాడిని.
4: వాళ్ళకి మీరు పంపకపోయినా పర్వాలేదు అన్నమాట. మధుకి చిన్న ఉద్యోగం చూస్తే సార్ నాకు సగం భారం తగ్గుతుంది.
0: వచ్చింది కదా, ఏప్రిల్ వాళ్ళకి ఉద్యోగం రావాలి కదా. ఉద్యోగాలు అయితే మార్కెట్ లో పోతే కూరగాయలు కదా.
4: తెలుసు, నాకు తెలుసు. నువ్వు నాకు హితోపదేశం చేయలేదు, నా బాధ్యత నేను పడతాను.
0: ధరించడానికి వచ్చారా? నేను ధరించే
4: అవునవును. నువ్వు భయపడం అభిమానానికి వాళ్ళు ఇందాక దివ్యంగా నూరుకు తాగడం లేదు అని ఎలక్ట్రిక్ గ్రైండర్ కొడిస్తాను.
0: దానికి వయసు వెళ్ళినా తల పొగడ మాత్రం తగ్గలేదు.
1: పెద్దవాళ్ళు
0: అయితే ఆ గౌరవం నిలబెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి గెలిస్తే ఉపయోగం ఏంటి?
1: ఆయన గెలిచలేదు. మీకు అనిపించింది
0: దేశంలో అందరి భార్యలో పక్కనే సపోర్ట్ చేస్తా, నువ్వు మాత్రం దీనికి పూర్తిగా దిగుతావు.
1: పాప ఆయన ఎంతకు మాట్లాడారు? మీ పెద్ద తమ్ముడికి ఉద్యోగం చూడమన్నారు, రెండో తమ్ముడికి నెల నెల డబ్బు పంపమని అడిగారు.
0: అది అడగడం కాదు, పంపకపోతే ఉరికిస్తానని పెరిగారు. అవును, ఆగడం తాగడం అనేది రెండు మూడు సార్లు అన్నాడు. ఏమన్నా చెప్తారా?
1: అది ఆయన మీద అనుమానం పోయి నా మీద మొదలైంది.
0: ఏదో చెప్పు, నా తాగుడు ఎవరంతా చెప్తావా?
1: చెప్పలేదు.
0: అయితే పర్వాలేదు, అసలే కోపం లేదు. నాకు ఇది తెలిసిందంటే
1: ఆయన బాధపడతాడని తెలిసిన తాగుడు మాట్లాడలేదు.
0: ఇక మాట్లాడదు, వెళ్ళి పడుకో.

0: అమ్మా, ఇప్పుడే వస్తానని ఎక్కడికో వెళ్ళారు. మీరెక్కడికి బయలుదేరారు?
1: అదే ఆ మందుల కంటే మేనేజర్తో మాట్లాడారు. ఆయన మా ఊరు సర్పంచ్ కి దూర బంధువులు, ఉత్తరం కూడా రాసిచ్చారు సర్పంచ్. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేయండి.
0: తప్పే లేదు మాట్లాడారు, మన ప్రయత్నం మనం చెయ్యాలి. మీరు తిరిగి వచ్చేసరికి ఇంకా ఇంటికి వస్తారు.
1: నేను మళ్ళీ ఇంటి
0: అసలు మీరేదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది మాట్లాడారు. ఉద్యోగం చూస్తామని చెప్పాను, ఇంకేం రాసలేదు.
1: నేను కనుక్కోలేమని అనుకున్నావు కదా. నువ్వు దిగులుగా నిర్లిప్తంగా ఉంటున్నావు అనే వాస్తవం
0: దాచిపెట్టాను.
1: చెప్పి లాభం లేదమ్మా. నరేంద్ర కాలేజీలో పనిచేసే గుణస్థ చెప్పాను, అతను మనమే అమ్మాయిని చేసుకున్నాడు.
0: చెప్పాడు
1: బాగా తాగుతున్నాడని చెప్పాడు, దొరికిన ప్రతి చోట అప్పు చేస్తున్నాడని చెప్పాడు.
0: పోతే ఇంట్లో వస్తువులు కూడా అన్ని తగ్గిస్తాను.
1: నాలుగు మహిళపోతే నాతో అంతశుద్ధిగా మాట్లాడలేదు. ఏదో పన్నున్నట్టు పొద్దున్నే మెలుకొని లేదు.
0: ఏడు మూడు నెలల నుంచి విపరీతంగా తాగుతున్నారు. చెప్పే వినరు, పైగా కోపం అసలు పాయింట్ చెప్పలేక అసలు ఎవరితో చెప్పుకోలేక బాధపడుతున్నాను. మాది గారు
1: ఎప్పుడు దాచినా మాదిరి దాచలేదు.
0: అంతా చెప్పండి, నా పనితో చెప్పండి.
1: వాళ్ళ నాన్నతో కలిసి బజారు తీసి చక్కల రోజులైంది. అన్ని దగ్గరికి వెళ్తే అంతా చెప్పి చదువుకు ఏముందో తెలుసా తాతయ్య, నేను మీ ఊళ్ళో చదువుకుంటాను. మరి మీ అమ్మ దగ్గర ఉండవని వెళితే అమ్మనే మాతో తీసుకెళ్దాం.
0: ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుండే ఆయన, తాగొచ్చి గొడవ చేస్తుంటే ఇదేంటి అని అడగలేను. అడగకుండా ఉండదు లేదు.

0: మూర్తి వడ్డీ పెట్టారు అంటారు.
1: కూర్చోండి. ఏంటండి వచ్చారు?
0: వడ్డీ దృష్టి ఏం పనిగా వస్తారు? వడ్డీ కోసం వస్తారు.
1: మీరెవరో నాకు తెలుసు.
0: ఒక ఎన్ఐఏ తర్వాత ఈ ఊళ్ళో ఎక్కువ పేరు ప్రఖ్యాతి ఉన్న వాడిని నేనే. నరేంద్ర గారి కోసం నిన్న కాలేజీకి వెళ్ళాను. కనిపించలేదు. ఇవాళ ఇంటి దగ్గరే మాట్లాడదామని వచ్చాను. ఆ ఇంటి
1: గవర్నమెంట్
0: చూడమ్మా, మీ ఆయన 5 నెలల క్రితం నా దగ్గర 2,000 అప్పు తీసుకున్నారు. 1 నెల వడ్డీ ఇచ్చారు 200. ఈ 4 నెలల నుంచి ఇవ్వలేదు. ఏ నెల కానీ తర్వాత ఇస్తానని చెప్తున్నాను.
1: మీ దగ్గర అప్పు తీసుకున్నట్టు ఆయన నాకు చెప్పలేదు.
0: వడ్డీకి డబ్బు తెస్తే ఇంట్లో ఆరాపు చెప్తారా? చెప్పు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే ఇదో చూడండి. నాకు అసలకంటే వడ్డీ ముఖ్యం. అందుకే ఊళ్ళో చాలా మంది వడ్డీ ఇస్తున్నా నా ఒక్కరికి వడ్డీ అనిపిస్తుందని పేరు వచ్చింది.
1: ప్రస్తుతం ఇబ్బందుల్లో వచ్చే ఫస్ట్ తప్పకుండా ఇస్తాను.
0: వడ్డీ కట్టకపోతే నేను సాధారణంగా ఊరుకున్నామా? నరేంద్ర గారు లెక్చరర్ అనే గౌరవంతో ఎన్నాడు
1: ఆయన. ఆ ఇంటి గారిని చెప్తానండి.
0: చెప్పండి. ఇంకొక మాట కూడా ఇప్పుడే చెప్తున్నాను. నాకు జాలి దయ లాంటి ఏమీ లేవు. మిమ్మల్నేదో బెదిరిస్తున్నానని అనుకోకండి. మా ఆయన తీసుకుంటే నాతో చెప్పడం తెలియదని
1: అంటే కాదు. డబ్బు తీసుకున్నాం కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా మీ బాకీ తీర్చాల్సిందే.
0: మంచి మాట చెప్పాడమ్మ. నేను ఒక మంచి మాట చెప్పి వెళ్తాను. ఈ నోటు లాయర్ చూపించి 30 రూపాయలు ఇచ్చే నరేంద్ర గారికి నోటీస్ పంపిస్తాడు. ఆ నోటీస్ చూసి మీరు నా బాకీ తీరిస్తే సరి, లేకపోతే కేసు కోర్టు పెడుతుంది. సివిల్ కేసు త్వరగా తెలవని సంబరం పెట్టండి. కోర్టు తీర్పు ఎప్పుడు వచ్చినా నరేంద్ర గారి జీతంలో నెలకింతని కట్
1: అవుతుంది. మీరు తొందరపడి నోటీసులు అవి పంపకండి. మేము వచ్చే ఫస్ట్ తప్పకుండా మీ బాకీ తీర్చేస్తాం. ప్లీజ్.
0: మీ మీద మీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఖర్చుకు తీర్చకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టే చేస్తాను.

0: కొద్దిగా ఇంత మార్పు వచ్చింది.
1: మనుషులు మంచితో చెడ్డతో మాయిపోతుంటారు తప్ప జలపదార్థంలాగా
0: ఉండిపోయింది. మీరు స్నానం చేస్తే వేరు భోజనం వచ్చిస్తారు. మీతో వాళ్ళు భోజనం కబుర్లు చెప్పాలి, మీ కబుర్లు వినాలి, రాత్రంతా జాలి జాలిగా పడిపోయాలా?
1: నాకు భోజనం వద్దు కానీ రెండు చపాతీ.
0: ఓకే, తిరిగిలో తెస్తాను.

0: cosa sta ora per te?
1: Aprirai il cuore? C'è qualche cosa da fare per te, scusa?
0: Mi sembra tanto, ma non sarei di non sperare. Dai, così non mi dovrei ascoltare per me ancora da te.
1: Oh, ma io sarò qui, vedi la mia tanto là. Tutti non vuoi ci stare. Ma la Paolo sa che ti devo avere il cuore. C'è un po' di me. In tuo è più c'è la Paolo. Ma non farò un po' di me. ఇంట్లో ఉన్న స్వేచ్ఛ బాధలో సత్యం ఉండదు.
0: మరి ఇంకా పాలు మాటిచ్చారు కదా?
1: ఉందా? నేను నీకు మాటిచ్చాను.
0: ఇవ్వలేదు పాలని మాటిచ్చాడు, అప్పుడు మర్చిపోయాడా?
1: అదే పాలని కాదు, నేను మాటిచ్చింది తాగే కాలం. ఇంకెప్పుడు తాగిరారా అని అడిగావు, తాగిరారని చెప్పాను. ఇంట్లో కాదని నేనే మాట్లాడలేదు.
0: ఆహా, ఇదంత తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు మనిషి కాదు.
1: అవును, రాక్షసుని కుమారుడిని. నన్ను నిలువులా ఉరిగించినా పాపం లేదు. శకుంతలలో చేసుకుంటే ఇప్పుడు మీ కష్టాలు వచ్చేవి కావు. ఇన్ని మాటలు పడాల్సిన కర్మ పెట్టేవి కావు. బంగారు బొమ్మకి సజీవ నిదర్శనం ఇస్తుంటే. కానీ నేను
0: నన్ను చేసుకున్నందుకు 8 ఏళ్ల తర్వాత బాధపడుతున్నారా?
1: 8 ఏళ్ల నుంచి కాదు, 7 ఏళ్ల నుంచి అనుక్షణం.
0: అనేటప్పుడు నాకు మీకు అవసరం లేనట్టే.
1: ఈ సీస ఈ సీస సాక్షిగా చెప్తున్నాను.
0: దృష్టి గొప్ప నిజం చెప్పినందుకు ఆనందిస్తున్నాను. మీ ఇంట్లో నా ఎదుటి మీరు తాగడం గమనించలేదు. ప్లీజ్ బయటికి వెళ్ళి తాగండి.
1: నేను
0: వెళ్ళను.
1: అవసరం లేదు. ఏదో పాపం తాగుతున్నాడు, అదే పరిహార కాదు. ప్రతి దానికి రాద్ధాంతం చేస్తాం.
0: రాద్ధాంతం చేస్తుంది మీరా? నేనా? నిజానికి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది.

0: కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది.
1: ఒప్పుకుంటున్నాను. అసలు ఇంతకీ నువ్వు చెప్పదలుచుకోవడం ఏమిటి?
0: ఏమీ లేదు. ఒక్కటి మాట, మీరు సీత తీసుకుని బయటికి వెళ్ళండి.
1: వెళ్ళకపోతే
0: ఎలా వెళ్ళరో నేను చూస్తాను.
1: ఇంటికి బాగా మార్చేస్తా. ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడే దాస్తాను.
0: అయితే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. మీరేమి మారినప్పుడు, నన్ను చూసి ప్రతిక్షణం బాధపడుతున్నప్పుడు నేను ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా
1: ఒకటి పోషించలేదు.
0: బతకడానికి 100 మార్గాలు ఉన్నాయి, నేను వల్ల బతకపోదు.
1: సరే, నువ్వు అంత ముసలబడుతుంటే నేను కాదంటుండేకి. 3 రోజుల్లో మళ్ళీ వస్తావు.
0: అంతే తప్ప తాను మానేస్తానని మాత్రం అందన్నమాట.
1: నువ్వే సర్దుకుపోవడం లేదు. అయినా దేశంలో తాగుబోతుల భార్యలు అందరూ వెళ్ళిపోతున్నారా?
0: నేను అందరి దాన్ని కాదండి, నన్ను బయట పోల్చకండి.
1: అవును, కట్టుకున్న వాళ్ళు సాధించి నానా బాధలు పెట్టే ప్రత్యేకమైన మనిషి. నువ్వు వెళ్తే వెళ్ళగానే బాధ్యులు మాత్రం తీసుకోవచ్చు.
0: ఎందుకు దానికి తాగుడు నేర్పడానికి?
1: ఏం నేర్చుకుంటారో నీకు అవసరం. దాన్ని తీసుకోవడానికి వీల్లేదు.
0: మాధుడి మీద మీకెంత హక్కు ఉందో నాకు అంటే హక్కు ఉంది. అది నాతో వస్తుందో మీ దగ్గర ఉంటుందో దాన్ని అడగండి. మాట్లాడి దాన్ని తీసి అడిగితే ముప్పుడు పోతుంది, గుర్తుంచుకోండి.

0: ఏంటి బ్రెడ్ లాగింగ్ చేసి గోల్డించిన గ్లాస్ లో ఉన్నావు, ఎన్ని ప్రాబ్లం? అవును, ఇల్లంతా ఖాళీ ఖాళీగా రైడింగ్ జరిగిన బాగా ఉందేంటి కల్పన వెళ్ళి. మీ ఆవిడ పుట్టింటికి నిండా, మరి దానికింత దిగులుగా మహాసామ్రాజ్యం పోగొట్టుకున్న కళింగ రాజులా బాధపడుతుంది ఏంటి? హ్యాపీగా హాయిగా ఉండే మా ఆవిడ ఉంది ఏ లాభం? నేను తాగిన ప్రతిసారి విషం తాగేస్తాను విషం తాగేస్తాను అంటుంది, కానీ ఇప్పుడు తాగలేదు. ఆ రోజు డిస్కస్ చేస్తా ఇంటికి తెచ్చుకుని కూర్చున్నాను. ఆమె కోపం వచ్చింది, తాగొద్దని చెప్పింది, చివరికి కోపంతో సీసా పడిపోతుంది. అవును, ఆ దుర్మార్గం చేయగలరు ఆడవాళ్ళు. లక్కీ డ్రాప్స్ కోసం ఎంతసేపు గ్లాసులోకి సీసా వచ్చే చూస్తామని వాడు మళ్ళీ ఆవిడే వస్తుంది. నువ్వేం దిగుబడి కలపన వెళ్ళి ఈ బయట తిరగడం రెండు రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను చెప్పాను. ఆ రోజు కోపంతో తాగుడు బయట ఏదేదో అన్నాను. పాపం ఎంత బాధపడిందో, కష్టం తెలియదని తిట్టాను, అనొచ్చు లేనిదాన్ని అన్నాను. అప్పుడెప్పుడో నేను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయితో పోల్చి నీచిగా మాట్లాడుతున్నా. ఇలా పశ్చాత్తాపడి చూడటం కృషి జాతికే కనుక నువ్వు నిపురంగా స్త్రీలు తీరి తీసారా ఉంది ఏమో, నాకెందుకు అసహనంగా చికాకుగా ఉంది. మా అమ్మాయి గుర్తొస్తారు వెళ్ళే రోజు నా దగ్గర పట్టుకుంటాను. రోజు రాత్రి కూడా నేను కథ చెప్పేది ఎదుర్కొంటుంది. బంగారు తీసుకెళ్తే కనిపించిన ప్రతి వస్తువు కావాలని మరీ అలా బందర్లాగా ఎత్తేసినట్టు మాట్లాడుతుంది. లోపలికి వెళ్ళి రెండు గ్లాసులు నీళ్ళు పట్టడం నిలిచి రమ్మంటే మాటలు కాదు, కొండ చెరువు చెప్పినట్టు నిదానంగా ఉంటుంది. అందుకే వేరే చోట అప్పు తెచ్చి తీసుకుసాగించాను. నీ పరిస్థితి చూడాలి కొండ్రండి. ఆ అప్పు నేను చెప్పాను పార్టీ ఇచ్చే డెవలప్ తప్పించుకోవడానికి వచ్చాను కల్పనే అని చెప్పింది. మా నాన్న రాశారు ఆ రోజులే అవతల వారే మహాగ్రంథాలన్నీ చదివి నీకు సుఖిస్తూ నింపుతాడు. ఒకసారి చదివితే చెప్పండి పెద్ద బాబు, నీ కవర్ వెనక స్వామి మాట్లాడుతున్నాయి. నేను రాశానని తెలిస్తే నీ ఉత్తరం చదవకుండా అమ్మో మీ నాలుగు చాలా తెలివిందే, కవరు చించాక నేనే రాశానని తెలిసి ఆడేయకూడదు. ఈ ఉత్తరాన్ని నేను ఇప్పుడు ఎలాంటి మూడ్లో చదువుతున్నావో నాకు తెలియదు. కనీసం దారిలోనైనా పూర్తిగా చదివి చూపుతారు. తండ్రి మీద ఏమాత్రం గౌరవమైన ఉంటుంది చుట్టింటికి వెళ్ళలేదు, మాధుని తీసుకుని నా దగ్గరికే వచ్చింది. నీకేదో నీటి బోధ చేద్దామని మంచి మందిని చెప్పి మనసు మార్చేద్దామని నేను ఉత్తరం రాయడం లేదు సుమా. వయస్సు వచ్చిన కొడుకు మిత్రులతో సమానం అంటారు, ఆ ఉద్దేశంతోనే ఈ ఉత్తరం భవిష్యత్తు చేసేది చూస్తుంది. కాదు మంచిది కాదని అందరూ చెబుతారు, దానివల్ల డబ్బు నష్టపోతామని ఆరోగ్యం దెబ్బతింటుందని తాగే వాళ్ళతో సహా అందరూ అంగీకరిస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటి, అదేంటంటే తాగుడు చెడు పనులు చేయడానికి చెడు మందులు ఆడడానికి కావలసిన ధైర్యం ప్రోత్సాహం ఇస్తుంది. డబ్బు పోటీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం కోసం ఆసుపత్రిలో చేరవచ్చు. మంచి పాయింట్, ఈ నెల నుంచి తాగుతున్నా మనకింతవరకు తప్పలేదు పెద్ద బాబు. తాగిన మేకంలో ఉన్నప్పుడే కల్పన కట్నం తీసుకురాలేదనే సంగతి నీకు గుర్తొచ్చింది. వేరే అమ్మాయిని చూసుకుంటే బాగుంటుందని నీకు అనిపించింది. ఆ తాగుడి శక్తితో మనం అనుకుంటే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించాలి. మామూలుగా అయితే నువ్వు ఆ మాట అడగవా, ఆమె కొట్టగలవా, ఇంట్లోంచి వెళ్ళిపోనగలవా?
1: ఉత్తరం బాగానే రాశాడు మీ నాన్న, నూటికి నూరు మాటలు చేస్తున్నాను.
0: అలా మాట్లాడడం ప్రవర్తించడం నీ సంస్కారానికి చదువుకి సభ్యతకి కల్పనని మాధుని దూరం చేసుకుందని నేను నష్టపోలేదు అని అనుకోకు. ఇంట్లోకి వచ్చిన మరుక్షణం నుంచి నీకు వాళ్ళే గుర్తొస్తారు పెద్ద బాబు.
1: అవును, మావాడు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు
0: పెద్ద బాబు. నీ ఉత్తరం రాసి

జయించాలని కోరుకున్నాను. దురాలోచన ప్రతి మనిషి వాటిని జయించాలని ఏదో ఒక రోజు గట్టిగా అనుకుంటాం. ఇది నిజం. రాజీ జీతం ఇవాళే కాకపోతే పదేళ్ల తర్వాత అయినా ఆవిడ మానేయాలని అనిపించవచ్చు. అలా అనిపించడానికి ఈ ఉత్తరం ఏ కొంచెం దోహదపడింది నాకు చాలా పద్మవ్యూహం వెళ్ళడం వరకే మన చేతుల్లో ఉంటుంది కానీ క్షేమంగా తిరిగి రావడం అనేది కష్టం. సిగరెట్ పెట్టమే కానీ ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిక అవుతుంటుంది. ఈ తాడులు క్రోధము రేసులు మిగత అన్ని వ్యసనాల ముందు నో ఎంట్రీ అని బోర్డు వేలాడుతూ ఉంటుంది. అది మామూలు కళ్ళకు కనిపించదు, కానీ మనసు మనసు కళ్ళకు కనిపిస్తుంది. ఇవాళ ఒక్కసారి మనసు నెత్తి చూసి తాడుని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. తర్వాత నువ్వెప్పుడు అర్థం చేసుకుంటే ఆ క్షణం నుంచి తాడు మానేస్తావు. అప్పుడే కల్పన నిన్ను బానిసగా చేసుకుని ఆడిస్తున్న ఆ తాగుడినే ప్రేమిస్తావు? నిన్ను మాత్రమే హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారో తెలుసు. ఎంతో మందికి పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు కన్న కొడుకు కూడా పాఠం చెప్పాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. మాస్టర్ అంటే మాస్టర్ బాగా రాశాడు, అయినా పెద్దవాళ్ళ మాటలు వింటే మనం బాగుపడడం సుఖం కాబట్టి. కానీ నాకెందుకు తాగడం లేదు. అలా ఉత్తరాలు చదివి సినిమాలు చూసి మారిపోతే మనకు ఉత్తరం కమాన్ మ్యాన్. నాకు నిజంగా తాగడం లేదు చెప్పి నిజంగా తాగడం లేదు. లేదు, నేను తాగుడిని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. పెద్ద పెద్ద హేమహేమీలకి తాగుడు నిస్తూ అర్థం కాలేదు కదా. అర్థం కాలేదనే బాధతో ఇంకో నాలుగు పెద్దలు ఎక్కువ సాగేసి నిద్రపోయారు. సెంటిమీటర్ మాట్లాడుతూ అసలు ఆయన మారిపోవాలని రాయగానే మారిపోతారా? నేను ఈ ఉత్తరం ఒక్కసారి చదివాను కానీ 100 సార్లు చదివినట్టు ఇంకేం మాట్లాడదు. నాకు మిత్ర ద్రోహం చేస్తే ఫస్టే ఒప్పుకోను. నూరు తొలిసి తీసా మొత్తం ప్రయత్నిస్తాను. అసలు నేను ఇప్పుడు కల్పనను మారు తీసుకొస్తాను.

రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి. ఇందులో నరేంద్ర శ్రీ పి హృదయదాస్, చక్రవర్తి శ్రీ గోకా సంజీవరావు, శేషగిరిరావు శ్రీ తిరుకుల రామ్మోహన్ రావు, వడ్డీల కృష్ణుడు శ్రీ సింగం వరప్రసాదరావు, జోగులు శ్రీ అయనాల రామచంద్ర వరప్రసాదరావు, డేరర్ శ్రీ అడవి శంకర్, కల్పన శ్రీమతి బి కల్పన.

0: నిర్వహణ శ్రీ నల్లూరి బాబురావు, సహకారి శ్రీ ఎంవి వరప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
2: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ అన్నవరపు రామస్వామి వయలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం. ముందుగా ఎంత నేర్చినా సావేరీ రాగం, ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన వింటారు.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి గానం వింటున్నారు. వాద్య సహకారం శ్రీ అన్నపరపు రామస్వామి, వయలిన్ శ్రీ దండమూడి రామ్మోహన్ రావు, మృదంగం. చివరిగా కలినరులకు కుంతల వరాళి రాగం, ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ అన్నవరపు రామస్వామి వయలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం.